శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కప్రమ్ కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై 3వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 50 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నదియా కలాం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గొప్పదనం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ వరికూటి కోటయ్య.
1: అమృతం వంటి మంచి మాటలను పూర్వం పెద్దలెందరో సమాజమునకు హితమును గుర్చి సూక్తులు బోధించినారు. పెద్దలు చెప్పిన మంచి మాటలకు విలువనిచ్చి తమ తమ జీవితాలకు అన్వయించుకొని ఆచరించిన ఆ మంచి పలుకుల ప్రయోజనము చేకూరుతుంది. విని గాలికి వదిలివేసినచో ముదుల వాక్కులు బూడిదను పోసిన పన్నీరు వలె వ్యర్థమగును. పూర్వులు చెప్పిన సూక్తులు నిత్య జీవితమున అనుభవపూర్వకముగా మనకు అవగతము కాగలవు. విద్య యొక్క విలువను గుర్చి విశదముగా పరిశీలించిన ఆర్యోక్తి పరిశీలించం నచో రహ.

నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. మానవులు వ్యయ ప్రయాసల కోర్చి ధనము సంపాదించి దాచిన ధనమును దొంగలు తరిచూచి దోచుకుందరు. కూడబెట్టిన ధనమును కాపాడుట కూడా కష్టం. పట్టపగలే చోరులు కత్తులు చూపి బెదిరించి ఉన్నదంతయు ఊడ్చుకొని పోదురు. విద్యాధనం ఎంతయుననో దొంగలకు దొరకదు. ఉద్యోగ వ్యాపారములు చేసి సంపాదించిన సంపదకు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను, వృత్తి పన్ను విధించి ప్రభుత్వము వసూలు చేయను. భూమి కొనను భూపరిమితి చట్టము చూపి పరిమితికి మించిన భూమిని సర్కారు స్వీకరించును. కానీ ఎంత విద్య నేర్చినను ప్రభుత్వ వశము కాదు. తండ్రికి నలుగురు సంతానమున్న తండ్రి యొక్క చరాస్తులు, ఇల్లు, పొలము, పశు సంపదలన్నీ అందరూ సమానముగా పంచుకొనగలరు. ఒకరు చదివిన చదువును మాత్రము పంచుకొనలేరు. వెండి, బంగారము, వజ్ర వైడూర్యములు పరిమితికి మించిన మోయుటకు భారమగును. అక్షరాభ్యాసము మొదలు విద్య ఎంత నేర్చినను బరువు కాదు. సంపదలల్లా ఖర్చు పెట్టినప్పుడు దాన ధర్మములు చేసిన కొన్నాళ్లకు తరిగిపోవును. రోజుకొక రాయి తీసిన కొండ కూడా కనుమరుగగును. విద్యను దానము చేసిన కొలది పెరుగునే కానీ తరుగదు. విద్య యొక్క ఔన్నత్యమును తెలుపుతూ పూర్వకవీశ్వరులెందరో తమ రచనల ద్వారా వెల్లడించి ఉన్నారు. విద్య నేర్చుట వలన వినయము లభించును. వినయశీలి మంచి ప్రవర్తన కలిగి సత్యమార్గమున ధనము సంపాదించి పేదలకు దానము చేయును. తాను సంపాదించిన ధనము వలన ఇహలోకంలో సుఖజీవనము సాగించును. దాన ధర్మములు చేయుట వలన కలిగిన పుణ్యఫలము వలన మరణించి పరలోకము చేరి అక్కడ కూడా సుఖాలను అనుభవించును మానవుడు. విద్యారహస్యముగా దాచిన ధనము వ్యక్తి

0: వికాసానికి మూలము, కీర్తిని తెచ్చిపెట్టును. విద్య విదేశమున బంధువు వంటిదని పెద్దలు చెప్పెదరు. సమాజంలో నేడు విద్య పట్ల ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రులు తమ బిడ్డలను విద్యావంతులను చేయుటకు ప్రయత్నము గావించుతున్నారు. ఇది హర్షదాయకం.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గొప్పదనం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వరికూటి కోటయ్య. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పంటల నమోదు, భీమా, ఆవశ్యకత వివరాలు వింటారు.

0: పంటల నమోదు కార్యక్రమం వల్ల రైతుకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? అదేవిధంగా పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఈ ఫసల్ బీమా పథకం ద్వారా ఏ విధంగా ఆదుకుంటుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కెఐ సుదర్శన్ రాజు గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ అంశాల గురించి రైతు సోదరులకు సమగ్రమైన సమాచారాన్ని అందిద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఈ పంట నమోదు కార్యక్రమం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? ఎందుకు చేసుకోవాలి?
1: ప్రతి రైతు కూడా వారు వేసుకున్న పంటని నమోదు చేయించుకోవాలి. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ కలిసి ఆ పంటని రైతుని నించోబెట్టి ఫోటో తీసి ఏ పంట వేశాడు, ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేశాడని నమోదు చేస్తున్నారు. దీన్ని ఈ పంట అంటారండి. ఈ పంట ప్రతి రైతు కూడా ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో కూడా చేపించుకోవాలి. చేపించుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే రైతుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ముందు ముందు బ్యాంక్ లోన్ ఇవ్వాలన్నా కూడా, పంట లోన్ ఇవ్వాలన్నా కూడా ఈ పంట ఆధారంగానే పంట లోన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ పంటని మీ భూమితో అనుసంధానం చేసి వాళ్ళు ఏ పంట వేశారనేది చూడటానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కట్టుకున్నారు, కట్టుకున్న తర్వాత మీరేసిన పంట నమోదు కాకపోతే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకున్నట్టయితే రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా తర్వాత సీజన్లో కూడా వాళ్ళకి ఏ పంట వేసుకున్నారు, ఈ సంవత్సరం ఏ విత్తనాలు ఇవ్వాలనేది అంచనాకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంకొక ప్రయోజనం ఏంటంటే, పంట నష్టాలు జరిగినప్పుడు, కరువు వల్ల కానీ, తుఫాన్ల వల్ల కానీ పంట నష్టం సంభవించినప్పుడు ఆ పంట నష్టం ఈ పంట నమోదైన డేటాను బట్టి కూడా తీసుకోవటం జరుగుతుందండి. చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే రైతులందరూ కూడా వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోండి. మీరు అడిగి చేయించుకోండి, నేను పలాను పంట వేశాను, నాది ఇంకా ఫోటో తీయలేదు అని అడిగి చేయించుకుంటే మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనిపించుకోవాలని చెప్పేసి మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డులో పెడుతున్నారు కొనుగోలు కేంద్రం. దాంట్లో మీరు తీసుకెళ్ళి నేను 3 ఎకరాలు పత్తి వేశాను, నాది కొనండి అంటే ఈ పంటలో చూస్తారు. ఈ పంటలో నమోదై ఉంటేనే మీరు అవి ఒకవేళ ఏవో అని సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా ఈ పంటలో నమోదై ఉండాలి. నమోదు అవ్వకపోతే ఇవ్వరు. ఇవ్వనప్పుడు మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. నిజంగా మీరు పండించినా కూడా మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండదు. కాబట్టి ఈ పంట ఉంటే తప్పనిసరిగా దాన్ని ఆధారంగా చేసుకొని, ఆ డేటా ఆధారంగా చేసుకొని పలాని రైతు ఇంత ఇన్ని ఎకరాలు వేసాడు, దాంట్లో ఇంత పంట వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు కాటన్ కార్పొరేషన్ ఇండియా కానివ్వండి, లేకపోతే పోయిన సంవత్సరం మొక్కజొన్న, జొన్న కూడా గిట్టుబాటు ధర కల్పించారు ప్రభుత్వం. అట్లాంటి పంటలు వేసినప్పుడు కూడా మీకు మార్కెట్లో తక్కువ ధరకు ఉన్నప్పుడు కనీస మద్దతు ధర ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకొని ఉండాలి. వ్యవసాయ శాఖ నుంచి కానీ, రెవెన్యూ శాఖ నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ ఏ సహాయం కావాలన్నా, ఇన్సూరెన్స్ కానీ, ఈ పంట నమోదై ఉంటేనే మీకు రైతులకి సహాయం అందుద్ది. లేకపోతే మీకు ఆధారం ఉండదు. మీరు పంట తీసేసిన తర్వాత మీరు పలాని పంట వేసామనే ఆధారం ఉండదు. తర్వాత రైతులు కూడా అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కోసారి తక్కువ కాల పరిమితి పంటలు ఉంటాయి, అది వేసుకున్నప్పుడు కరువు వల్ల నష్టపోయారనుకుంటా రైతు, ఆ పంట తీసేసి ఉంటాడు. ఆ టయానికి పంట పొలం మీద ఉండదు. రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు మీ పంట మీదకి వచ్చినప్పుడు, మీ పొలం మీదకి వచ్చినప్పుడు పంట ఉండదు. లేనప్పుడు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పినా కూడా అక్కడ పంట లేదు కాబట్టి నమోదు చేయరు. అదే ఈ పంటలో నమోదై ఉంటే మీరు ఆ పంట తీసేసినా కూడా రికార్డు ఉంటుంది కాబట్టి ఆ రికార్డు ఆధారంగా ఇక్కడ పంట నష్టపోయిందని చెప్పేసి నమోదు చేసి మీకు పంట నష్టం ఇవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టుకుంటే, ఇంతకుముందు రైతులు కొంతమంది కట్టుకున్నారు, కట్టుకుంటే వాళ్ళ పంట లేదని చెప్పేసి చాలా తీసేశారు. ఇప్పుడు మిరప పంట నీటి ఆధారంగా ఉందని చెప్పేసి

0: మంది కట్టుకున్నారు తెలియక. వర్షాధారంగా ఇక్కడ మిరప పంట అనేది మన ప్రాంతంలో వేయరు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ రాలేదు. ఆ విధంగా మీరు నమోదు చేసుకున్నట్టయితే ఒకవేళ మామూలుగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా బోర్ల కింద వేస్తారు మిరప. ఎవరైనా వర్షాధారం కింద వేసుకుంటే అది చెప్పి చేయించుకోవాలి, మీరు రికార్డు నమోదు చేయించుకోవాలి, మేము బోర్ లేదు మాకు వర్షాధారం వేయించుకున్నాము దీంట్లో ఇన్సూరెన్స్ కడుతున్నామని చెప్పేసి నమోదు చేయించుకుంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ఇన్ని ఎకరాలు వర్షాధారం వేశారని. దాన్ని ఆధారంగా చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా పంట కోత ప్రయోగాలు చేస్తారు. దాంట్లో చేసి మీకు ఒకవేళ పంట పండకపోతే ఎండిపోతే 33% కంటే తక్కువ వస్తేనేమో ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, లేకపోతే ఇన్సూరెన్స్కి సంబంధించింది వాళ్ళ ప్రామాణికాల ప్రకారం వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తారు రైతుకి. తప్పనిసరిగా భరోసా ఉంటుంది మీకు, ఎందుకంటే మనది ఎక్కువ కరువు పీడిత ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలి, తర్వాత ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి. అది ఆన్లైన్ కాబట్టి ఏ తేదీన నమోదు చేశారనేది కూడా క్లియర్గా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు పంట అయిపోయిన తర్వాత నమోదు చేయడానికి అవకాశం లేదు, ఆ తారీఖును నమోదు చేస్తే తెలిసిపోద్ది. కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఎప్పటికప్పుడు నమోదు చేయించుకోవాల్సిందే తప్పనిసరిగా. ఇవన్నీ పెట్టింది కూడా ఆన్లైన్, ఇవన్నీ పెట్టింది పారదర్శకత కోసమే. కాబట్టి పంట అయిపోయిన తర్వాత నాకు పలాని పంట వేసినట్టు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పటం, మధ్యవర్తులు ఎవరైనా నేను ఇప్పిస్తానంటాం, ఇవన్నీ కూడా అబద్ధం అండి, అది జరగదు. ఎవరన్నా చెప్తే అది మోసం కింద లెక్క, అట్లాంటి మోసాలకి మీరు బలిగా వద్దని నేను రైతులను కోరుకుంటున్నాను. ఈ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళందరికీ నష్టపరిహారం వస్తుందని అనుకు ఆశించకూడదు. పంట నష్టపోయినట్టయితే తప్పనిసరిగా పాజిబిలిటీ ఉంటుంది, పంట కోత ప్రయోగాలు అనేవి ఉంటాయి. కొన్ని పంటలకి గ్రామం యూనిట్గా ఉంది, ముఖ్యంగా మన ప్రాంతంలో కంది, ఖరీఫ్లో కంది గ్రామం యూనిట్గా ఉంది, రబీలో శనగ గ్రామం యూనిట్గా ఉంది. ఎక్కువ విస్తీర్ణం ఉంటాయి రెండు పంటలు కాబట్టి గ్రామం యూనిట్గా ఉంది. మిగిలిన పంటలకి మండలం యూనిట్ ఉంటుంది, ఒకటి రెండు మూడు మండలాలు కలిపి కూడా యూనిట్గా ఉండే అవకాశం ఉంది. అయితే పంట కోత ప్రయోగాలు చేసిన దగ్గర ఒకవేళ దురదృష్టవశాత్తు అక్కడ బాగా పంట పండితే మిగిలిన రైతులకి క్లెయిమ్ రాదు. నా పంట ఎండిపోయిందని చెప్పేసి రైతు క్లెయిమ్ రావాలని కోరుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో గైడ్ లైన్స్ ప్రకారం పంట కోత అంచనా ప్రయోగాలు చేసిన దగ్గర పోతే తప్పనిసరిగా మిగిలిన రైతులందరికి కూడా వస్తుంది. అయితే దీంట్లో 90% పాజిబిలిటీ ఉంటుంది, ప్రతి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడో కొద్దిగా మిస్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి రైతుది కూడా చూడలేరు కాబట్టి దిగుబడి. 90% మీకు పాజిబిలిటీ ఉంటుంది. మన ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నాయి, బోర్లు కూడా ఎండిపోయినాయి దాదాపుగా, కాబట్టి ప్రతి రైతు కూడా పంట వేసుకోగానే ఈ ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ తేదీ కంటే ముందు వేయలేము మనం, ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాలు పడక ఇన్సూరెన్స్ లాస్ట్ తేదీ అయిపోతూ ఉంటుంది, అట్లా అప్పుడు కూడా మనం వేసు కట్టుకోవచ్చు. ఇప్పుడు పత్తి వేయాలనుకున్నాడు, వేయకపోయినా కూడా పత్తి వేస్తామని కట్టచ్చు, ఇన్సూరెన్స్లో ఆ సదుపాయం ఉంది రైతుకి, కట్టుకోవచ్చు. కట్టుకొని మీరు కట్టేది 2% కాబట్టి, 2% కాబట్టి తప్పనిసరిగా మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మరి మనం పొలానికి చాలా ఖర్చులు పెడుతున్నాం, ఎన్నెన్నో ఖర్చులు పెడుతున్నాం, మరి కొద్దిగా అమౌంట్ మనం కట్టుకున్నట్టయితే దాదాపుగా ఇప్పుడు మనకి రబీలో శనగ ఉందంటే 330 రూపాయలు ఎకరానికి కట్టేది మనం, కాబట్టి మనకి అది ఏదైనా నష్టపరిహారం చేస్తే 22,000 వరకు వచ్చే అవకాశం ఉంది క్లెయిము.
1: పంటల నమోదు ప్రాముఖ్యత, ఫసల్ బీమా ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతు సోదరులకు చక్కటి సమాచారం అందించారు సార్. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో పంటల నమోదు, బీమా, ఆవశ్యకత వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈరోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3,847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్టాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్ట్రస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. There is no proper data. If you feed computer garbage, garbage will come. If you feed proper data, nothing like that, on health or education, agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిన్న జరిగింది. సమావేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6,278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో వీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిర గిరిజల వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి ఈరోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రతినాయక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నటనశాల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు గను. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలే, హస్త దిక్పాలకులను చేయించి మన పాదదాసుల గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి.

0: ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వన మహోత్సవ వారోత్సవాల గురించి తెలుసుకుంటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వనిత వైభవం సాహిత్య రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ నాగరాజ్యలక్ష్మి. 10:00 అనంతరం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో భాగంగా మోకాళ్ల నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్హాక్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతువుల్లో మసూచి వ్యాధి కారణాలు చికిత్స గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్హుక్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం ఎలా అనే అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం. అనంతరం తెలుసుకుందాం నుండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేళాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 జానపద రంజని కార్యక్రమంలో భాగంగా రాసినేని వెంకటేశ్వర్లు బృందం వారు పాడిన కులుకు భజనలు గీతాలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: నిమిషాలు ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది April 22 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 జూలై 29 యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృందం నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది November 10 ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైషే మొహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకైచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనే గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
2: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఆర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహి. ఇతనా హి నహి, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అప్నాతే హుయే అప్నీ ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
1: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్లు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో రెండు వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియచేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధీకృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తుబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్టు తెలియజేసింది.

ఇరు వర్గాలు తమ సమాధానాలను సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంఘం ముందు పార్టీ తరఫున వ్యవహరించి అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులు, రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘెల్ లక్ష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్షాప్ సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపైన ఈ వర్క్షాప్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్డ్ టాస్క్ ఫోర్స్ ETF 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, శుద్ధి చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ను ఉమ్మడిగా వేగవంతం చేయొచ్చునని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూకాశ్మీర్లోని పెహల్గాం, బల్తాల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 51 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముక్తాహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ధ భిక్షుల బృందంపైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముక్తాహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కాలిఫోర్నియాలోని ఇంగ్లవుడ్లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళ్ళి స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా చెస్టర్లీ స్ట్రీట్లో ఇంగ్లాండ్తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలో లండన్లోని కెనింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు సిద్ధమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణ చర్య తీసుకోవాలని భారత, జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన వన మహోత్సవ వారోత్సవాలు అనే అంశం గురించి వింటారు. అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పచ్చని ప్రకృతి మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. చెట్లు లేకుంటే జీవం లేదు, జీవం లేకుంటే భూమికి అర్థమే లేదు. అందుకే ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా వన మహోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో పచ్చదనం పట్ల బాధ్యతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న మొక్క నేటి అవసరమే కాదు, రేపటి తరానికి మనమిచ్చే గొప్ప బహుమతి కూడా. చెట్లు మనకు కేవలం నీడనే కాదు, స్వచ్ఛమైన గాలిని, తీయని ఫలాలను, ఔషధాలను, వర్షాలను కూడా అందిస్తున్నాయి. పక్షులకు నిలయం, జంతువులకు ఆశ్రయం, మనిషికి జీవనాధారం చెట్టే. ప్రకృతిని కాపాడాలంటే ముందుగా చెట్లను కాపాడాలి. ప్రతి ఇంటి ముందు ఒక మొక్క, ప్రతి గ్రామంలో ఒక చిన్న వనం ఉంటే పర్యావరణ సమతుల్యత మరింత బలపడుతుంది. ఒక చెట్టు 1000 ప్రాణాలకు ఆధారం, ఒక మొక్క భరోసా, భవిష్యత్తుకు భరోసా. ఈ వన మహోత్సవ వారోత్సవాల్లో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమైనది. నీరు పోయడం, కంచెవేయడం, అవి పెద్ద చెట్లుగా ఎదిగే వరకు బాధ్యతగా తీసుకోవడం మనందరి విధి. ప్రకృతిని ప్రేమించడం అంటే మన జీవితాన్ని ప్రేమించినట్టే. పచ్చని చెట్లు పెరిగితే కాలుష్యం తగ్గి భూమి మరింత సుందరంగా మారుతుంది. వన మహోత్సవం ఒక వారానికి మాత్రమే పరిమితం కాకూడదు, అది జీవితాంతం కొనసాగాల్సిన బాధ్యత. ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క, ప్రతి శుభకార్యానికి ఒక మొక్క నాటే అలవాటు పెంచుకుందాం. మన చేతులతో నాటిన మొక్కలు రేపటి పచ్చని ప్రపంచానికి పునాది అవుతాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మనిషి ఒక మొక్క అనే సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, నేడు నాటిన మొక్క రేపటి తరాలకు జీవన వృక్షం, పచ్చదనమే ప్రగతికి చిరునామా. మీరింతవరకు నేటిమాట శీర్షికన వన మహోత్సవ వారోత్సవాలు అనే అంశం గురించి తెలుసుకున్నారు.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పట్టణం శ్రీమతి కె. శైలజ.

రౌలెట్ కమిటీ రిపోర్ట్కి వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ ఉంటే, మరోవైపున ప్రభుత్వము ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. రౌలెట్ బిల్లు వెలువడింది. నేను కౌన్సిల్ మీటింగ్లో రౌలెట్ బిల్లు మీద జరిగే చర్చ విందామని ఒకసారి వెళ్లాను. శాస్త్రిగారి ఉపన్యాసం మహావేడిగా సాగుతూ ఉంది. ఆయన గవర్నమెంట్ను గట్టిగా హెచ్చరిస్తున్నారు. శాస్త్రిగారి మాటలు జోరుగా సాగుతూ ఉంటే వైస్రాయి ఆయన ముఖం వంక శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు. శాస్త్రిగారి మాటల ప్రభావం ఆయన మీద బాగా పడి ఉంటుందని అనుకున్నాను. శాస్త్రిగారి భావావేశం బాగా పొంగిపొర్లుతూ ఉంది. నిద్రపోతున్నవాణ్ణి మేల్కొల్పవచ్చు, కానీ మేల్కొని ఉండి నిద్రపోతూ ఉన్నట్లు నటించేవాడి చెవి దగ్గర శంఖం ఊదినా ప్రయోజనం ఏముంటుంది? కౌన్సిల్లో బిల్లుల మీద చర్చ జరిగినట్లు పెద్ద నాటకం ఆడాలి కదా. ప్రభుత్వం ఆ పని చేసింది. అయితే తను అనుకున్నట్లే చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. అందువల్ల శాస్త్రిగారిది అంతా కంఠశోష అని తేలిపోయింది. ఇక ఆ సందట్లో నా మాట వినేవాడెవడు? వైస్రాయిని కలిసి అనేక విధాలా చెప్పాను. జాబులు రాశాను, బహిరంగ లేఖలు కూడా రాశాను. సత్యాగ్రహం తప్ప గత్యంతరం లేదని కూడా ప్రకటించాను. అంతా అడవిలో కాచిన వెన్నెల చందాన అయిపోయింది. ఇంకా బిల్లు గెజిట్లో ప్రకటించబడలేదు. నా శరీరం బలహీనంగా ఉంది. అయినా పెద్ద పోరాటానికి నడుం బిగించాను. పెద్ద ప్రసంగాలు చేసే శక్తి ఇంకా నాకు చేకూరలేదు. నిలబడి మాట్లాడగల శక్తి నాకు ఎప్పుడో పోయింది. ఆ శక్తి ఇక ఈనాటి వరకు నాకు చేకూరలేదు. నిలబడి కొద్దిసేపు మాట్లాడితే శరీరం వణికిపోవటము, గుండెల్లో నొప్పి, కడుపులో నొప్పి, ఇది వరుస. అయితే మద్రాసు నుండి అందిన ఆహ్వానం అంగీకరించాలని భావించాను. దక్షిణాది ప్రాంతాలు నా స్వగృహాలు అని అనిపించేవి. దక్షిణాఫ్రికాలో ఏర్పడిన సంబంధం వల్ల తెలుగు తమిళం భాషల వారి మీద నాకు హక్కు ఉన్నట్లు భావించేవాణ్ణి. ఆ విధంగా భావించటంలో పొరపాటు పడలేదనే విశ్వాసం ఇప్పటికీ నాకుంది. కీర్తిశేషులు కస్తూరి రంగస్వామి అయ్యంగారి ఆహ్వానం నాకు అందింది. ఆ ఆహ్వానం వెనుక శ్రీ రాజగోపాలాచార్యులు ఉన్నారు. ఆ విషయం మద్రాసు చేరిన తర్వాత నాకు తెలిసింది. శ్రీ రాజగోపాలాచార్యులతో ఇది నాకు ప్రథమ పరిచయం అని చెప్పవచ్చు. వారి రూపాన్ని మొదటిసారి చూశాను. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశంతోనే కస్తూరి రంగస్వామి అయ్యంగారి వంటి మిత్రుల ప్రోత్సాహంతో సేలం వదిలిపెట్టి మద్రాసులో వకీలు వృత్తి ఆచార్యులు ప్రారంభించబోతున్నారని తెలిసింది. వారి ఇంటి దగ్గరే నాకు మకాం ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం నాకు 2 రోజుల తర్వాత తెలిసింది. కస్తూరి అయ్యంగారి బంగ్లాలో నేను అతిథిగా ఉన్నానని అనుకున్నాను. మహాదేవ్ దేశాయ్ నా పొరపాటును సరిచేశాడు. రాజగోపాలాచారి మా ఎదుట పడకుండా తప్పుకు తిరుగుతూ ఉన్నారు. అయితే మహాదేవ్ ఆయన్ను పసిగట్టి మీరు రాజగోపాలాచారితో పరిచయం చేసుకోవాలి అని నాకు చెప్పాడు. నేను పరిచయం చేసుకున్నాను. రోజు యుద్ధ ప్రణాళికను గుర్చి సలహా సంప్రదింపులు జరపవలసిన అవసరం ఏర్పడింది. సభలు తప్ప నాకు మరేమీ తోచటం లేదు. రౌలెట్ బిల్లు చట్టరూపం దాలిస్తే దాన్ని సవినయంతో ఎలా ఎదుర్కొనటం? అట్టి అవకాశం ప్రభుత్వం కల్పిస్తేనే కదా. ఆ చట్టాన్ని సవినయంగా వ్యతిరేకిస్తే దానికి గల హద్దు ఏమిటి? ఈ విషయాలపై మా మధ్య చర్చ జరుగుతూ ఉండేది. శ్రీ కస్తూరి రంగస్వామి అయ్యంగారు కొద్దిమంది

నాయకుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బాగా చర్చ జరిగింది. ఆ చర్చలో శ్రీ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు. ఆయన సూక్ష్మంగా కొన్ని సూచనలు చేసి సత్యాగ్రహం మీద పుస్తకం రాయమని సలహా ఇచ్చారు. అది నా శక్తికి మించిన పని అని చెప్పాను. ఇంకా ఒక నిర్ణయానికి మేము రాలేదు. పొయ్యి మీద పులగం ఉడుకుతూ ఉంది. ఇంతలో బిల్లు చట్టరూపంలో గెజిట్లో ప్రకటించబడిందని వార్త మాకు అందింది. ఈ వార్త అందిన నాటి రాత్రి ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ నిద్రపోయాను. ప్రాతకాలం మెలకు వచ్చింది. అర్ధనిద్రావస్థలో ఒక స్వప్నం వచ్చింది. అందులో ఒక సలహా వినపడింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా హర్తాలు జరపమని ప్రకటన చేయాలి. సత్యాగ్రహం ఆత్మశుద్ధికి సంబంధించినటువంటి యుద్ధం. అది ధార్మిక యుద్ధం, ధర్మకార్యం. శుద్ధిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ రోజున ఉపవాసం చేయాలి. పనులేవీ చేయకూడదు. ముస్లిం సోదరులు రోజు ఉపవాసం చేస్తారు కనుక 24 గంటల పాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని ప్రాంతాల వారు చేరుతారో లేదో తెలియదు కనుక ముందుగా

ప్రారంభించినటువంటి యుద్ధం. అది ధార్మిక యుద్ధం, ధర్మకార్యం, శుద్ధిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ రోజున ఉపవాసం చేయాలి, పనులేవి చేయకూడదు. ముస్లిం సోదరులు రోజు ఉపవాసం చేస్తారు కనుక 24 గంటల పాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని ప్రాంతాల వారు చేరుతారో లేదో తెలియదు కనుక ముందుగా బొంబాయి, మద్రాస్, బీహార్, సింధులలో జరపాలి. ఈ ప్రాంతాల్లో సరిగా హర్తాళ్లు జరిగితే దానితో తృప్తిపడాలి. ఇది స్వప్నంలో నాకు వినపడిన సలహా. ఈ సలహా రాజగోపాలాచార్యుల వారికి బాగా నచ్చింది. తర్వాత ఇతర మిత్రులకు తెలియచేశాం. అందరూ హర్షం ప్రకటించారు. ఒక చిన్న నోటీస్ తయారు చేశాను. ప్రారంభంలో 30వ తేదీ మార్చి 1999 నాడు హర్తాల్ జరపాలని నిర్ణయించాం. తర్వాత అది 6వ తేదీకి మారింది. ప్రజలకు కొద్ది రోజుల ముందే ఈ సమాచారం అందచేయబడింది. పని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాం. వ్యవధి ఎక్కువగా లేదు. ఆశ్చర్యం, ఎలా జరిగాయో ఏమో, ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. భారతదేశమంతటా పట్టణాల్లో, పల్లెటూళ్లలో జయప్రదంగా హర్తాల్ జరిగింది. అద్భుతమైన దృశ్యం అది. దక్షిణాదిన కొద్దిగా పర్యటించి 4వ తేదీ నాటికి బొంబాయి చేరాను. శంకర్లాల్ బాంకర్ 6వ తేదీ నాడు హర్తాల్ జరిపేందుకై బొంబాయి రమ్మని తంతి పంపారు. 30వ తేదీన ఢిల్లీలో హర్తాల్ జరిగింది. కీర్తిశేషులు శ్రద్ధానంద గారు, డాక్టర్ హకీం అజ్మల్ ఖాన్ సాహెబ్ అందుకు పూనుకున్నారు. 6వ తేదీన హర్తాల్ జరపాలనే వార్త ఢిల్లీకి ఆలస్యంగా చేరింది. ఢిల్లీలో 30వ తేదీన జరిగిన హర్తాల్ ఎంతో బాగా జరిగింది. హిందువులు, మహమ్మదీయులు కలిసి హృదయపూర్వకంగా చేసిన హర్తాల్ అది. ముస్లింలు శ్రద్ధానంద్ గారిని జామా మసీదుకు ఆహ్వానించడమే కాకుండా అక్కడ వారి చేత ఉపన్యాసం కూడా చేయించారు. ప్రభుత్వాధికారులు ఈ వ్యవహారాన్ని సహించలేకపోయారు. రైల్వే స్టేషన్ వైపు ఊరేగింపుగా వెళుతూ ఉన్న జనాన్ని పోలీసులు ఆపి వారిని తుపాకీ గుండ్లకు గురిచేశారు. కొంతమంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. అధికారులు అణచివేత చర్యకు పూనుకున్నారు. శ్రద్ధానంద గారు నన్ను వెంటనే ఢిల్లీ రమ్మని తంతి పంపారు. 6వ తేదీన బొంబాయిలో ఉండి వెంటనే ఢిల్లీ వస్తానని శ్రద్ధానంద గారికి తంతి ద్వారా తెలియచేశాను. ఢిల్లీలో జరిగినట్లుగానే లాహోర్, అమృత్సర్లో కూడా హర్తాల్ జరిగింది. వెంటనే అమృత్సర్ రమ్మని డాక్టర్ సత్యపాల్ మరియు కిచలు గారల తంతి అందింది. ఈ ఇద్దరు సోదరుల్ని నేను బొత్తిగా ఎరుగను. ముందు ఢిల్లీ వెళ్లి తర్వాత అమృత్సర్ వస్తానని వారికి తెలియచేశాను. బొంబాయిలో 6వ తేదీ ఉదయం వేలాది మంది జనం చౌపాటి దగ్గర స్నానం చేసి దేవాలయానికి వెళ్లేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపులో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో అందులో పాల్గొన్నారు. వారు త్రోవలో మమ్మల్ని మసీదుకు తీసుకువెళ్లారు. అక్కడ సరోజినీదేవిని మరియు నన్ను ఉపన్యాసం ఇమ్మని కోరారు. మేము ఉపన్యాసాలు ఇచ్చాము. శ్రీ విఠల్దాస్ జరాజాని స్వదేశీ మరియు హిందూ ముస్లింల సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయిద్దామని సూచించాడు. తొందరపాటుగా ప్రతిజ్ఞ చేయించటానికి నేను ఇష్టపడలేదు. జరిగిన దానితో తృప్తిపడమని సలహా ఇచ్చాను. ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఉల్లంఘించకూడదు కదా, స్వదేశీ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను అర్థం చేసుకోవాలని చెప్పి ఇట్టి ప్రతిజ్ఞ చేయదలిచిన వారు రేపు ఉదయం చౌపాటి దగ్గరకు రమ్మని చెప్పాను.

మీరింతవరకు మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

0: తప్పు కాలను ఎటో లాభాలు జస్ట్ పక్క క్లిక్లు నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి వింటారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఈరోజు బలివాడ కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ సినీ గీతాలు వింటారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ కథా నవలా రచయిత బలివాడ కాంతారావు గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఉత్తరాంధ్ర అందించిన ఆణిముత్యాల్లో ఒకరు ఈయన. భాషాపరంగాను వస్తువురీత్యాను ఉత్తరాంధ్ర జనజీవితం చిత్రించిన రచయితల్లో అగ్రేసరులు. వీరు సుమారు 300కు పైగా కథలు, చిన్న పెద్ద 32 నవలలు రాశారు. 5 నాటికలు, అనేకానేక శ్రవ్య నాటకాలే కాకుండా రేడియో ప్రసంగాలు అనేకం చేశారు. కాంతారావు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక చక్కనైన పాట తర్వాత వినబోతున్న పాట హాయ్ నాన్న చిత్రానికి గాను హేషం అబ్దుల్ వహబ్ సంగీతం సమకూర్చి గానం అందించిన పాట వింటారు.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో బలివాడ కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన నవలల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సంపంగి నవల హిందీ కన్నడ భాషల్లోకి ఇదే నరకం ఇదే స్వర్గం హిందీ ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇదే నరకం ఇదే స్వర్గం నవల హిందీ అనువాదాన్ని భారతీయ జ్ఞాన్పీఠ్ వారు ప్రచురించారు. అడవి మనిషి నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లో ప్రసారమైంది. వీరి కథలు అనేకం హిందీ సంకలనాలలో ప్రచురితమయ్యాయి. మరిన్ని విషయాలు ఒక చక్కనైన పాట తర్వాత తెలుసుకుందాం. వినబోతున్న పాట అన్నయ్య చిత్రానికి గాను ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో బలివాడ కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం. కార్యక్రమంలో ఆయనకు వచ్చిన అవార్డుల గురించి తెలుసుకుందాం. 1972లో పుణ్యభూమి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు, 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం, రవిశాస్త్రి స్మారక పురస్కారం, 1998లో బలివాడ కాంతారావు కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించారు కూడా. మరిన్ని విషయాలు కాంతారావు గారి గురించి తెలుసుకునే ముందు ఒక పాట వినేద్దాము. వినబోతు

ప్రసిద్ధ సృజనాత్మకత రచయితగా కాంతారావు గారికి గుర్తింపు తెచ్చిన నవల దగాపడిన తమ్ముడును నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయించి ప్రచురించారు. బలివాడ కాంతారావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన సాహిత్య సంపద తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కొత్త తరానికి విలువైన జీవన సందేశాలను అందించే ఆయన రచనలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటాయి. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయ రచయితకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన సాహిత్య వారసత్వాన్ని మరింతగా చదవాలని, భావితరాలకు పరిచయం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

కార్యక్రమంలో వినబోతున్న పాట. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రానికి గాను అభిజీత్ సాధనా సర్గం పాడిన పాట వింటారు. సంగీతం ఆనంద్ మిలిన్.

కార్యక్రమంలో వినబోతున్న పాట మనసు మాట వినదు చిత్రానికి గాను. కళ్యాణ్ మల్లిక్, సునీత పాడిన పాట వింటారు. సంగీతం కళ్యాణ్ మల్లిక్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

0: विधानसभा गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र, ओडिशा एंड वेस्ट मध्य प्रदेश. Board of Control for Cricket in India, BCCI, has announced the schedule for India's two-match test series against Sri Lanka to be played from the 15th to the 27th of next month. The opening test will be held at the Galle International Stadium from the 15th of next month, while the second test will be played at the Sinhali Sports Club in Colombo from the 23rd of next month. The series is part of the ICC World Test Championship 2025-27 cycle. In the ICC Women's T20 World Cup, host England defeated South Africa by 40 runs in the second semi-final at the Kennington Oval in London to set up a title clash with Australia. And in the FIFA World Cup, Spain defeated Austria 3-0 in the round of 32 at the Los Angeles Stadium in Inglewood, California to book a place in the round of 16. Mikel Oyarzabal scored twice in the 36th and 89th minutes, while Pedro Porro added the second goal in the 66th minute. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Abhishek. Japanese Prime Minister Sanae Takayuchi's first visit to India since becoming Prime Minister is noticed by most of the dailies. India-Japan unveil ambitious roadmap, PM Modi, Takayuchi deepens strategic ties, leads the statesman. Financial Express in his editorial piece, Take Charge, writes, UPI can learn from Brazil's PIX, which exempts smaller merchants while allowing charges for larger businesses. The paper elaborates, a decade after its launch, the Unified Payments Interface, UPI, has become one of India's greatest digital public infrastructure success stories. The numbers continue to astonish. In June alone, UPI processed transactions worth 28.9 lakh crore rupees, about 20% higher than a year earlier, while average daily volumes touched a record 757 million. Digital payments have become an integral part of everyday commerce, from roadside vendors to organized retailers. Yet, beneath this spectacular growth lies a structural concern. Just two players, PhonePe and Google Pay, account for around 80% of all UPI transactions. Crude declines, but government hints won't cut fuel rates, reports the Tribune. Monsoon finally arrives in Delhi, ending weeks of heat and humidity, states the Pioneer. Sirsa Kino earns GI tag, decade of scientific farming bears fruit, informs the Tribune. And finally, simple but effective, Citizen Kane is fueling England's World Cup dreams, writes in the Sun Times about England's football skipper, Harry Kane. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and his Japanese counterpart Sanae Takayuchi strongly condemned terrorism and violent extremism in all its forms and manifestations. Election Commission seeks responses from rival factions of Trinamool Congress regarding competing claims about parties' organizational elections and authorized signatories. Annual Sri Amarnath Yatra begins from both Pahalgam and Baltal routes in Jammu and Kashmir. Iran's Supreme Leader Mojtaba Khamenei to skip Father Ali Khamenei's funeral over security fears. Spain beat Austria 3-0 to enter round of 16 at the FIFA World Cup. And BCCI announced a schedule for India's two-match test series against Sri Lanka to be played from the 15th to the 27th of next month. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
3: భోగాపురంలో పీఎం శ్రీ పాఠశాలను సందర్శించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నారా లోకేష్. క్రీడా స్ఫూర్తిని రగిలించేలా నిర్వహించిన ఒలింపిక్ డే రన్, శాస్త్రోక్తంగా సాగిన శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం, చురుగ్గా సాగిన ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వస్తులు, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. పైథాన్ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి విద్యార్థి రూపొందించిన హోంవర్క్ అసైన్మెంట్ అప్లికేషన్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించి అభినందించారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న

0: కృషిని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మరింత ఖ్యాతి తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఒలింపిక్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పోలియోరహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం మన బాధ్యతని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శిరీష పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును పూర్తి చేశారు. ఆలయ విస్తరణానంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట పూర్తి కావడంతో సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 15,78,949 మంది ఓటర్లు ఉండగా 100% గణన పత్రాల పంపిణీ డిజిటలైజేషన్ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నీట్ పునఃపరీక్ష జిల్లాలోని 6 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఈ పునఃపరీక్షకు మొత్తం 1,901 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 156 మంది గైరుహాజరైనట్లు అధికారులు వెల్లడించారు. సంయుక్త కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ పలు పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలోని వివిధ వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సాధకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకేచోట చేరి స్వయంగా యోగాసనాలు వేశారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని పొందుదాం అంటూ నినదిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రారంభించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. కలెక్టర్ కార్యాలయ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ది, వివిధ ప్రభుత్వ పథకాల ప్రగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. పలు కీలక ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: నమస్తే.
1: హలో హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటలక్ష్మి గారు. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు? కొండ కొండ వీటి సింహం. ఆ చిత్రంలోంచి ఏం పాట వేయమంటారు?
2: మా ఇంటిలో మహాలక్ష్మి.
1: ఏ ఊరండి?
2: చూస్తున్నాను,
1: తప్పకుండా ప్లే చేస్తానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: కొత్తపల్లె మేడం.

0: కొత్తపల్లి.
1: బతకాలి
0: కొంచెం కొత్తపల్లి వారు గ్యాప్ ఇచ్చి చేయండి, రోజు వస్తుంటాయి మీకే.
1: నా వాయిసే నువ్వు వినలేదు మేడం.
0: మీగా మీరని కాదండి, కొత్తపల్లి వాళ్ళు.
1: అసలు నేను వినేదే చెల్లు.
0: ఓకే అండి,
1: చెల్లు తప్ప
0: మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పల్ మండలం తంగరన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాను హరినాథ్ రెడ్డి గారు.
1: మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: నమస్కారం అండి, మీకు కూడా హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఈరోజు ఏం పాట వింటారు
1: మేడం? ఈరోజు ఎస్వి రంగారావు జయంతి రోజు మేడం.
0: అవునండి,
1: ఆయన ఆయన గుర్తు చేసుకుంటూ

0: సినిమాలు కూడా చాలా తీశాడు మేడం. మేడం పండంటి కాపురం నుంచి బాబు వినర్ అనే పాట ఉంటుంది మేడం.
1: పండంటి కాపురం
0: అవును మేడం,
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటున్న అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
1: ఓకే, హ్యాపీ సాంగ్ సాడ్ సాంగ్
0: మేడం, అన్నదమ్ములదే మేడం పాట.
1: ఓకే అండి.
0: ఓకే మేడం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి

0: చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
3: మీరు వింటున్నారు భావలహరి. క్షమించాలి, మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 223393, STD కోడ్ 08596. హలో
7: హలో
3: హలో
7: నమస్తే మేడం.
3: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: కోటేశ్వరరావు మేడం.
3: కోటేశ్వరరావు గారు,
7: బాగున్నారా మేడం?
3: బాగున్నానండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం.
7: థ్యాంక్ యూ మేడం. గ్యాంగ్ లీడర్ సినిమాలో సండే అన్నారా, మండే అన్నారా శ్రోతలు అందరికీ?
3: చిరంజీవి గారు ఫ్యాన్ అండి మీరు? కోటేశ్వరరావు గారు కాల్ కట్ అయినట్టుందండి, ఆయన కోసం ఈ పాట వేస్తుంది.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాయిస్ చాలా లో ఉందండి. ఇస్మాయిల్ గారు, మీ వాయిస్ రావట్లేదండి. హలో, ఇస్మాయిల్ గారు, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
6: వేటగాడు.
5: వేటగాడులో
6: తప్పకుండా
5: అండి, మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: పుల్వన్న మేడం గారు, నా పేరు సనప గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి. మీకు హలో ఎఫ్ఎం కి స్వాగతం.
1: స్వాగతం మేడం గారు.
0: ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: బాలనాగమ్మ చిత్రం మేడం గారు.
0: బాలనాగమ్మ,
1: బాలనాగమ్మ చిత్రంలో మరాఠీది సంగుది డైలాగ్స్ ఉంటాయా మేడం గారు? ఎస్వి రంగారావు వినిపిస్తారా మేడం గారు?
0: నాకు పాట చెప్తే వినిపిస్తానండి. అది ఎట్లా ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుంది?
1: ఇప్పుడు అన్నము ఆనందం పాట ముందో ఎనుకో మేడం. షబాష్, నీవి ఎవరు శాపగసురాలు అయినావు అని స్టార్ట్ చేస్తాడు మేడం గారు.
0: అది అయితే అన్నము ఆనందము వేయమంటారా?
1: పాట వేస్తారు మేడం. డైలాగ్ మేడం గారు,
0: డైలాగ్స్ ఎలా అండి ఇది?
1: వద్దులే మేడం గారు, ఆ పాట వినిపించండి మేడం గారు.
0: సాంగ్స్ ప్రోగ్రామ్ కదా.
1: సరే మేడం గారు,
0: అన్నము పాట వేసేస్తాను.
1: ఓకే మేడం గారు.
0: ఓకే అండి, ధన్యవాదాలండి కాల్ చేసి.
1: కృతజ్ఞత మేడం గారు.
0: ఏంటండి?

0: హలో
1: హలో
0: హలో
1: హలో
0: నమస్తే అండి.
1: నమస్తే మామి.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుష్పలత మేడం, మా పూజకారిణి
0: కృష్ణలత గారు.
1: పుష్పలత.
0: పుష్పలత గారు
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: హిట్లర్ మూవీ నుంచి ఏ దైవం మూవీకి వచ్చాను.
0: హిట్లర్.
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్.
0: ఏ పాట వేయమంటారు? ఏమైనా ఐడియా ఉందా?
1: ఏ దైవమో దిగి వచ్చినది.
0: ఏ దైవము? స్టార్టింగ్ లో చెప్పండి సాంగ్.
1: అదే మేడం.
0: స్టార్టింగ్ అది కాదండి. ఓ
1: ఇంకా
0: కాలమా
1: ఇష్టం
0: సాంగ్.
1: కాదు.
0: ఓ కాలమానా?
1: మేడం
0: ఓ కాలమా సాంగ్ అండి.
1: మేడం సరే, నువ్వు వస్తావు. నీలో
0: ఏంటండి?
1: నువ్వు వస్తావు. నీ మూవీ కొమ్మ కొమ్మ విన్నావు అమ్మ కోయిల వస్తా. ఆ పాట.
0: కొమ్మ కొమ్మ.
1: అవును మేడం.
0: ఓకే అండి, పాట ఉంది, ప్లే చేస్తున్నా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో, బాగున్నానండి. శ్రీనివాసులు గారు ఏ చిత్రంలోంచి పాట వింటారు? అల్లరి ప్రియుడునా? అందులోంచి ఏ పాట అండి? తప్పకుండా ప్లే చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
3: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలేని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాను పోలయ్య గారు.
3: ఈరోజు మాకు బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూరు
0: ప్రోగ్రామ్స్ విన్నారా పోలయ్య గారు?
3: వింటుంటాం మేడం.
0: ఈరోజు విన్నారా?
3: ఈరోజు వినలేదు మేడం.
0: చెప్పండి.
3: మార్కాపురి అశోక్ గారు, మా ఫ్రెండ్ చిన్నప్ప గారు, సల్మానాజ్ గారు, కలవోత లెంగడే.

0: సార్లు,
1: ఓకే.
0: అలాగే లక్ష్మీ ప్రియాంక గారు, సర్దార్ బాయి, మన సీనియర్స్ వెంకటేశ్వర్లు గారు, రామయ్య గారు, పూజారి ధనంజయ గారు, నరేందర్ రెడ్డి గారు, వీరందరికీ వస్తున్నారు.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ మేడం, బాయ్ మేడం,
1: బాయ్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం సల్లా వెంకటేశ్వర మేడం చేమకుర్తి నుంచి.
0: వెంకటేశ్వర్లు గారు, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: మేడం ఈరోజు ఆస్తి పరులు మేడం.
0: ఏంటండి
1: ఆస్తి పరులు? ఏఎన్ఆర్ గారి మేడం.
0: ఆస్తి పరులు?
1: అవును మేడం.
0: పాత సినిమానే కదండి.
1: పాత సినిమా మేడం.
0: అందులో ఏ పాట ఏమంటారు?
1: పరుగులు తీసే వయసునకు అనే సాంగ్ మేడం.
0: పరుగులు తీసేనా?
1: అవును మేడం.
0: ఆ పాట లేదండి.
1: ఉందా మేడం? నాగేశ్వరరావు పిక్చర్ మేడం.
0: అదేనా?
1: అవును.

0: అందులో ఆ సాంగ్ అయితే అవైలబుల్గా లేదండి. వేరే సాంగ్ వేరే సాంగ్ అడుగుతారా?
1: వేరే సాంగ్ దాంట్లో ఇంకోటి వేరేది ఏముంది మేడం?
0: చిట్టి అమ్మలు సాంగ్ ఉంది, వేయినా?
1: అది మేడం.
0: సోగ్గాడే సోగ్గాడే,
1: సరే ఏదోటి మేడం.
0: ఎర్రా ఎర్రాని బుగ్గల దానా.
1: సరే ఎర్ర ఎర్ర బుగ్గలు వేయండి మేడం.
0: ఓకేనండి.
1: పాలకుడు రాఘవేంద్రరావు గారి కోసం, పాలెం పోలే గారి కోసం, అందరి కోసం మేడం.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో లాస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు బాబు మేడం.
0: బాబు గారు
1: మేడం బాగున్నారా?
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి?
1: మంగమ్మ గారి మనవడు మేడం, బాలకృష్ణది.
0: మంగమ్మ గారి మనవడు.
1: ఇదంతా ఏమైనా చూసిరాను.

0: Yang nama Bukit Lemuh kami, Pala Tanah Jarak Talmanu Sinapa.
1: ఓకే అండి, అందరి కోసం ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
0: ఓకే ఓకే అమ్మా.

హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వనితా వైభవం సాహిత్య రూపకం వింటారు. నిర్వహణ వి నాగరాజలక్ష్మి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: వరుధిని, గంధర్వకాంతవైన నీవు మానవజాతిలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ప్రవరాఖ్యుని వరించావు. పురుషుల వలన మోసగింపబడటం, అన్యాయానికి గురి కావటం గంధర్వకాంతవైన నీకు సహితం అనివార్యమే అయింది కదా. అపురూప లావణ్యవతివైన నిన్ను ఈనాడు కలుసుకోవడం మహదానందంగా ఉన్నది. నీ మనోగతాన్ని తెలుగు సాహితీ లోకానికి నిన్ను తీర్చిదిద్ది అందించిన పెద్దనామాత్యుని పెద్దతనాన్ని ఆవిష్కరించు సఖి.
6: అటులనే కలభాషిణి, గంధర్వకాంతనైన నేను భూలోక సౌందర్యమును గురించి అమరులు కిన్నరుల వలన విని ఉన్నదాననైనాను. వారు వర్ణించి చెప్పిన ఆ సౌందర్యములను చూడవలనను కోరిక కలిగినది. అందువలన నేను నా చెల్లులను వెంటపెట్టుకొని భూలోకమునకు వచ్చితిని. గంధర్వులము నాకలోక వాసులము అయిన మాకు భూలోకమునకు వచ్చినంతనే అత్యంత ఆనందము కలిగినది. అందున వెండి కొండవలే భాసించు ఆ హిమవత్ పర్వతము, ఆ సమీప ప్రాంతములు, వాని సౌందర్యము నా మనస్సును కట్టిపడవేసినవి. ఆ సౌందర్యమునకు ముగ్ధురాలనైన నేను నా చెలికత్తెలతో కలిసి కొంతకాలము హిమవత్ పర్వతంపై నివసించినాను. ఆ సమయములో ఆ హిమ సోయగములను అక్కడనే వేంచేసి ఉన్న పరమేశ్వరుని దర్శింపవలైనను కోరికతో అరుణాస్పదపురము నుండి ఒక మానవుడు మేమున్న ప్రాంతములకు వచ్చియున్నాడు. అతడు ఆ హిమవత్ పర్వత ప్రాంతములలో తిరుగాడుచుండగా ఆయన పాదములకు వ్రాసుకున్న లేపనము కరగిపోయినదట. అందువలన అతడు తిరిగి మరలా అరుణాస్పదపురమునకు వెళ్ళు మార్గమును కానక ఆ పర్వత సానువులయందు తిరుగాడుచున్నాడు. అలా తిరుగుతూ నా భవన సమీపమునకు వచ్చినాడు. వచ్చిన అతడు అప్రతహతమైన ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రాంతమున సంచరించుచున్న నన్ను కని ఎవ్వతవీవు భీతహరిణే క్షణ ఒంటి చెరించెదోలె ఇవ్వనభూమి భూసురుడా ప్రవరాక్షుడా త్రోవ తప్పితిన్ అని, తాను మార్గమును తప్పినాను అని చెప్పని తిరిగి వెళ్ళు మార్గమును తెలియచెప్పవలసినది అని నన్ను అడిగినాడు. అంత నేను ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వెడద భూసురేంద్ర ఏకాంతము నందునున్న జవరాన్ రన్ నెపంబిడి పల్కరించుచున్. కేవలము ఏకాంతములో ఉన్న నాతోటి సంభాషించవలనని కోరికతో నీవి విధంగా పలుకుతున్నావు. పురుషుల చాపల్యములు స్త్రీలు ఎరుగనివి కావు. వచ్చినవాడివి, నీకు మార్గము తెలియదా? నన్నేలా అడిగెదవు అంటూ నేను వరూధుని అని నన్ను నేను పరిచయము చేసుకున్నాను. రంభాజప్సరసలు నాకు ప్రాణసఖులు అని పలుకుచూ మన్మథవశనైన నేను అతనిని అనేక విధములగు అతిథి సేవలతో సత్కరించినాను, సేవించినాను. ఎక్కడి అరుణాస్ప

పాదపురము ఎక్కడి హిమసానువులు, ఇక్కడి నందన చందనోత్కరములు, గాంగ సైకతములను విడిచి సననేల ధరణీసుర నందన నీ పైన నా మనసు చిక్కెను, నన్ను చిత్తజు బారికంపి నీవు ఇట వెళ్ళ తగునా అంటిని. కాని అతని మనస్సు కరుగలేదు. నేనే చొరవ తీసుకొనగా నన్ను తిరస్కరించి హవ్యవాహనుని ప్రార్థించి వెడలినాడు ఆ సద్బ్రాహ్మణ శిరోమణి ప్రవరుడు. ప్రవరుని నిర్గమనమునకును దుఃఖించితిని. ఆతని దివ్య తేజస్సుకు, నిష్టకు, సత్యతత్వమునకు నేను వశురాలనైతిని. బాహిరమైన సౌందర్యాన్ని మించిన ఆతని ఆంతరంగికమైన వ్యక్తిత్వమునకు, నియమ నిష్టలకు, శ్రోత్రియత్వమునకు నేను ఆకర్షితురాలనైనాను. నా మానసము ఆ ప్రవరుని తేజస్సుతో నిండిపోయినది. అతడు మానవుడైనప్పటికీ అతని ముఖార విందములోని దివ్య తేజస్సు నన్ను ఆకర్షించినది. నేను వివసురాలనైనాను. అటువంటి సమయములో మరల ప్రవరుడు తిరిగి నా వద్దకు వచ్చియున్నాడు. నా మనస్సున నేను ప్రతిష్ఠించుకున్న పరమశ్రోత్రియమైన రూపమే నా కన్నులకు కనిపించినది. అంతఃశక్తికి లొంగిపోయిన నేను మనస, వాచ, కర్మణ ప్రవరుని మానసమునందు సంకల్పించి భ్రమకు లోనైనాను. ప్రవరుడు నన్ను అనుగ్రహించినందుకు ఉప్పొంగిపోయాను. గంధర్వకాంతను, దివ్యశక్తియుతను అయినప్పటికీ భూలోకముపై గల మక్కువచే ఇక్కడ నివసించుట వలనను, మానవ సంపర్కము చేతను నేను నా దివ్య శక్తులను కూడా మరచినాను. నేను కూడా ఒక సాధారణ మానవకాంత వలె పురుషుని వంచనకు గురి కావలసి వచ్చినది. కానీ నన్ను చిత్రించిన పెద్దనామాచ్యుడు కూడా నా చరిత్రపై సానుభూతిని వర్షించినాడు. నా స్థితికి ప్రకృతి కూడా రోషయుక్తముగా మారినదని సూర్యాస్తమయ వర్ణనలో కవి చక్కగా చమత్కరించినాడు. తరుణిని అనన్యకాంతను అతి దారుణ పుష్పశిలీముఖ వ్యధాభర వివసాంగిన్ అంగభవు బారికి నగ్గము చేసి క్రూరుడై అరిగే మహీసురాధముడహంకృతితోనని రోషభీషణ స్ఫురణ వహించ నోయన నభోమణిదాల్చే కషాయ దిధితిన్ రోషభీషణ స్ఫురణ వహించ నోయన నభోమణిదాల్చే కషాయ దిధితిన్. అన్యుని వరింపక తననే వలచిన నన్ను దారుణ మన్మద బాధకు లోబరచి వెళ్ళినాడను క్రోధముతో సూర్యుడు కూడా అరుణవర్ణముతో ప్రకాశించినాడు. దానితో పడమటి దిక్కు ఎర్రబారెను. సత్పురుషులు కూడా ప్రవరుడు వరూధుని విడనాడుట సహించరు అను భావము ప్రకృతి ఈ విధముగా తెలియచెప్పెను. అతడు నన్ను విడిచి వెళ్ళినా నేను ఆతని ధ్యానములోనే కాలము గడిపినాను. అప్పుడు నాకు తేజోవంతుడగు పుత్రుడు కలిగాడు. వానికి స్వరోచి అను నామముంచి పెంచి పెద్ద చేసినాను. ఆ స్వరోచికి జన్మించిన తనయుడే స్వరోచిష మనువు. మానవజాతికి మూలపురుషుడైనాడు. అష్టమనువులలో ఒకనిగా పేరుగాంచాడు. జరిగినదంతయు భగవంతుని సంకల్పమే తప్ప అన్యము కాదు అని భావించినాను నేను. సమస్తము తెలుసుకోగలిగిన దివ్యశక్తి కలదానను అయినప్పటికీ మాయకు లోనైనాను. సహజమైన ఆత్మస్థైర్యముతో, మాతృత్వ మమకారముతో నాకు జన్మించిన బిడ్డ స్వరోచిని సమర్థునిగా తీర్చిదిద్దినాను. నా అదృష్టము ఏమియో కాని మానవజాతికి మూలపురుషుడైన మనువు జన్మకు నేను పరోక్షముగా కారణభూతురాలను అయినాను. నాలోని అనన్యమైన అనురాగము ఆ బ్రాహ్మణోత్తముని

0: లోని పరమ శ్రోత్రియత్వము, నిష్టాగరిష్టత్వము, సత్యతత్వము, జ్ఞాన సంపదలను అన్నింటినీ కలబోసుకొని అవతరించినవాడు ఆ స్వారోచిష మనువు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నేడు లోకమున మానవులు ఆచరించు మనుధర్మ శాస్త్రము అను మనుస్మృతిని మనకందించినది నా పౌత్రుడే. కనుక పరోక్షముగా అంతటి మహానుభావుని లోకానికి అందించే భాగ్యము నాకు కలిగినది. నాకు కలిగిన వంచన కూడా లోకానికి శ్రేయస్సునే కలిగించినది. భగవంతుని లీలలు అతి చిత్రము కదా. నా అనన్యమైన అనురాగ భావము దీనికి మూలము. లోకములో స్త్రీమూర్తి లక్షణం ఇదే. ఈ లక్షణాన్నే నేను మహిళా లోకానికి ఆదర్శముగా అందించాననే సంతృప్తి నాకు లభించినది. కలభాషిణి నన్ను ఇంత వైభవోపేతముగా అనురాగమూర్తిగా చిత్రించి లోకానికి అందించిన ఘనత ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దనామాచ్యునిదే. లోకములో ఎటువంటి కష్టములు వచ్చినా ధైర్య స్థైర్యములను కోల్పోవక, తన ఉనికిని తాను మరచిపోక, జీవితమును సఫలము చేసుకొనగలిగి స్త్రీ అంటే అబల కాదని ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా మనోధైర్యముతో సాధించే శక్తిని కలిగి ఉండాలని, పురుషుల కుటిల స్వభావాలకు ప్రేమ పేరుతో జరిగే వంచనలకు లోను కారాదని నేటి ఆధునిక మహిళకు నేను హితవు పలుకుతున్నాను. సౌందర్యానికి సౌశీల్యానికి మారు పేరుగా ఈనాడు మీ ముందు నిలిచి నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశాన్ని వాగ్దేవి నాకు కలిగించినది. ఆ తల్లికి, ఆ వాగ్దేవి ముద్దుబిడ్డ అయిన అల్లసాని పెద్దనామాచ్యనకు నా నమస్కృతులు.
1: వరుధిని, నీ జన్మ చరితార్థమయ్యింది. మానవజాతికే మూలమైన స్వారోచిష మనుసంభవానికి నీ ఉదంతం తోడ్పడింది. ఈనాటి సభలో నిన్ను వీక్షించగలగడం నాకు మహదానందభరితంగా ఉంది.
2: చక్కగా అభివ్యక్తం చేశావు దమయంతి, నీవన్నది సత్యం.
0: ధన్యురాలను తల్లి.
2: మన సత్యభామ అందానికి ప్రతీక, అలంకారానికి మచ్చుతునక, ఆభిజాత్యం మెండుగా కలిగిన మగువ. టీవీ, దర్పం, ఆత్మవిశ్వాసం ఆమె సొత్తు. సత్యభామ, నీవు దురహంకారంతో ప్రవర్తించి విష్ణుస్వరూపుడైన ఆ కృష్ణ పరమాత్మనే అవమానించావని, నీ వామపాదంతో జగన్నాథుని శిరస్సును తొలగద్రోచావని లోకప్రవాదం. ఒక్క పారిజాత పుష్పం కోసం దేవతలతో యుద్ధం సృష్టించావు. పారిజాత వృక్షాన్ని నీ పెరటి చెట్టుగా తెచ్చుకున్నావు. ఆభిజాత్య సంపన్నవైన నీకు ఇది తగినదేనంటావా? ఏమో, నీ మనోగతాన్ని వినాలని ఉన్నది సత్య.
3: అలాగే తల్లి, నేను గత జన్మలో దేవశర్మ అను బ్రాహ్మణుని కుమార్తెను. అప్పుడు నా పేరు గుణవతి. శ్రీకృష్ణుని భర్తగా పొందాలనే కోరికతో ఎన్నో వ్రతాలు పూజలు చేసేదాన్ని. ఆ నా పూజలు ఫలించే ఈ జన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుని నాథునిగా చేపట్టగలిగాను. అటువంటి నా నాథుని నేనవమానింతునా? అసలు ఆ సంఘటన ఎలా జరిగిందనుకుంటున్నారు? ఒకనాడు నారదుడు దేవలోకము నుండి ఒక పారుజాత కుసుమమును తెచ్చినట. అది అత్యంత మహిమాన్వితమైన పుష్పమట. ఆ కుసుమ మాహాత్మ్యముచే దానిని ధరించినవారు అత్యంత శోభాయమానంగా ప్రకాశింతురట. అట్టి మహిమాన్వితమైన పారిజాత కుసుమమునొక దానిని నారదుడు తీసుకుని వచ్చి శ్రీకృష్ణుల వారికి కానుక చేసినట. స్వామి ఆ పుష్పమును రుక్మిణికిచ్చినట. రుక్మిణి ఆ పుష్పమును తన శిరస్సున ధరించినట. ఆ పుష్ప మాహాత్మ్యముచే రుక్మిణి చంద్రరేఖను ధరించిన పార్వతీదేవి వలె ద్విగుణీకృతమైన సౌందర్యముతో ప్రకాశించినదట. అందుకు నేనేమాత్రమూ చింతించలేదు. నారదుడు ఆ పుష్ప

పుష్పమును కృష్ణునకు ఇచ్చినందులకు కాని, స్వామి ఆ దివ్య పుష్పమును రుక్మిణికి ఇచ్చినందులకు కాని, రుక్మిణీదేవి ఆ కుసుమమును ధరించినందులకు కాని నేనేమీ నొచ్చుకోలేదు. అతడు ప్రియంబు కలుగునెడ కర్పణంబు చేసిన చేసేగాక అందుకు నాకెటువంటి బాధయూ లేదు. కాని సవతులందరి సమక్షంలో చెలికత్తలు వింటూ ఉండగా నారదుడు నన్ను గురించి దుర్భాషలాడుతూ ఉంటే నా స్వామి వారింపవలదా? వలదని వారింపవలదే వల్లభుడతినిన్? మనసుకు ముళ్ళులాగుచ్చుకునే మాటలు మాట్లాడి అది లోకకల్యాణమని భావించడం కలహభోజనుడైన ఆ నారదునకు పరిపాటి. కాని నాకంతటి అవమానం జరుగుతుంటే స్వామి మిన్నకున్నడం తెలిసి నా మనసు రగిలిపోదా? మనమెరియదే ప్రాణమైన మగడిట్లైనన్? సవతుల సమక్షంలో అనవసరంగా నా ప్రస్తావన తెచ్చి నారదుడు నన్ను గురించి చులకనగా మాట్లాడడమెందుకు? ఆ మదకరి వేలుపుందపసి మమ్ము తలపగ నేలయచ్చటన్? ఇది నాకే కాదు, ఆభిజాత్యం కల ఏ స్త్రీకైనా పెద్ద అవమానమే కదా. నావాడు అనుకున్న నా స్వామి నలుగురిలో నాకిలా పరాభవం జరుగుతుంటే మౌనం వహించడం ఎంతవరకు సమంజసం? ధనమి

0: కపటమెరుగని మమతలు కలిసి మెలసి ఉన్న విభుడిట్లు సేయును యోలతాంగి. ఇలా ఎంతో సఖ్యతతో అనురాగముతో కలిసిమెలిసి ఉండడివారము. ఇటువంటి నా పతి పరులు నన్ను నిందిస్తూ ఉంటే వింటూ మౌనంగా ఉండడం ధర్మమా? పతి ప్రాణ సదృశ బంధువు పతి దైవం వేడుగడయు పతి సతులకు నప్పతియ కడుమేర దప్పిన గతికుల కాంతలకు వేరుగలది చెప్పుమా. నా పతిపై నేనింతటి పరిపూర్ణమైన అనురాగమును చూపిస్తుంటే నా పతి నన్ను అవమానపరచడం న్యాయమా? నా పతి నుండి నాకు అభిమానం దొరకడం లేదన్న బాధ ఒక వంక, సవతుల నడుమ నాకింతటి అవమానం జరిగిందన్న అవమానభారం ఒక వంక, నారదుడు నన్ను గురించి దుర్భాషలాడుతూ ఉంటే నాథుడు వారించలేదన్న దుఃఖభారం ఒక ప్రక్క నన్ను బాధిస్తూ ఉంటే, ఇట్టి విచిత్ర పరిస్థితుల్లో కోపగ్రహంలో నేను శయనించి ఉండగా నాథుడు నన్ను సమీపించి నన్ను ఊరడించసాగెను. నన్ను సాంత్వనపరుస్తూ నా పదముల చింత నిలిచెను. అభిమాన అవమాన ఆక్రోశ ఆవేదనలను ఏకకాలంలో అనుభవిస్తున్న నేను పెళ్ళుబికిన ఆవేశంలో తటాలున లేవబోవగా పొరపాటున నా పాదం స్వామి శిరస్సును తాకిందేగాని కావాలని చేసిన తప్పిదము కాదది.
1: ఆ సత్యభామ, ఎంతటి వైపరీత్యం సంభవించింది!
0: నాథుల్ నేరముల్ సేయగా పేరలుకం చెందిన కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే అంటూ అప్పటి నా మనస్థితిని నందితిమ్మన చక్కగా సమర్థించాడు. నానమునకు ఒక పార్శ్వమే కనిపించు విధముగా నాలోని ఒక కోణము మాత్రమే జనులు గ్రహించారు, కాని తదుపరి నాలోని మంచిని ప్రజలు గ్రహించలేదు. నారద మహర్షి మా గృహమునకు ఏతించినప్పుడు సకల ఉపచారములు చేసి ఆ మునిపుంగమును సత్కరించి తిని పారిజాత కుసుమ ఘటనలోనూ

ఆ తదుపరి నాలో కలిగిన మార్పులను నందితిమ్మన ఎంతో చక్కగా విశ్లేషించాడు. నేను అహంకారముతోనో గర్వముతోనో ఈ పని చేశానని లోకం నన్ను నిందిస్తుంది, కాని మా మధ్యననున్న నయ్యము లోకము గుర్తించలేదు. స్వామియే నా పాదస్పర్శను సన్మానంగా భావించారు.

0: ఎలా అంటూ స్వామి నన్ను మనన చేశారు. దంపతుల నడుమ జరిగే శృంగారములో పాదపీడనము కరపీడనము వంటి విషయములు శాస్త్రవిహితములే. అయినను పారిజాత వృక్షము భూపైకి వచ్చినందులకు నేనెన్నో దానధర్మాలు చేయగలిగాను, పుణ్యకాది వ్రతాలు ఆచరించగలిగాను. ఆ పారిజాత వృక్ష మహిమచే భువి అంతా సస్యశ్యామలమైనది. శ్రీమన్నారాయణుడి దివ్యానుగ్రహంచే లోకమున శుభములు విరసిల్లినవి. ఇంతటి మహత్కార్యములో భాగస్వామినైనందులకు నా జన్మ కూడా తరించినది.
1: పారిజాతం దేవతావృక్షం కదా, సాక్షాత్తు పరంధాముడే శ్రీకృష్ణునిగా ఈ భూలోకంలో ధర్మ సంస్థాపనకై అవతరించాడు. కాబట్టి దేవతావృక్షం కూడా భూలోకానికి రప్పింపబడడం సముచితమే. అది సత్యభామ వలన సాధ్యమయ్యింది. సత్యాదేవి స్పర్ధతో పారిజాతాన్ని సాధించిందని లోకం భావించినా దానివలన లోకాలకు మేలే చేకూరింది. ఆ వృక్ష ప్రభావం వల్ల సత్యాదేవి ప్రతిదినమూ అనేక పుణ్యకార్యాలు చేసింది. సపత్నులతో సఖ్యంగా వ్యవహరించింది. భూలోకాన్ని సుసంపన్నం చేసి దేవతాలోకంగా మలచింది.
2: అవును దమయంతి, సత్యభామ అలుక సకల లోకాలకు శ్రేయస్సునే కలిగించింది. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం మన సత్య. సత్య, మహిళా లోకానికి సాహసాన్ని కానుకగా ఇచ్చావు. స్త్రీలో అంతర్నిహితమైన శక్తిని చైతన్యవంతం చేసిన దానవు నీవు.
0: ధన్యురాలును తల్లి.
2: జ్ఞానస్వరూపిణి ఆ వాగ్దేవి కరుణా కటాక్ష సంపదతో మీరంతా చిరకాలం వర్ధిల్లుదురుగాక. సభాసదులారా, జగన్మాత అంశలతో అవతరించిన స్త్రీమూర్తులు భారతీయతను చాటి చెప్పిన మేటి వనితలు. వీరే కాదు, ప్రభంజనాలై విజృంభించిన ఎందరో ధీర వనితలకు పుట్టినిల్లు భారతం. జలపాతాలై ఉవ్వెత్తున ఎగిసిపడిన జలజాక్షులకు మెట్టినిల్లు భారతం. వీరంతా ధర్మలోపం కలుగకుండా మరొక వైపు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ చరిత్రలో చిరకీర్తిని ఆర్జించారు. ఇటు కుటుంబ జీవనాన్ని, అటు సామాజిక జీవనాన్ని కూడా సమన్వయ రూపంతో దర్శించినవారు. నేడు యువత ఏ చిన్న సమస్య ఎదురైనా దానిని ప్రతిఘటించే మనస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యల పాలు కావడం నేను విన్నాను. స్త్రీకి ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసమే శ్రీరామరక్ష. సంస్కృతిని సమాదరిస్తూ స్త్రీలు జీవించాలి. ఆ జగన్మాత సంకల్పంతో భూమిపై మగువలు సమస్త గౌరవాలను పొందుదురుగాక. ఇదే వనితా వైభవం. నాటి వనితల చరితల మేటి గరిమ, నేటి యువతకు చక్కని బాట చూపు. నాటి వనితల

మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో వనితా వైభవం సాహిత్య రూపకం విన్నారు. నిర్వహణ వి నాగరాజలక్ష్మి. కార్యక్రమంలో

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

0: దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి కోఆర్డినేటర్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ డాక్టర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట, కనపడుతున్న పరికరం డ్రోన్. వ్యవసాయంలో, నిఘా వ్యవస్థలో, యుద్ధాల్లో, ఇలా ప్రతి పనిలోనూ డ్రోన్ల వినియోగం విరివిగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల గురించి, వాటి ఉపయోగాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణవ్. ప్రణవ్ గారు నమస్తే అండి.
1: మణి గారు నమస్తే అండి.
0: ప్రణవ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డ్రోన్ అనే మాట విరివిగా వినపడుతోంది కదండి. ప్రతి పనిలోనూ కూడా
1: అవునండి.
0: ఉపయోగిస్తున్నారు. డ్రోన్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అలాగే డ్రోన్ లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది వివరిస్తారండి.
1: తప్పకుండా అండి. డ్రోన్ అనేసరికి ఏరియల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయండి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ అనేసి. సో మ్యాన్డ్ సిస్టమ్స్ అంటే మనం కన్వెన్షనల్ గా ట్రావెల్ చేసేటువంటి ఏరోప్లేన్స్ కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. అలాగే అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనేవి, ఈ డ్రోన్స్ అనేవి వాటిల్లో ఒక క్లాస్ అనమాట. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి, బట్ డ్రోన్స్ అనేవి ప్రధానంగా

0: అన్మ్యాన్డ్. గత దశాబ్ద కాలంలో వీటి యొక్క ఉపయోగం చాలా పెరుగుతూ వచ్చింది అన్ని దేశాల్లోనూ. వీటిల్లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయండి. ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, అంటే ఇవి విమానం లాగా ఉంటాయి, వీటికి ప్రొపెల్లర్స్ ఉండవు అనమాట. సో వింగ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, అందువల్ల ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటాం వాటిని. ఇందులో రెండు ఏంటంటే మల్టీ రోటార్ డ్రోన్స్ అంటారు, అంటే వీటికి మూడు లేదా నాలుగు ఆర్ ఇంకా ఎక్కువ ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంటే మనం ఫ్యాన్స్ లాంటివి చూస్తూ ఉంటాం కదా, డ్రోన్స్ కి కార్నర్స్ లో ఉంటాయి. సో
1: అవునండి.
0: వాటిని టెక్నికల్ పరిభాషలో ప్రొపెల్లర్స్ అంటారు. సో
1: ఓకే.
0: ఎన్ని ప్రొపెల్లర్స్ ఉంటే దాన్ని బట్టి మల్టీ రోటర్స్ అంటారు అనమాట. నాలుగు ఉంటే క్వాడ్ కాప్టర్ అంటారు, ఆరు ఉంటే హెక్సాకాప్టర్ అంటారు, ఎనిమిది ఉంటే ఆక్టోకాప్టర్ అంటారు. సో ఆ డ్రోన్ మొయ్యాల్సిన బరువును బట్టి మనము ఎన్ని నెంబర్ ఆఫ్ మోటార్స్ పెట్టాలి, ఎన్ని ప్రొపెల్లర్స్ పెట్టాలి అనేది నిర్ణయించుకుంటాం. సో అయితే ప్రధానంగా వీటిల్లో ఏంటంటే ఫిక్స్డ్ వింగ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంటుందండి, అంటే ఇవి ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి లిమిటెడ్ పవర్ తో. కాకపోతే ఇవి ఉన్న ప్లేస్ నుంచి ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం చేయలేవు మన ఏరోప్లేన్స్ లాగా. బట్ మల్టీ రోటర్ డ్రోన్స్ అంటే ఏంటంటే వీటినే రోటరీ వింగ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఇవి ఉన్న ప్లేస్ నుంచే పైకి ఎగరగలవు, మళ్ళీ అదే ప్లేస్ లో ల్యాండ్ కూడా అవ్వగలవు. వీటికి రన్వే గానీ ఎలాంటి ప్రొపల్షన్ సిస్టమ్స్ అవసరం ఉండవు. సో మనం బయట ఇప్పుడు మ్యారేజెస్ లో గానీ, ఇప్పుడు టీవీల్లో వార్స్ అండ్ డిజాస్టర్స్ టైమ్ లో చూపిస్తున్న డ్రోన్స్ కానీ ఇవన్నీ రోటరీ వింగ్ డ్రోన్స్ కిందకి వస్తాయండి. సో వీటిని ఎక్కడ ఉంటే అక్కడ నుంచే మనం ఉపయోగించవచ్చు. కాకపోతే వీటికి ట్రావెల్ టైం అనేది తక్కువ ఉంటుందండి. బ్యాటరీ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసే డ్రోన్స్ 15 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకే మనం ఉపయోగించగలం ఒక బ్యాటరీని. ఈ రెండు రకాల వాటి అడ్వాంటేజెస్ ని మిళితం చేసి వచ్చే వాటిని హైబ్రిడ్ డ్రోన్స్ అంటారు. సో అవి చూడడానికి విమానం లాగా ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాటికి ప్రొపెల్లర్స్ కూడా ఉంటాయి. సో దానికి రన్వే అవసరం లేదన్నమాట. ముఖ్యంగా మిలిటరీలో ఎక్కడైతే ఎక్కువ దూరం ప్రయాణించాలో అక్కడ మనం ఇలాంటి డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారండి.
1: ఇప్పుడు మన దేశంలో ఏ ఏ రంగాల్లో ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు తెలియజేస్తారా?
0: సో మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశము కాబట్టి ప్రథమంగా మనకి వ్యవసాయంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. అది కూడా ఈ పెస్టిసైడ్స్ మందుల పిచికారీకి దానికి స్ప్రేయింగ్ డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు ఒక 96 to 100 టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినాయండి. వీటిల్లో కూడా 60% ఎక్కువ డ్రోన్స్ వ్యవసాయానికి సంబంధించిన అప్లికేషన్స్ కోసమే తయారు చేస్తున్నారు, వాటినే వాడుతున్నారు కూడా అండి. సో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత వచ్చి రక్షణ. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం గాని, ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, మన విజయవాడ ఫ్లడ్స్ లో కానివ్వండి, రక్షణ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా పోలీసు విభాగం వారు, మిలిటరీ వాళ్ళు వీటిని ఉపయోగిస్తున్నారండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు మనకి ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ కానివ్వండి, అంటే బిల్డింగ్స్, రోడ్స్, వీటిని మనం ఎప్పటికప్పుడు వాటి డ్యామేజ్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో
1: అవునండి.
0: అటువంటి వాటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని తగ్గిస్తూ సాంకేతికతను పెంచడానికి డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మిలిటరీ అండ్ వ్యవసాయంలో ప్రధానంగా వాడుతున్నారు మన దగ్గర. చిత్ర పరిశ్రమలో ఇది ఎప్పటి నుంచో ఉంది, మన పెళ్లిళ్ళలో కూడా మీరు చూస్తూ ఉంటారు.
1: అవునండి.
0: సో ఇలా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ కూడా బాగా వాడుతున్నారు. అయితే ఈ మధ్యన యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎయిమ్స్ వీళ్ళందరూ కలిసి డ్రోన్ డెలివరీ కూడా ఇండియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారండి.
1: ఓకే.
0: బెంగళూరులో ఇది ఆల్రెడీ మొదలైంది. డ్రోన్స్ ద్వారా మనకి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్ డ్రోన్స్ ని యూజ్ చేసుకుంటున్నాయండి.
1: ఓకే.
0: ముఖ్యంగా ఎయిమ్స్ వాళ్ళు మెడికల్ సేవల్ని ఎలా డ్రోన్స్ తో అందించాలి అనేది కూడా ఇప్పుడు ఆన్ గోయింగ్ రీసెర్చ్ అండి. అది కొన్ని రిమోట్ విలేజెస్ లో, లంక గ్రామాలు అలాంటి ఉన్న చోట్ల డ్రోన్స్ తో మెడికల్ కిట్స్ అవి డెలివర్ చేయడం అది కూడా జరుగుతుందండి.
1: భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలనలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నమో డ్రోన్ దీది అంటూ చెప్పి వ్యవసాయంలో ఈ డ్రోన్స్ ని అందించడం, తద్వారా దిగుబడి ఎక్కువగా చేయడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఈ నమో డ్రోన్ దీది పేరిట వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కావచ్చు, డ్రోన్స్ ఉపయోగం ఎలా జరుగుతోంది అనేది వివరిస్తారు.
0: తప్పకుండా అండి. ఏదైనా టెక్నాలజీని మనం తీసుకుంటే, ఉదాహరణకి ట్రాక్టర్స్ అనేవి మనకి ఎంత విరివిగా వాడకంలోకి వచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశంలో మన ఫార్మర్స్ వాటిని విరివిగా ఉపయోగించడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది మనకి. వీటిని ఏమంటారంటే టెక్నాలజీ అడాప్షన్ అంటారండి. సో వీటి మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళ సోషియో ఎకనామిక్ పరిస్థితుల వల్ల కానివ్వండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క టైం పడుతుందండి జనబాహుళ్యంలోకి రావడానికి. డ్రోన్స్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని భారతదేశం, అలాగే మోడీ గవర్నమెంట్ కానివ్వండి, మన లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, దీన్ని ఒక ప్రతిష్టాత్మక

0: పోయిన ప్రోగ్రామ్ గా తీసుకున్నాయి. ఇందులో మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, రకరకాల సోషల్ గ్రూప్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నమోడ్రో ఉంది, ఇది కానివ్వండి, లేదా ఫార్మర్స్ ని ప్రత్యేకించి కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, అలాగే పోలీసులు కూడా అందరికీ ఈ అవేర్నెస్ ఉండదు కదండి. సో
1: అవును.
0: వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానివ్వండి, టెక్నాలజికల్ అవేర్నెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేసేయండి మన గవర్నమెంట్స్, బోత్
1: ఓకే.
0: స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. సో వాటిల్లో ఈ నమో డ్రోన్ దీది అనేవి కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. అదేంటంటే
1: ఓకే.
0: మహిళలు మనకి మేజర్ సోషల్ గ్రూప్స్ గా ఉన్నారు. అది కూడా ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ఏంటంటే ఎక్కువ మహిళలు ఉండడం,
1: అవును.
0: వాళ్ళకి తోడ్పాటుగా ఉంటే తొందరగా ఈ టెక్నాలజీ అనేది వినియోగంలోకి వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది, డ్రోన్ దీది అనేది. సో
1: ఓకే.
0: ప్రత్యేకించి మహిళలకి డ్రోన్ పైలట్ గా వాళ్ళని మార్చడం అనేది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి. అలా చేయడం ద్వారా వ్యవసాయంలో మందుల పిచికారీ కానివ్వండి, సైన్యంలో సర్వీలెన్స్, సో అవి కూడా మన దేశంలో ఉన్న ఉమెన్ తో చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలైన మంచి ఇనిషియేటివ్ అండి అది. సో దీని ద్వారా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన దాంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే లేడీస్ కి ప్రతి స్టేట్ లోనూ ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందండి. సో దీని ద్వారా సుమారుగా ఇప్పటికే ఒక 60,000 మంది వరకు డ్రోన్ దీదీలు ట్రైనింగ్ శిక్షణ పొందారు. వాళ్ళని వివిధ రంగాల్లోకి పంపించాలనేది దీని ముఖ్య ఉద్దేశం అండి.
1: సో ఇందాక మీరు అన్నారు కదండి, విపత్తుల సమయం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ డ్రోన్స్ ని ఉపయోగిస్తారు అని, అది ఏ విధంగా ఉపయోగిస్తారండి?
0: ఇప్పుడు మామూలుగా మనందరికీ డ్రోన్ అనేటప్పటికి మైండ్ లో ఉండేది ఏంటంటే ఒక ఎగిరే పరికరం అన్నట్టుగా మన ఇమాజినేషన్ వస్తుందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. బట్ యాక్చువల్ గా ఇంపార్టెంట్ ఏంటంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, అది ఎగిరేలా చేయడం కొంతవరకే అండి, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అది సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, ఆ ఉపయోగించే పర్పస్ కి మనం ఎలాంటి డ్రోన్ తయారు చేసుకోవాలి, దానికి యాక్చువల్ గా డిమాండ్ ఎంత ఉన్నది, దీని మీద డ్రోన్ ఇండస్ట్రీ అనే ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 300 ఏకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది డ్రోన్ సిటీ అనేది పూర్వకల్లులో ప్రారంభించడానికి. సో అక్కడ వాళ్ళు చేయబోతున్నది ఇదే అనమాట అండి, అంటే ఏ రంగంలో ఎంత డిమాండ్ ఉంది, దానికి ఇండస్ట్రీని ఎంత ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద అక్కడ వర్క్ చేస్తారు సైంటిస్ట్స్, సోషల్ వర్కర్స్, అలా వేరియస్ సోషల్ గ్రూప్స్ వాళ్ళండి. ఇప్పుడు మీరు అన్నట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే పర్పస్ తీసుకుంటే మనము అందులో కొన్ని సోషల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎన్జిఓస్ కానివ్వండి, డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి. వీళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయండి డిజాస్టర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ని తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్స్ అవి వచ్చిన చోట ఒక్కొక్కసారి వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండదు, వీళ్ళు వైర్లెస్ ఉపయోగిస్తారు కదండి, ఆ సిస్టమ్ లేకపోతే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో ఒక డ్రోన్, కంటిన్యూస్ గా ఎగిరే డ్రోన్స్ ఉంటాయి, టెథర్డ్ డ్రోన్స్ అని చెప్పి అంటాం వాటిని. అవేంటంటే ఒక గ్రౌండ్ సోర్స్ నుంచి వైర్ కనెక్ట్ అయి ఉంటుందండి డ్రోన్ కి. సో వాటికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది ఈ బాధలన్నీ ఉండదు. సో ఆ డ్రోన్ కంటిన్యూగా కమ్యూనికేషన్ సిస్టమ్ ని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది కావాల్సిన హైట్ లో. సో విచ్ ఎస్టాబ్లిషెస్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట డిజాస్టర్ టైమ్ లో పోలీస్ వారికి, సో దట్ ఎక్కడ ఏం అవసరం ఉంది ఇదంతా అటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇటు పోలీసుల మధ్య కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరుస్తుందండి. సో అదొక అప్లికేషన్. రెండోది మన అందరం చూసినట్టుగా ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ కానివ్వండి, మెడిసిన్స్ డెలివరీ కానివ్వండి, ఇన్ఫాక్ట్ ఇప్పుడు బెంగళూరులో మనుషుల్ని కూడా డ్రోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ అయిందండి. మన గుంటూరులో కూడా ఒక ఆయన తయారు చేశారు డ్రోన్ టాక్సీ అని చెప్పి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయండి డ్రోన్స్ ఉపయోగించి. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డిజాస్టర్ టైమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డామేజ్ ఎస్టిమేషన్, మనకి అసలు ఫ్లడ్ ఎన్ని ఏకర్స్ లో ఉంది, ఇవన్నీ మనకి ఇదివరకు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కానీ అనాలిసిస్ చేయలేకపోయేవారు. గవర్నమెంట్ కి ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట రిలీఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడానికి. ఇప్పుడు ఒక డ్రోన్ ఒక 15 to 20 మినిట్స్ ఎగిరితే మనం ఒక 20-30 ఎకరాల వరకు అసలు ఫ్లడ్ ఎంత స్ప్రెడ్ అయింది మొత్తం మనం, ఎందుకంటే డ్రోన్ లో జీపీఎస్ సిస్టమ్స్ ఉంటాయండి, అవి కంటిన్యూస్ గా మన సాటిలైట్స్ డేటాతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనము డ్రోన్ నుంచి వచ్చే డేటాతో రియల్ టైమ్ లో చేయొచ్చండి. అట్లాంటి రీసెర్చ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లో మేము చేసేటటువంటి రీసెర్చ్ వాటికి సంబంధించిందేనండి.
1: ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా డ్రోన్స్ ఉపయోగం అనేది ఉంటుంది అన్నారు, అది ఏ విధంగా ఉంటుందండి?
0: ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, ఇప్పుడు ఉదాహరణకి మనము రోడ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ అనేది మన R&B వాళ్ళ బాధ్యత, స్టేట్ తీసుకుంటే, సెంట్రల్ తీసుకుంటే NHAI వాళ్ళు, వీళ్ళంతా దాని మీద వర్క్ చేస్తారు.

0: ఉంటారు. ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశాల్లో ఏంటంటే వేరీడ్ క్లైమేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాయండి. రోడ్స్ కానీ
1: ఓకే.
0: బిల్డింగ్స్ కానివ్వండి, అక్కడ ఉండే లోకల్ టెంపరేచర్, వెదర్, రెయిన్ఫాల్, వీటి వల్ల వాటిల్లో డ్యామేజ్ అనేది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేషనల్ హైవేస్ మీద రోడ్లు ఒకలా డ్యామేజ్ అవుతాయి, మన పల్లెటూళ్ళల్లో అలాగే లోకల్ రోడ్స్ లో ఇంకొకలాగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ మానిటర్ చేయడానికి ప్రస్తుతం మన R&B శాఖలు కానివ్వండి, ఇంజనీరింగ్ శాఖలు కానివ్వండి, డైరెక్ట్ గా మనుషుల్ని పంపించి సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి, 3 4 సార్లు వీటన్నిటిని మానిటర్ చేయాలండి. దీనికి యాక్చువల్ గా చాలా బడ్జెట్ లో సింహ భాగం వీటికే పోతుంది అనమాట. వీటిల్లో మనం డ్రోన్స్ ఉపయోగాన్ని గనక పెంచినట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డ్రోన్స్ సాటిలైట్స్ తో కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి నేను ఒక కెమెరాని కానీ, అలాగే మల్టీస్పెక్ట్రల్ కెమెరాని కానీ, అలాగే రకరకాల సెన్సార్స్ ఉంటాయండి. ఉదాహరణకి మన ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ విభాగాలు ఉంటాయి కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు తెలియని దగ్గర ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలని మెయింటెనెన్స్ కిందకే వస్తాయండి. ఒక మీథేన్ గ్యాస్ ఎంత ఎమిట్ అవుతుంది అని తెలియాలంటే డ్రోన్ కి ఆ మీథేన్ సెన్సార్ పెట్టి మనం పంపించవచ్చు, ఫలానా ఇండస్ట్రీ దగ్గర ఎంత అవుతుంది అని. అలాగే పవర్ లైన్స్, హై రైజ్ టవర్స్ ఉంటాయి, పవర్ ఇన్స్పెక్షన్ టవర్స్ ఉంటాయి, వీటన్నిటికీ ఇప్పుడున్న సాంకేతికత ఏంటంటే మనుషులే వెళ్ళి, ఇవన్నీ చాలా రిస్కీ జాబ్స్ కూడా అండి, హై టెన్షన్ వైర్స్ మీద మనుషులు వర్క్ చేయడము, అలాగే సీసీ కెమెరాలు, సర్విలెన్స్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తున్నాం కదా. సో వీటిల్లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ని బాగా తగ్గించచ్చండి వీటన్నిటిలోనూ, డ్రోన్స్ ఉపయోగం మొదలు పెడితే. సో ఈ తీసుకునే డేటా అంతా, ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ లో ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని పాట్ హోల్స్ గుంతలు ఉన్నాయి, దీనికి ఏ రకమైన మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా జస్ట్ డ్రోన్ ఫోటోలు స్టిచ్ చేసి ఒక 3D మోడల్ తయారు చేయడం ద్వారా ఒక రోజులో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల రోడ్ ని మనం అనలైజ్ చేయొచ్చండి. అలాగే హై రైజ్ బిల్డింగ్స్, కొన్ని బ్రిడ్జెస్, ఇప్పుడు ఒక 40 50 ఇయర్స్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మానిటరింగ్ కూడా మనం ఈ డ్రోన్స్ పంపించడం ద్వారా చేయొచ్చు. థర్మల్ కెమెరాలు ఇలాంటివి ఫిక్స్ చేసిన డ్రోన్లు ఉన్నాయనుకోండి, ఎన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది వాటిల్లో. ఇప్పుడు బ్రిడ్జెస్ మీరు తీసుకుంటే కొన్ని ఐరన్ స్క్రూస్ లాంటివి ఉంటాయండి, వాటి రెగ్యులర్ గా వెళ్ళి వాటిని మానిటర్ చేయడం కష్టం అవుతుంది, అలాంటి వాటికి మనం డ్రోన్లని ఉపయోగించుకోవచ్చండి.
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కదండి, చట్టవిరుద్ధంగా వాడుతున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ
0: అవునండి,
1: డ్రోన్స్ వినియోగం పట్ల కొన్ని చట్టాలు అంటూ ఉంటాయి కదండి, ఆ చట్టాలు ఏమిటి, నిబంధనలు ఏమిటి, అలాగే ప్రభుత్వ పరంగా వీటి వినియోగంకి ఉన్న నియంత్రణ ఏమిటి అనేది తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు ఈ డ్రోన్స్ అనేవి మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి కూడా మన పౌర విమానయాన శాఖ కిందకే వస్తాయండి ఈ నిబంధనలన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఫ్లైట్స్ కి, హెలికాప్టర్స్ కి ఏవైతే క్లియరెన్స్ లో ఇవన్నీ ఇస్తారో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం, డీజీసీఏ అంటాము, ఇది పౌర విమానయాన శాఖకి అనుబంధమైన ఆర్గనైజేషన్ అండి. సో ఇండియాలో ఎయిర్ స్పేస్ ఆపరేషన్ అన్నిటికీ, అది మిలిటరీ అయినా సివిల్ ఏవియేషన్ అయినా ఏవైనా కూడా, వీళ్ళు రెగ్యులేట్ చేస్తారండి. సో ఈ డ్రోన్స్ ఎప్పుడైతే ఉపయోగంలోకి వచ్చాయో, సో వీళ్ళు 2021లో మొదటిసారిగా డ్రోన్ రూల్స్ అనేటటువంటి గెజెటెడ్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిందండి మన ఇండియన్ గవర్నమెంట్. సో డీజీసీఏ వీటిని నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, ఇండియాలో ఉపయోగం ఎలా ఉంది, ఏ చోట ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి, వీటిని బట్టి రూల్స్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారండి. ఇప్పటికీ వీటిల్లో ఒక మూడు మూడు రకాల వెర్షన్స్ వచ్చాయి ఈ రూల్స్ లో, అన్ని చెప్పలేను కాబట్టి కొన్ని మీకు ప్రధానమైనవి ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా డ్రోన్ మన దగ్గర ఉంది అంటే దానికి, ఇప్పుడు మనము మన దగ్గర ఒక 2 వీలరో 4 వీలరో వెహికల్స్ ఉన్నాయనుకోండి, మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి ఎలా అయితే ఒక నెంబర్ ప్లేటు మనకి ఒక లైసెన్స్ తీసుకుంటామో, అలాగే డ్రోన్స్ కి కూడా ఆర్పిటిఓ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి డీజీసీఏ వారు. సో ఆర్పిటిఓ అంటే ఏంటంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అండి. ఇండియాలో ప్రస్తుతానికి ఒక 200 వరకు ఉన్నాయి. మనము డ్రోన్ ని ఉపయోగించాలనుకునే ప్రతి వాళ్ళు వెహికల్స్ లో ఎలాగైతే 2 వీలర్, లైట్ మోటార్ వెహికల్ అని చెప్పి మన లైసెన్స్ లో క్లాసెస్ ఉంటాయో, డ్రోన్స్ లో కూడా అలాగే less than 25 kg డ్రోన్స్ అయితే స్మాల్ కేటగిరీ అని అలా కేటగరైజేషన్ చేశారండి డ్రోన్ రూల్స్ ప్రకారం. సో మనం ఏ డ్రోన్ ఎగరేయాలో ఆ పైలట్ కి ఆ లైసెన్సింగ్ ఇస్తారండి ఈ ఆర్పిటిఓస్ లో. అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. మన వెహికల్ ని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అలాగే ప్రతి డ్రోన్ ని మనం రిజిస్టర్ చేయాలి. అప్పుడు వారు ఒక నెంబర్ ఇస్తారు, యుఐఎన్ నెంబర్ అంటారు, యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట అది, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు.

0: సో మన వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఎలా ఉంటుందో మన డ్రోన్ కి కూడా అది ఐడెంటిటీ అనమాట. సో ఇన్
1: ఓకే
0: కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ కానీ ఏది జరిగినా మనము వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఈ నెంబర్ కోడ్ చేస్తూ అండి. అలాగే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించారండి, గ్రీన్ జోన్, యెల్లో జోన్, రెడ్ జోన్ అని. డ్రోన్ ని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరంలో ఉపయోగించదలుచుకున్నాం అనే దాన్ని బట్టి మనం ఏ జోన్ లో ఉన్నాం అనేది నిర్ణయిస్తారండి. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉన్న ఏరియా అంతా రెడ్ జోన్ అండి. ఇక్కడ మనకి డ్రోన్స్ ఎగరేయడానికి అనుమతి ఉండదు నార్మల్ కేసెస్ లో, స్పెషల్ ఏదైనా అప్రూవల్స్ ఉంటే తప్ప కుదరదండి. అలాగే 5 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు కొంత ఎత్తు వరకే మనం ఎగరేయగలమండి. అలాగే బియాండ్ 15 కిలోమీటర్స్ మొత్తం గ్రీన్ జోన్ అనమాట. ఇక్కడ మనం 400 అడుగుల వరకు, భారత భూభాగంలో మనం 400 అడుగుల ఎత్తు వరకు ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చండి. సో ఎగరేసే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఎగరేసే డ్రోన్ కి యుఐఎన్ నెంబర్ ఉండాలి, వాళ్ళు గ్రీన్ ఆర్ ఎల్లో జోన్ లో ఉండి ఉండాలి. సో వీటన్నిటిని నియంత్రించడానికి ఒక వెబ్సైట్ కూడా డీజీసీఏ వాళ్ళు తయారు చేశారు, దాన్నే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అని అంటారు. సో ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో ఏంటంటే రియల్ టైమ్ లో ఈ ఇండియన్ ఎయిర్ స్పేస్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం డ్రోన్ ని రిజిస్టర్ చేయాలన్నా, పైలట్ లైసెన్స్ తీసుకోవాలన్నా అన్నిటికీ ఈ డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ అనేది సింగిల్ విండో లాగా.
1: యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలంటారు.
0: తప్పనిసరిగా పాటించాలండి. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ పెరుగుతున్నది కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తున్నారండి. ఇక్కడ మన విజయవాడ డీజీపీ ఆఫీస్ లో కూడా సెంటర్ లెవెల్లో వాళ్ళందరికీ డ్రోన్ రూల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ వారికి ఇస్తున్నారండి. మనకి ఇప్పుడు అడవులు ఇవి ఉంది, ఎక్కడైతే కొంచెం గంజాయి ఇటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ మీద ట్రైనింగ్ అనేది తీవ్రతరం చేశారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికి శాఖ వారికి కూడా వీటి మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. ఒకప్పుడు అంటే మన ఫంక్షన్ లో ఎవరైనా డ్రోన్ ఎగరేసినా వాటిని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మిషన్ తీసుకోకుండా, లైసెన్స్ లేకుండా, డ్రోన్ రిజిస్టర్ చేయకుండా ఏం చేసినా కూడా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుందండి.
1: అలాగే ప్రణవ్ గారు, ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే డ్రోన్స్ యొక్క సాంకేతిక భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక డ్రోన్ స్పెషలిస్ట్ గా మీ అభిప్రాయం అండి.
0: సాంకేతిక భవిష్యత్ అంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఉన్నాయండి. మేము ఇటీవలే ఒక రీసెర్చ్ చేసాం, మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో అసలు ఈ డ్రోన్స్ అనే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి రకరకాలుగా క్లాసిఫై చేశామండి. వాటిల్లో మొట్టమొదట మా అధ్యయనంలో తేలింది ఏంటంటే ముందుగా అన్ని సోషల్ గ్రూప్స్ కి, అన్ని వర్గాల వారికి వీటి మీద అవేర్నెస్ ఉండాలండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఎవరైనా ఈ డ్రోన్ బేస్డ్ కంపెనీస్ పెడుతున్నా లేదా కొత్తగా డ్రోన్స్ అవి ఇంపోర్ట్ చేసి డ్రోన్ కాంపోనెంట్స్ అవి తయారు చేస్తున్నా వారికి కొంత ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చి కొంత ప్రోత్సాహకంగా ఉంటే ఈ ఇండస్ట్రీ తొందరగా ఇండియాలో స్టెబిలైజ్ అవుతుందండి. మూడోది ఏంటంటే ముఖ్యంగా R&D. సో విద్యా సంస్థల్లో కానివ్వండి, వీటిల్లో రీసెర్చ్ సెంటర్స్ లో కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ కేస్ స్టడీస్ మనం చేసి ఎంత నిరూపిస్తే ఉండే ఇన్వెస్టర్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకే సుమారుగా ఒక 100 యూజ్ కేసెస్ అనేవి మొన్న ఏపీ డ్రోన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ వారు కానివ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేసి కొన్ని స్టాల్స్ పెట్టించి 100 న్యూ యూజ్ కేసెస్ అనేవి డెమాన్స్ట్రేట్ చేశారండి. అక్కడికి వచ్చిన కంపెనీల వాళ్ళు వాళ్ళు ఆ ఐడియాస్ ని తీసుకుని లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయొచ్చు, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇట్లాంటివన్నీ రావాలి అంటే ముందు ఈ ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి రావాలండి. లక్కీలీ ఏంటంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇందులో ముందడుగు వేశాయి. అండ్ మనకి ఇంకా ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన స్టేట్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది.
1: ప్రణవ్ గారు, ఏదన్నా సరే యూత్ ముందుకు రావాలి అంటే అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇది నేచురల్, సహజంగా జరిగేదే కదండి. ఇప్పుడు డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారండి?
0: ఇప్పుడు ఒక అధ్యయనం ప్రకారం అండి 2030 కల్లా మన దగ్గర సుమారుగా 1 మిలియన్ అంటే 10 లక్షల డ్రోన్ పైలట్స్, అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లోను అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కానివ్వండి, R&B డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటిలోను కనీసం 2 డ్రోన్స్ మీద పట్టు ఉన్నటువంటి పైలట్స్ ఉండాలి అనేది మ్యాండేట్ అవుతుందండి. NHAI హైవేస్ అథారిటీ తీసుకున్నా కూడా కన్స్ట్రక్ట్ చేసే ప్రతి రోడ్డుని డ్రోన్స్

0: సో తప్పనిసరిగా ప్రతి కిలోమీటర్ మానిటర్ చేయాలండి ప్రతి 2 నెలలకి. ఇవన్నీ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళు వీటికి ఇస్తున్న ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం నేను చెప్పేది ఓన్లీ డ్రోన్ పైలట్స్ కి అండి. మళ్ళీ వీటికి అనుబంధమైన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఇండియాలో బ్యాండ్ అండి. సో మనం బయట నుంచి ఏ డ్రోన్ ని డైరెక్ట్ గా కొని ఇండియాలో ఉపయోగించకూడదు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్న సైంటిస్టులు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తొందరగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని ఇక్కడే మన ఇండిజినస్ డ్రోన్స్ తయారు చేయాలి అనేది మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క ఉద్దేశం అండి. మార్కెట్ లో ఆన్లైన్ మార్కెట్స్ లో దొరకచ్చు కొన్ని కంపెనీస్ వి, బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. డ్రోన్ రూల్స్ ప్రకారం ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ తప్ప నార్మల్ యూసేజ్ కి బయట దేశస్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్స్ కొనడం అనేది ఇల్లీగల్ అండి. నేను ఒక చిన్న ప్రొపెల్లర్ తయారు చేసిన, ఒక మోటార్ తయారు చేసినా కూడా అది ఇండియాలో తయారు చేసిందే అవ్వాలండి డ్రోన్ తయారు చేయాలంటే. సో ఇవన్నీ నేను చెప్పేదంటే యువతకి ఇవన్నీ యాక్చువల్ గా ఆపర్చునిటీస్ అండి జాబ్స్ కి. నేను 3D ప్రింట్ చేసి ఒక చిన్న ప్రొపెల్లర్ ని లార్జ్ స్కేల్ లో నేను చేయగలిగితే ఇండియా డ్రోన్ ఇండస్ట్రీ ఇస్ రెడీ టు టేక్ ఇట్. సో అలా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ కి, స్టార్టప్స్ కి, స్మాల్ స్కేల్ కంపెనీస్ కి, లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అన్నిటికీ అనువైన టెక్నాలజీ అండి ప్రస్తుతం ఇండియా. ఇప్పుడు చెప్పాలంటే ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉన్నట్టు డ్రోన్స్ విషయంలో, అంటే ఇటు అవకాశాలు ఉన్నాయి, యువత కూడా నేర్చుకుంటున్నారు, గవర్నమెంట్ సపోర్టివ్ గా ఉన్నాయి, కొత్త కొత్త ఇన్సెంటివ్స్ లాంటివి ఇస్తున్నాయి కంపెనీస్ పెట్టడానికి. అట్ ది సేమ్ టైం మా లాంటి అకాడెమిక్ ఇన్స్టిట్యూట్స్ కూడా మేము డ్రోన్స్ లో ఒక మైనర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎంట్రీ లెవెల్లోనే పిల్లలకు కూడా కొత్త టెక్నాలజీ ఏంటి, వీళ్ళకి ఇందులో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అప్కమింగ్ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నామండి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా ప్రెసెంట్ ఒక గోల్డెన్ పీరియడ్ లో ఉంది డ్రోన్స్ అనే టెక్నాలజీ.
1: అయితే ఈ డ్రోన్స్ విషయంలో యువతకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: ఒకటి ఏంటంటే నా ఉదాహరణకి నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి. బీటెక్,
1: ఓకే.
0: ఎంటెక్, పిహెచ్డి అన్ని సివిల్ ఇంజనీరింగ్. మా సూపర్వైజర్స్ మాకు చెప్పింది, మేము లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఎక్కువ టెక్నాలజీ దేనికి ఉంటుందో అది నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పటి యువతకి. అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఇందులోనే ఈ జాబ్ దొరికితేనే ఇదే చేస్తాను అనేటటువంటిది ఒక ఓల్డ్ స్కూల్ అండి ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ రంగం తీసుకున్నాం అనుకోండి, సాఫ్ట్వేర్ అది మెడికల్ ఫీల్డ్ లోనూ అప్లై చేస్తున్నారు, ట్రాఫిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తున్నారు. సో అది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ రంగం అనేది ఇప్పుడు ఇంత విరివిగా ఎక్స్పాన్షన్ జరిగిందండి. అలాంటి అవకాశం ఉన్న ఒక రంగం డ్రోన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక డ్రోన్ నేను తయారు చేయాలంటే నాకు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ కావాలి, ఒక 5G లాంటి కమ్యూనికేషన్ సెటప్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, రోబోటిక్స్ ఇంజనీర్ కావాలి. దేనికి ఏ పర్పస్ కు ఉపయోగిస్తున్నానో తెలిసి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, అలా సివిల్ ఇంజనీర్స్ కావాలి, ఏరోస్పేస్ వాళ్ళు ఎలాగో కావాలి. సో ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటి రంగం అనమాట. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఇలాంటి రంగాల్లోనే మనకి ఉపాధి అవకాశాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, సైంటిస్ట్స్ కానివ్వండి ఎక్కువ రాణిస్తున్నది ఇలాంటి రంగాల్లో అనమాట. కాబట్టి నేను చెప్పేదంటే కొత్తవి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక మూసలో ఇంజనీరింగ్ కి వచ్చేసిన వాళ్ళు కూడా అలాంటి వారికి కూడా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి. సో తప్పనిసరిగా మీరు ఈ మార్గం ఎంచుకుంటే గనక ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లాంటి వాటిల్లో కూడా సర్టిఫైడ్ కోర్సెస్ పెడుతున్నారు వీటికి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డ్రోన్స్ లో కూడా తప్పనిసరిగా కొంచెం శిక్షణ తీసుకుని ఉంటే మంచి మంచి అవకాశాలు వచ్చే ఏరియా అండి.
1: డ్రోన్స్ సురక్షిత వినియోగంలో పౌరుల సహకారం ఎలా ఉండాలంటారు?
0: ది రైట్ టైమ్ లో మనం రైట్ స్టెప్ వేయడం అనేది చాలా అవసరం అండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్ డ్రోన్స్ లాంటి టెక్నాలజీస్ కి ఏంటంటే దాని పాజిటివ్ సైడ్ ని ఎక్కువ యూజ్ చేసుకుని నెగటివ్ సైడ్ వైపు వెళ్లకుండా ఉండడం అనేది ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాల్సిన అంశం అండి. లేదంటే ఇప్పుడు డ్రోన్ అనగానే మొదటగా అందరికీ అనిపించేది ఏంటి, మన ఇంటి పైన డ్రోన్ ఎగురుతుంది అనుకోండి, ఇన్ఫ్రింజ్ ఆఫ్ ప్రైవసీ అంటాం, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్మల్ పబ్లిక్ కూడా వీటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. అలాగే ఉపయోగించే వారు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్ అనేది చూజ్ చేసుకుని దానికోసం ఆ మార్గంలో చేయాలి తప్ప ఇంకో వాటిల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిదండి. అలాగే ఇట్లాంటి మనం ఇండియన్ ఎయిర్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ ద సేమ్ స్పేస్, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, అలాగే మిలిటరీ బేస్డ్ ఎయిర్ వెహికల్స్ ఇవన్నీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రోన్ రూల్స్ ఏవైతే సెటప్ చేసుకున్నామో మన

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు. లక్ష్మీనివాసం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎవరంటే రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంషి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరి కోరిక మీద లక్ష్మీనివాసం చిత్రం నుంచి ఘంటసాల గానం విందాం.

0: కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోలు నుంచి మురళి గారు. ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు. మరి వీరి కోసం ఘన్సాల పి సుశీల గానం విందామండి ప్రేమ్నగర్ చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం

0: కార్యక్రమంలో తర్వాత మాధవ పెద్ది గానం చేసిన పాట మాయాబజార్ చిత్రం నుంచి వినిపించమంటున్నారు శ్రోతలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల.
1: వివాహ భోజనంబు

అప్పలాలు పులిహోర తప్పలాలు మజారే అప్పలాలు పులిహోర తప్పలాలు వస్తారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు.

కార్యక్రమంలో తర్వాత పైసా వసూల్ చిత్రం నుంచి అనూప్ రూబెన్స్, జితిన్, శ్రీకావ్య, చందన గానాన్ని వినిపించామంటున్నారు వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం, పెడన నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వాలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. హరిహరన్, శ్రీనివాసమూర్తి, సవిత పాడేరి పాటను వినిపించమంటున్నారు. నందకిషోర్ రెడ్డి, వర్షిత్ రెడ్డి అనంతపూర్ నుంచి.
2: December 7th, 1903. January 1st, 1920. September 1st, 1920.

0: ఒకరోజు మౌతాకని ప్లే చేస్తోంది, నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి జి రాజారాం గారు. వీరు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో చివరిగా కొండవీటి రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేషా.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన గీతం యాసిన్ నిజార్ గానంలో, శ్రీమణి సాహిత్యంలో చిత్రం కుమారి 21F.

0: 血了。
1: వింటున్న ఆగానం ధనుంజయ్ సింహ లిప్సిక పాడారు భాస్కర్ భట్ల సాహిత్యానికి గిబ్రన్ సంగీతం చిత్రం హైపర్.

చిత్రగీతలు కార్యక్రమంలో వినబోతున్న గీతం నాని గీతా మాథరి నోయల్ పాడిన చంద్రబోస్ సాహిత్యం చిత్రం ఖతర్నాక్.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న గీతం భువనచంద్ర సాహిత్యానికి కార్తీక్ రిష్ హరిణి పాడిన గీతం చిత్రం నీవల్లే నీవల్లే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: లాహిరి లాహిరిల కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30కు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8 తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బాల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కాశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలు ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రత పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య

సంరక్షణ సిబ్బంది, పరిపాలనా అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 వేల మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్ధిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధి తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఆపరేషన్ ఒమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే

0: 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి గాలిలో తొలి టెస్ట్ మ్యాచ్, 23వ తేదీ నుంచి కొలంబోలో 2వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కోవెల సుగుణ సాహిత్యంలో చరణాలు చరణాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కలువకొలను సదానంద గారి సాహిత్యంలో నీలాల నింగిలో తిరిగే జాబిని వినండి.

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడుతున్న లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా కోవిన సుగుణ గారి సాహిత్యంలో వచ్చేనదిగో వర్ష సుందరి లలిత గీతం వినండి.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీరంగం గోపాలరత్న గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా పార్థసారథి చిత్ర పాడిన వెన్నెలకంటి సాహిత్యం చిత్రం సీను.

చిత్రగీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఇక వివరాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాలపల్లిలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎస్డబ్ల్యూ సంస్థ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఎస్ సవిత, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రైతుల పంట సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా గంజాడ మండలం తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్లతో కలిసి మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సహాయక సేవలు అందించడమే సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లను బోర్డు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొగాకు బోర్డు సూచనల మేరకు రైతులు పొగాకును వేలానికి తీసుకురావాలని, నిల్వ ఉంచాలనుకునే రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొండపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతుల ఇబ్బందుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్తారు. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్ తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచన. గ్రేడ్స్ విషయంలో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు, ఏదేమైనా ఇవాళ మళ్ళీ రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్డ లో సీఈఓలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.
0: మార్కాపురం జిల్లాలోని ఖమ్మం సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. జిల్లాలోని ఖమ్మంవై జంక్షన్ వద్ద గుంటూరు నంద్యాల జాతీయ రహదారిపై గిద్దలూరు నుంచి వివాహానికి వస్తున్న ఆటో మార్గమధ్యంలో ఆలయం వద్ద పూజల కోసం వాహనాన్ని నిలిపి ఉన్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఖమ్మం రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు వేర్వేరుగా దర్శించుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్రావు యాదవ్ వేకోజామున జరిగిన స్వామివారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గుంటూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఓటర్లు గణన పత్రాలను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందించాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. గణన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ఇక డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలుపుతూ
1: రాష్ట్రంలో ప్రోగ్రెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 100% ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇస్తున్నాయి, డిజిటైజేషన్ 60% దాకా కూడా అయిపోయినాయి. ఓటర్స్ అందరూ వాళ్ళు 2002లో ఆ టైంలో ఎలక్టర్ రోల్ ఎక్కడ ఉండేవారు, వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ నింపేసి ఎన్యుమరేషన్ ఫార్మ్ తిరిగి ఇయర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటర్స్ అందరూ సేకరించాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా బుక్ యువర్ కాల్ విత్ పిఎల్ఓ అనేది ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పిఎల్ఓస్ కూడా నేరుగా మాట్లాడచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
0: అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వాటి స్థానంలో కాగితం, వస్త్రంతో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జూలై 3వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపైన, సముద్రంలోనూ ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి హాని కలిగిస్తాయని, అవి భూమిలో కలిసిపోయేందుకు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుందని తెలియజేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంజూరు చేసిన 6,50,00,000 రూపాయల నిధులతో యాగశాల, ఆలయ ముఖమంటపం, ఘంటా మంటపం, వాహనశాల నిర్మించనున్నట్లు తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే
0: మార్కాపురంలో అభివృద్ది పనులను వేగవంతం చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. జవహర్ నగర్ కాలనీతో పాటు పలు వార్డుల్లో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: పంటల సాగుకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎల్ మురుగన్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
5: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, ఈ అంశం గురించి శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
9: ఒకప్పుడు వార్షిక పరీక్షలు రాయగానే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేసవి సెలవుల నిమిత్తం అమ్మమ్మ గారింటికి వెళ్లటం ఒక మధురానుభూతిగా ఉండేది. అమ్మమ్మ గారింట్లో గడపటం అనేది ఒక అపురూపమైన జ్ఞాపకంగా ప్రతి పిల్లల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయేది. అమ్మమ్మ గారింట్లో చేసే అల్లర్లు గారాబాలు ఇంత అంతా కాదు. రాత్రిపూట ఆరుబయట అమ్మమ్మ అందర్నీ కూర్చోబెట్టి కొత్త ఆవకాయ రుచులు చూపెట్టడం, మామిడి పండ్లతో పెరుగన్నం పెట్టడం, మధ్యాహ్నం పూట ముంజలు తినటం, సాయంత్రం పూట జంతికలు పూర్ణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఘడియ ఒక అపురూపమైన జ్ఞాపకంగా ఎన్నో అనుభూతులను మిగిల్చేవి. ఇది 30-40 సంవత్సరాల క్రితం మాట. కానీ ఇప్పుడు కాలం మారిందా లేదా మనుషులు మారారా చెప్పటం కష్టం. ఎందుకంటే అమ్మమ్మ గారింటికి వెళ్లటం, అక్కడ గడపటం అనేది చాలా కుటుంబాల్లో ఒక అరుదైన విషయంగా మిగిలిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనమందరం ఒక యాంత్రిక జీవులుగా మిగిలిపోయాము. దీనికి ఎవరు కారణం, ఏమిటి అంటే ఎవరికి వారే. పిల్లల జీవితంలో సామాజిక మాధ్యమాల ప్రభావాలు కారణాలు మనందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం మనమందరం కరోనా అనే మహమ్మారితో ఎంతలా కొట్టుమిట్టాడాము. తప్పని పరిస్థితిలో ఆ సమయంలో పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సామాజిక మాధ్యమం అనేది పిల్లల జీవితంలో చాలా సులువుగా ప్రవేశించింది. అటువంటి పరిస్థితిలో ఆన్లైన్ చదువు తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. దీని ద్వారా పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోను, కంప్యూటరు, ల్యాప్టాప్ను ఉపయోగించుకోవటం చేశారు. పిల్లలు సామాజిక మాధ్యమంపై ఎక్కువ

ఎక్కువగా ఎందుకు ఆధారపడుతున్నారు అని గమనిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. అవి ఏమనగా, చాలా తక్కువ సమయంలో మునివేళ్ల స్పర్శతోటి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకుంటూ ఊహాజనిత ప్రపంచంలో చాలా సులువుగా విహరిస్తున్నారు. మన అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాస్తవంలో ఏమీ పొందలేకపోతాడో అది పొందటానికి ఒక ఊహాజనితమైన ప్రపంచాన్ని తనకు తానే సృష్టించుకుంటాడు. అది కథ రూపమో కవిత రూపమైతే పర్వాలేదు, కానీ దౌర్భాగ్యవశాత్తు స్మార్ట్ ఫోన్ను పిల్లలు ఉపయోగించుకొని వాళ్ళను వాళ్ళు ఒక ఊహాజనిత జీవితంలో స్థిరపరుచుకుంటున్నారు. ఇది ఎంతగానో ఆలోచించదగిన విషయము. ఇంకొక కారణం ఏమిటంటే, పిల్లలు చదువుకి సంబంధించిన ప్రాజెక్టులు, రకరకాల పనులకు తల్లిదండ్రులు మరియు టీచర్లను అడగకుండా వారికి వారు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లోపించటం వలన మరియు తల్లిదండ్రులు ఉభయులు కాలానికి అనుగుణంగా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నిమగ్నం అవ్వటం ద్వారా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనసు ఇప్పి మాట్లాడే వ్యక్తులు లేక కరువుకు గురవుతున్నారు. అందుకనే వాళ్ళు అపరిచితులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు, మెసేజులకు బానిసవుతున్నారు. నేటి తరంలో పిల్లలకు సామాజిక మాధ్యమాలు ఒక అరచేతిలో అడిక్షన్ లాగా మారిపోయాయి. దీనివలన సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై బహువిధాలుగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అవి ఏమనగా, పిల్లలు ఆటపాటలు, శారీరక వ్యాయామాలను అటకెక్కించేశారు. కేవలం మానసిక ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వటం మొదలుపెట్టారు. దీనివలన పిల్లల్లో చురుకుతనం బదులు మందకూడితనం ఎక్కువగా కనపడుతుంది. సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తూ ఏం తింటున్నారు, ఎంత మొత్తంలో తింటున్నారు అనేది మర్చిపోయి మోతాదు కంటే ఎక్కువగా స్వీకరిస్తూ ఊబకాయానికి గురవుతున్నారు. నానాటికి పిల్లల్లో మానసిక సమస్యలు బారామీటర్ డిగ్రీలాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వివిధ రకాల సామాజిక మాధ్యమాలను అవసరమున్నా అవసరం లేకున్నా మితిమీరి ఉపయోగించుకోవటం వలన నిద్రావలయాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిద్ర అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రకృతి ఇచ్చే గొప్ప ఔషధం. కానీ పిల్లలు సెల్ఫోన్కి బానిసలై ఆ నిద్ర అనే వరానికి దూరమైపోతున్నారు. దీనివలన అనవసరమైన ఆగ్రహం, ఆందోళన, ఒత్తిడికి గురైపోతున్నారు. ఆత్మస్థైర్యం పిల్లల్లో నానాటికి కరువైపోతుంది. ఎందుకంటే పిల్లలు సమయ పరిపాలన చేయలేకపోతున్నారు. ఎందువలన అంటే, సామాజిక మాధ్యమాల్లో అవసరానికి మించి ఎక్కువ సమయం గడపటం ద్వారా వారికి ఒక్కొక్క చెడు అలవాటుకు గురి అవుతున్నారు. అటువంటి ఒక చెడు అలవాటులో వాయిదా వేసే మనస్తత్వం. ఒక్కసారి ఈ వాయిదా వేసే మనస్తత్వం పిల్లల్లో వస్తే వారు పని చేయటం కంటే కూడా ఎలా తప్పించుకొని తిరుగుదామనే మీద ఉపాయాలు వెతుకుతూ ఉంటారు. ఆత్మస్థైర్యం లోపించటం వలన వాయిదా వేసే పద్ధతులు, పలాయనవాద సిద్ధాంతాల మీద కార్యాచరణ మొదలు పెడతారు. పని ముగించాల్సిన గడువు తెలుసు, కని పని ప్రారంభించరు. ఇలా చేయటం వల్ల వారు ప్రతి నిత్యం మానసిక సంఘర్షణకు వాళ్లకు వాళ్లు తెలియకుండానే గురి అవుతారు. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద ఎక్కువగా ఆధారపడటం నేర్చుకున్నారు, అప్పటి నుంచి వారికి సమాజంలో ఉన్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, భాషను ఎలా ఉపయోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ పూర్తిగా లోపించిపోయాయి. ఎప్పుడైతే పిల్లలు సామాజిక మాధ్యమాల మీద అవసరానికి మించి ఆధారపడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆనందానికి పెద్దపీట వేయటం మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన సరైన సమయానికి వాళ్లకు చదువుపై ఎన్నో దుష్ప్రభావాలు చూపెడుతుంది. అవి ఏమనగా, హోంవర్క్ను సరైన సమయానికి పూర్తి చేయలేకపోవటం, వాయిదా సంస్కృతికి బాగా అలవాటు పడిపోయి ఇవాళ కాదులే రేపు చూస్తాన్లే అని టీచర్లకు మరియు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పటం మొదలు పెడతారు. చేయవలసిన పని గురించి పూర్తిగా అవగాహన ఉండదు. చదువుకి సంబంధించిన పనులను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతారు. దానితో ఎక్కువ సమయం వృధాగా గడిపేస్తారు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పని ముగించాల్సిన గడువు దగ్గర పడుతుంది. ఇక కంగారు పడుతూ నిద్ర మానేస్తారు. విశ్రాంతి లేకుండా చేయటంతో ఆరోగ్యం చెడిపడుతుంది, తప్పులు పెరుగుతాయి. అలా ఒకదాని నుండి మరొక దానిలోకి కిందకి దిగజారటమే తప్పించి పైకి ఎదగటం కనిపించదు. పరీక్ష అంటే కంగారు,

అంటే ఆందోళన. ఇవి సహజంగానే వారి మనసులో దూరి వాళ్లను ప్రశాంతతకు దూరం చేస్తాయి. దీని వలన పిల్లల్లో జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది. చదివింది తొందరగా గుర్తుంచుకోలేరు. గుర్తుపెట్టుకున్నా సమయానికి వాళ్ళు టీచర్లకు చెప్పలేకపోవటం లేదా పరీక్షల్లో రాయలేకపోవటం, ఇలా ఎన్నో తప్పులు జరుగుతాయి. దీనివలన వాళ్ల చదువుకి మొదటికే మోసం అవుతుంది. పిల్లలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో సమస్యల్లో వర్తమానంలో చిక్కుకుపోయారు. ఈ సమస్య ముదరకముందే మనందరి బాధ్యత ఏమిటంటే పిల్లలను ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీయాలి, కోల్పోయిన దానికంటే కూడా ఎలా కోలుకోవాలి, దాని మీద మన కార్యాచరణ ఇప్పుడు నుంచే మొదలుపెట్టాలి. అది సాధ్యమైనా అంటే ఖచ్చితంగా సాధ్యం. కాకపోతే కాస్త ఓర్పు, కాస్త నేర్పు, సమష్టి కృషితోటి మనమందరం మన పిల్లలను ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడేయగలుగుతాము. ఒక్క అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు దానంతటే అదే ముందుకు వస్తుంది. ఈ నమ్మకంతో, చక్కటి ప్రణాళికతోటి మనమందరం కార్యాచరణ మొదలుపెట్టాలి. అది ఎలాగా అంటే ఈ సమష్టి కృషిలో తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. పిల్లలు చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగా మనము సామాజిక మాధ్యమాల కొరకు తక్కువ సమయాన్ని కేటాయించాలి. పిల్లలు ఇంటికి రాగానే పరీక్షలు, మార్కులు గురించి అడగకుండా ఈరోజు నీకు ఎలా గడిచింది, ఈ అడిగే ప్రశ్న ఎంత చక్కగా ఉండాలి అంటే వాళ్లకు తెలియకుండానే ఒక ప్రేరణాత్మకంగా వాళ్ల మనసులో ఇప్పి మన అమ్మా నాన్నకు చెప్పాలి అనే స్పృహను వాళ్లకు కలగజేయాలి. ఇలా అడగటం వలన పిల్లలకు మానసిక తృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే నన్ను కూడా ఇంటికి వస్తే అడిగేవాళ్ళు ఉన్నారు, నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు ఉన్నారు, మా అమ్మా నాన్న ఉన్నారు అనే భావన పిల్లల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తుంది. ఇంటికి రాగానే పిల్లలను బయటకు కాసేపు ఆడుకోవటానికి పంపించాలి. దానివలన సహజంగానే వారికి శారీరక వ్యాయామం కలుగుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఒక మంచి పుస్తకం తీసుకొని చదువుకోవటం, చక్కగా చర్చించుకోవటం చేస్తే పిల్లలు కూడా వారి వయసుకు తగ్గట్టుగా చక్కటి పుస్తకాన్ని ఎంచుకొని వారు కూడా పుస్తకం పఠనం మీద మనసును కేంద్రీకరిస్తారు. పిల్లలను సాధ్యమైనంత వరకు బయట ప్రపంచంలో తెలిసేటట్టుగా పెంచాలి. అది ఎలాగా అంటే ఇంటిలో ఉన్న చిన్న చిన్న పనులను వాళ్ళు స్వయంగా చేసేటట్టుగా ప్రోత్సహించాలి. ఎలా అనగా బయటికెళ్ళి కూరగాయలు తీసుకురావటం, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావటం, వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవటం, ఇలా చెప్పటం వలన వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా పెరుగుతుంది. దానికి తోడు వారు చిన్నతనం నుంచి 10 మందితో ఎలా మెరగాలి అనేది సహజంగానే తెలుసుకోగలుగుతారు. సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలకు అభిరుచికి తగ్గట్టుగా డ్రాయింగ్, చిన్న చిన్న కవితలు, కథలు రాయటం అలవాటు చేసి పుస్తకాల్లో ప్రచురణ నిమిత్తం పంపించాలి. అవి పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. మేము కూడా ఏదైనా చేయగలుగుతాము అనే సకారాత్మకమైన ధోరణి ఏర్పరచుకోగలుగుతారు. అనగనగా ఒకరోజు కాదు, ఈ ఆధునిక కాలంలో ఒకరోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మెదడుకు రెక్కలు విప్పుకుని విహరించే అవకాశాన్ని కల్పించాలి. మన బంధువులందరికీ ఒక చిన్న మెసేజ్ పంపించేసేయాలి. మేము కుటుంబంతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాం, కాబట్టి వారంలో ఒకరోజు స్విచ్ ఆఫ్ అవర్గా ప్రకటిస్తున్నాం, దయచేసి సహకరించగలరు అని చిన్న మెసేజ్ పంపించి మన ఇంట్లో ఉన్న ఫోన్లన్నింటినీ ఒక గంట సేపు స్విచ్ ఆఫ్ చేసేయాలి. అలా చేసుకున్న ఒక గంట మెల్లిమెల్లిగా స్విచ్ ఆఫ్ డేగా మార్చుకోవాలి. ఆ రోజు మనం కూడా పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, వంట చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గడిపితే ఇంతకంటే మధురమైన రోజు ఏమైనా ఉంటుందా? ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని గ్రహించి కేవలం చదువు, మార్కులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని కూడా తగిన అవకాశం కల్పించాలి. పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, పాటల పోటీలు, కుట్లు అల్లికలు ఇటువంటి పోటీలకు చక్కగా ప్రోత్సహిస్తూ ఆ పోటీలు ఎక్కడ జరుగుతుంది, వాటి వివరాలు సేకరించి

0: వారి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు అందించాలి. అలా చేయటం వలన పిల్లలు సామాజిక మాధ్యమాలకు దూరంగానే ఉండగలుగుతారు. ఉపాధ్యాయులు పిల్లలకు ప్రాజెక్టు వర్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, మీరు సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా సొంతంగా మీరు రాసుకొని రావాలి. అలా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్గం చూపెడితే పిల్లలు వారంతటే వారు ఆ పనులను సామాజిక మాధ్యమాల ప్రమేయం లేకుండా వారికి వారు చేసుకోగలుగుతారు. అలా చేసుకోవడం ద్వారా తెలివితేటలకు చక్కగా పదును పెట్టగలుగుతారు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లల అభిరుచికి తగ్గట్టుగా ఇండోర్ గేమ్ లేదా అవుట్డోర్ గేమ్, ఏ ఆటలో వారు చక్కటి ప్రతిభను చూపెడుతున్నారో దానికి తగ్గట్టుగా వారికి చక్కగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లలకు చదువుతో పాటు ఆటను ఎలా సమన్వయం చేసుకుంటే జీవితంలోకి పైకి రాగలుగుతారో అనేది విపులంగా చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలకు స్మార్ట్ ఫోన్ చేతిలో అడిక్షన్ కాకుండా ఉండాలి. అంటే అది ఎంతవరకు అవసరమో అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా పిల్లలు దాంతో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఈ విషయాన్ని పిల్లలకు మనం చక్కగా వివరించి చెప్పాలి. సమష్టి కృషితోటి మనం కొత్త భావితరాన్ని ఒక మంచి మార్గాన నడిపిద్దాం. ఇలా చేయటం వలన పిల్లలకు మనము ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చక్కగా బహుకరిస్తాము. దీంట్లో ఎంతమాత్రమూ సందేహం లేదు. కావాల్సిందల్లా కొద్దిగా ఆలోచించి చక్కటి ప్రణాళిక చేసుకుంటూ పిల్లలకు నచ్చ చెప్తూ పిల్లలతో కాలక్షేపం చేస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి చక్కగా ప్రోత్సహిస్తే సామాజిక మాధ్యమాలు అభివృద్ధికి ఒక మార్గం అవుతుంది. కాబట్టి ప్రణాళికతోటి కూడిన కార్యాచరణ మనం మొదలు పెడదాము. చక్కటి ఫలితాలను మన భావితరానికి అందిద్దాం.
1: మీరింతవరకు సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాలను గురించిన విశేషాలు వింటారు. కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అని చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో

0: అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా, లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్య పరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
1: ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలితగీతం వింటారు.

విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఎవ్వరే తానెవ్వరే కె రంగనాయకి గోదాదేవి గారు పాడిన కవికుమార్ సాహిత్యం, కౌతప్రియం వద్ద సంగీతం

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
5: కార్యక్రమంలో తరువాత లలిత గీతం మధుమాసం వచ్చిందని, వి శ్రీ మహాలక్ష్మి గానం, మల్లిక సంగీతం, వకలకంట లక్ష్మీపతిరావు సాహిత్యం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోయే లలిత గీతం మురోగేను ఎదెలో సి కిరణ్మయి, కె లక్ష్మీ నరసమ్మ, ఏ పద్మగాల గానం, వెన్నెలకంటి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత వి విజయలక్ష్మి గానంలో మురళీగాన మధురిమకై లలిత గీతం మల్లిక్ స్వరపరిచారు వై హరేరామమూర్తి సాహిత్యాన్ని అందించారు వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో వినబోతున్న లలిత గీతం రాయసం వెంకట రమణయ్య రచనలో ఎం పద్మగారు గానం మెరిసే మేఘమా.

లలిత గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం మొల్లలేలే నాకు, సిస్ట్లా శారద గారి కాను, బాలాంధ్రపు రజనీకాంతరావు గారి సంగీతం.

వరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమ్ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో ముందుగా వినబోతున్న హిందీ చిత్ర గీతం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం నుంచి అజిత్ సింగ్, జోనితా గాంధీ పాడిన గీతం.

0: అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లవ్ ఆజ్కల్ చిత్రం నుంచి ప్రీతం చక్రవర్తి, మోహిత్ చౌహాన్ పాడిన గీతం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన చిత్రగీతం మిషన్ కాశ్మీర్, ఈ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఆల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ పాడిన చిత్రగీతం మిషన్ కాశ్మీర్ ఈ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో మీరు ఇంతవరకు హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడిగేటువంటి క్విజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మా వాట్సాప్ నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 2488888

రెండు, ముందుగా 866 టైప్ చేయవలసి ఉంటుంది నెంబర్ మీ అందరి కోసం. మరొకసారి 866-248-8182. మరి ఈరోజు నేను అడగబోతున్నటువంటి యువలేల ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? ప్రశ్న మరొకసారి, ఒలింపిక్ ఈ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? క్వశ్చన్ మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? మరి ఈ రెండింటి ఆన్సర్స్ని ఒక్కసారిగా మీరు మెసేజ్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ మీ అందరి కోసం మరొకసారి 866-248-8812. సో మరి మీ అందరి కోసం ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఏ సినిమాలోంచి అంటే కనుక యామిని ఘంటసాల అటువంటి పాడినటువంటి ఈ పాట ఛాంపియన్ ఈ చిత్రం నుంచి.

గౌతమ్ భరద్వాజ్ యామిని కంఠ శాల పడిన ఈ పాట వింటూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేస్తూ ఉండండి. ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి? అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి?

సో బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. నేను అడిగినటువంటి యువ నెలలో ఫస్ట్ క్వశ్చన్, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ గా మనకి ఫస్ట్ ఆన్సర్ అయితే చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ చేసేసారు, మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చేశారు అంటే శేషాద్రి గారు నెల్లూరు నుంచి. ఎస్, ఎన్ని వలయాలు ఉంటాయో చేశారు కానీ ఎక్కడ జరుగుతున్నాయో మటుకో మీరు మెసేజ్ చేయలేదు, మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మనకి ఎవరు చేశారు అంటే ఎస్, రెండు కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, పెడిన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్తో మనకి 2 ఆన్సర్స్ కరెక్ట్గా మెసేజ్ చేసేసారు. ఎం కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మనకి ఒక ఆన్సర్ మటుకు మెసేజ్ చేసేసారు కరెక్ట్గా. ఆ తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ మీరు రెండు మెసేజ్ చేసేసారు. నెక్స్ట్ మనకి అశోక్ రమ్య దినక దేవాంశు శ్రీకృష్ణ ఒంగోలు నుండి మెసేజ్ చేసేసారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. బట్ ఎన్ని వలయాలు ఉంటాయి అనేది మటుకు మీరు మెసేజ్ చేయలేదండి, ఎక్కడెక్కడ జరుగుతాయో పర్ఫెక్ట్గా చేసేసారు. రేణుకా గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. తర్వాత మనకి నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోస్, కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా. నెక్స్ట్ అయితే కనుక శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ ఎవరు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత కల్పకృతి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఎవరెవరు, నేతురూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, మీది కూడా కరెక్ట్ అనండి. ఓయ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ మనకి మెసేజ్ చేసిన వారు ఎవరు అంటే తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ అయితే కనుక మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల్ల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత సరైన సమాధానం ఎవరెవరు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా చేర్లవంచ గ్రామం నుండి ఎవరు, వేముల పరశురాములు, పద్మ. ఎన్ని వలయాలు ఉంటాయో మెసేజ్ చేశారు బట్ ఎక్కడ జరుగుతాయో మెసేజ్ చేయలేదు, అది మ్యాటర్. అది కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో, ఏమంటారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ గుండెకొల నుండి కొనకళ రమేష్, రామోజీ శ్రీనివాస్, బాబు సత్యనారాయణ సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం బట్ ఎక్కడ జరుగుతాయో కూడా మెసేజ్ చేస్తే బాగుంటుందేమో. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. లతా సుహోస్ హోస్కోట్ నుంచి సరైన సమాధానం మనకు పంపించేసేసారు. ఆ తర్వాత కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ సరైన సమాధానం. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా సరైన సమాధానం. నెక్స్ట్ మనకి ఎస్ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఓకేనండి. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామల జనమస్థానరావు, పెదమస్థానరావు గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. నమస్తే మేడం అంటున్నారు, నమస్తేనండి. గుడ్ ఈవినింగ్ అంటూ మనకి సరైన సమాధానం మెసేజ్ చేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ, రైట్ ఆన్సర్ మీరు కూడా, సూపర్. నెక్స్ట్ మనకి ఎవరు మెసేజ్ చేశారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఎస్ సూపర్బ్ గా మెసేజ్ చేశారు సార్ అండో, కరెక్ట్ గా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి మంచిర్యాల చంద్రమొగలి, పద్మారాణి, అక్షర కృప మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు మాస్

మా ధాన్యం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాజన్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు సరైన సమాధానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని సరైన సమాధానం. నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. రోళ్ళ రమేష్, ప్రశాంతి నగర్, తప్పవరం, అనంతపురం నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అని ఆన్సర్ కూడా పెడితే బాగుంటుందేమో కదా, ఏమంటారు? నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ అండి, ప్రసాద్ ఎల్ఈసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం. క్వశ్చన్ మీకోసం మరొకసారండి, ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఇదే నా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అయితే కనుక 5 వలయాలు అలా వచ్చేసింది అనమాట, ఎందుకంటే మీరు ఆన్సర్ మటుకు అంత నీట్ గా పంపించారు. చిలుక నారాయణ, అనసూయ యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ అయితే గనక పాలెంపోలయ, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వర, లక్ష్మి గారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, టోకుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య సరైన సమాధానం. నెక్స్ట్ అయితే కనుక మనకి నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు, వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి వీరందరూ సరైన సమాధానం పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి పంపించేసేసారు. నెక్స్ట్ అయితే కనుక ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ నుంచి, విశాఖపట్నం నుంచి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత మనకి మెసేజ్ ఎవరు చేశారు అంటే నెల్లూరు నుంచి సమీనా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ కుంచి రామ్మూర్తి, కుంచివాణిపేట నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి సరైన సమాధానం. మీది కూడా క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ గద్వా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ సరైన సమాధానం. ఆ తర్వాత అచ్చెరుపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామ్, కృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ ఎన్ని ఎన్ని వలయాలో మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి గారు సరైన సమాధానం. గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ పంపించేసేసారు కదా, మరొకసారి పంపించారా? ఓకేనండి. ఆర్ఎస్వి నరసింహారాజు చించినాట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ దేవడా ఎన్ని వలయాలు పంపించారు తెలుసా, 26 వలయాలు అంటున్నారు వెంకటి గారు, దక్ష గారు, గాంధీనగర్, మిర్యాలు కూడా నల్లగొండ జిల్లా నుంచి సరైన సమాధానాన్ని సరిచూసుకుని పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. ఎం మురహరి, యశోదా, జానకిరాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి మనకి పంపించేసేసారు. అదండి ఈరోజు నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. మీకు విషయం తెలుసా, చెప్పకనే చెప్పేశాను కదా నేను సమాధానాన్ని కొంచెం, అది అది చెప్పిన తర్వాత కూడా ఒకళ్ళు 26 వలయాలు అన్నారు చూడండి, అది గ్రేట్ అండి. సో మరి ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే ఒలింపిక్ జెండాలో ఎన్ని వలయాలు ఉంటాయి, 5 ఖండాలు పాల్గొంటాయి కాబట్టి 5 వలయాలు ఉంటాయి, అలాగే 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి, అమెరికాలోని లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో జరగనున్నాయన్నమాట. ఇది ఈనాటి ఈ వలయలో ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. రెండవ ప్రశ్న ఏంటి అంటే కనుక ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు? ఎంత ఈజీగా లిటరేచర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను కదా, ఎందుకంటే కొంచెం మొదటి ప్రశ్న అటు ఇటుగా అందరూ ఆలోచించి సరైన సమాధానాన్ని పంపించారు. రెండో ప్రశ్న మటుకు చాలా ఈజీగా పంపించేసిస్తానని అనుకుంటూ ఈజీ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు? ఇంకా మీ సమాధానాలు అలా వస్తూ ఉంటాయి. నేను కూడా మీకోసం ఆచార్య మూవీలో మంచి పాట ప్లే చేసేస్తున్నాను, వినండి. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ఆచార్య చిత్రం నుంచి.

బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, ఏకవీర అనే ప్రసిద్ధ నవలను ఎవరు రచించారు అని అడిగాను. ఎస్, సమాధానాలు కూడా భలే వచ్చేసాయండి. ఓయ్, శ్యామ్ నెల్లూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకేనండి. నెక్స్ట్ క్యాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి మనకి సరైన సమాధానం పంపించేశారు. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాసు సిద్ధాంతి, జయప్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్ పంపించేసేశారు. ప్రసాద్ ఎల్లేసి కానీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత భాస్కర్ నుండి సత్యనారాయణ, అన్నకుమారి, అశోక్ కుమార్, మానసి, వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధ ఖమ్మం నుంచి సరైన సమాధానం. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సామ్రాట్ ఎక్కడి నుంచి పంపించేశారు అంటే ఎస్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి సరైన సమాధానం వచ్చేసింది. తర్వాత మనకి రేణుక గోపరాజు కడప నుంచి సరైన సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ సరైన సమాధానం. తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్రి, ఉపేంద్రాచారి సరైన సమాధానం పంపించారు. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. ఇది కూడా కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత మధునసూదన్ రెడ్డి గారు పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్.

అటు గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. సరైన సమాధానం. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు. పద్మ ముందు రాంగ్ ఆన్సర్ పంపించిన తర్వాత రైట్ ఆన్సర్ పంపించేసానండి. ఓయ్ సూపర్. నెక్స్ట్ అయితే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆ తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆ తర్వాత కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆ శృతి, అజ్జిరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు పాలెంపోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోమిలం నుంచి వెంకటేశ్వరు లక్ష్మీ గారు, నరేందర్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి, నెక్స్ట్ గురుకుల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి సాల్మన్ రాజుగారు, టోకపతి శివప్రసాద్, బండారు శంకరయ్య. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, లతా సుహాస్ హౌస్ కోర్ట్ నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు తెనాల నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. నెక్స్ట్ మనకి మంగళగిరి నుండి దామెల చినమస్తానరావు గారు, దామెల పెదమస్తానరావు గారు, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత గణేష్ నెల్లూరు నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, ఒంగోలు నుంచి దింటకుత్తి సుబ్బారావు గారు, నెక్స్ట్ సమీనా నెల్లూరు నుంచి, ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, తర్వాత గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి భిక్షం అండ్ వెంకటి, వీరందరూ మనకు సరైన సమాధానం పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి. నెక్స్ట్ సత్యనారాయణ గారు, కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి, చిన్న తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రం శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు వీరందరూ మనకి. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే త్రివేణి, చిన్మయి, ప్రీతమ్, వీరు నల్గొండ జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, నాకేంద్ర, సుజాత, ధర్మతేజ ఏలూరు నుంచి, ఆ తర్వాత తాళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమన్సిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నెక్స్ట్ వెంకటేష్ శ్యామల, నాగర్పండు అశోక్ బాబు, సోన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరందరూ రంగారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్, ఆ తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వరులు, కృష్ణ వేణి, దంపూరు బాలం బలరామరెడ్డి, సుగుడమ్మ, ఇనుమడుగు నుండి సౌధామిణి, వసుంధర, తుమ్మ పద్మావతి, వీరందరూ సరైన సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ అండి, మీరు చెప్పింది కూడా, తెలుగు సాహిత్యంలో గొప్ప విషాదాంత ప్రేమ కథలలో ఈ ఏకవీర ఒకటి 1929 నుంచి 30 మధ్య కాలంలో రాయబడింది అంటూ సరైన సమాధానం పంపించిన వారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, ఆ తర్వాత నాగమణి ఒంగోలు నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి సరైన సమాధానం. ఎస్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి, ఓకేనండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు సోమనాథం జనార్దనరావు, వనజమ వెంకటపవన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ మనకు పంపించిన వారు వీరు పేరు పంపించిన ఎస్ పంపించారు, చెన్నూరు వనం శశియ, వనం వెంకటేశ్వరులు, కృష్ణవేణి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. వావ్ సూపర్ అండి, నాకు తెలిసి ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించలేదు, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి, ఫస్ట్ క్వశ్చన్కి అండ్ సెకండ్ క్వశ్చన్కి కూడా. సూపర్ కదా. ఏకవీర అనే ప్రసిద్ధ నవలను విశ్వనాథ సత్యనారాయణ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. ఒక అద్భుతమైనటువంటి నవల ఇది. సో మరి రెండు ప్రశ్నలు అయిపోయాయి, ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సో మూడో ప్రశ్నని కొంచెం ఈశాన్య భారతదేశం దాకా తీసుకుని వెడుతున్నానన్నమాట, క్లూ ముందే ఇచ్చేసాను కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్రశ్న మాకు చెప్పండి, మీరు క్లూ ఇచ్చారు కదా అంటారా? వచ్చేసిన యువలైన నేను అడుగుతున్న థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ప్రసిద్ధ లోక్తక్ అనే సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సో మరి దీనికి ఆన్సర్ తెలిసి ఇంకెందుకు ఆలస్యం? 8662488812 ఈ నెంబర్కి వెంటనే మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసమైతే కనుక నేను గోపి గోపిగా గోదావరి మూవీ నుంచి వేణు మధుమిత పాడిన రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ప్లే చేసేస్తున్నాను, వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇవలే ఈ కార్యక్రమానికి మరి తిరిగి స్వాగతం.

మరి ఈరోజు నేను అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. అలా ఈశాన్య భారతం దాకా వెళ్ళాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కోసం అని కూడా క్లూ ఇచ్చేశారు కదా. ఇంకెందుకు అలసిన సమాధానాలు వచ్చేసేసాయి. ప్రసాద్ ఎల్ఏసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. ఆ తర్వాత ఇంకోళ్ళు నుంచి హుస్సేన్ దాత, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజసాబ్ కరీముల్లా, తయ్యూబ్, గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అనుకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోషశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ వెంకట భవన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. ఆ తర్వాత శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే

పంపించారు పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత సులోచన కరీంనగర్ నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అనంతపురం నుంచి అనురాధ. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వీరందరూ ముందు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి పంపించారు ఎవరు అంటే చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్. కానే కాదండి, నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక మన దేశంలో అన్నాను, ఈశాన్య భారతదేశంలో కూడా అని క్లూ కూడా ఇచ్చేసాను కదా. ఇంకెందుకు ఆలస్యం, సరైన సమాధానం చెప్తాను అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంఈ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, తిరిలోక్ రైట్ ఆన్సర్ పంపించారు. శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ అండి మీది కూడా. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. ఒంగోలు నుండి దింటగుత్తి సుబ్బారావు గారు. తర్వాత మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. వీరందరూ మనకి సరైన సమాధానం పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి సరైన సమాధానం. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి గారు. నరేందర్ రెడ్డి మస్తాన్ భాష కార్పెంటర్ పుచ్చిరెడ్డిపాలెం నుంచి. వాసు సిద్ధాంత్ రామకృష్ణయ్య గారు. ముంతా పెద్దన్న గురుగుంట నుంచి. రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప. డోకుపతి శివప్రసాద్ దేవరాజు గట్టు నుంచి. సాల్మన్ రాజు గారు, బండారు శంకరయ్య. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ నెల్లూరు నుంచి. నెక్స్ట్ లతా, సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. రోక్తక్ కాదండి, లోక్తక్. నేను అడిగిన క్వశ్చన్, లోక్తక్ అనే సరస్సు ఎక్కడ ఉంది అని అన్నారు. హర్యానా అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన సమాధానం. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నుంచి సరైన సమాధానం పంపించారు. నెక్స్ట్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, సవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపిస్తూ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత భోపాల్ అన్నారు, కనకారావు గారు, వీరభద్రం నుంచి వీరభద్రపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మంగళగిరి నుండి దామెల్ల చినమస్తానరావు, దామెల్ల పెదమస్తానరావు గారు నమస్తే అంటూ సరైన సమాధానం పంపించారు. మీకు నమస్తేనండి. నెక్స్ట్ మనకి నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించేసేశారు. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని. ఎస్, రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనిగుండ్ల నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. సమీన నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే దైత భిక్షం, దైత వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇనమడుగు నుండి నెల్లూరు జిల్లా చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కలకత్తా అన్నారు. రాంగ్ ఆన్సర్ వండే ఇది మటుకు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి శ్రీ గోపి. సరే, చూసుకుంటాను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ఎస్, అతిపెద్ద మంచినీటి సరస్సు, కరెక్ట్ అండి, సోమనాథం జనార్దనరావు, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు మీరు కూడా. థ్యాంక్ యూ. నెక్స్ట్

0: మణిని నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత సోదామిని వసుంధరా తుమ పద్మావతి రాంగ్ ఆన్సర్ అండి, పశ్చిమ బెంగాల్ అంటున్నారు కానే కాదు కదా. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో అదేండి, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది మటుకు ఒక ముగ్గురు నలుగురు మటుకే రాంగ్ ఆన్సర్ పంపించారు. టిబెట్ అన్నారు, చైనా అన్నారు, కోల్కతా అన్నారు, భోపాల్ అన్నారు, ఇట్లా రాంగ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో వారందరూ సరిచూసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆన్సర్ ఏంటి అంటే కనుక ఈ ప్రసిద్ధ లోక్తక్ సరస్సు ఈశాన్య భారతంలో మణిపూర్లో ఉందన్నమాట. రైట్ ఆన్సర్ అనమాట మణిపూర్. మరి ఇప్పుడే పంపించిన వారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి మణిపూర్ అని కరెక్ట్ ఆన్సర్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది ఈశాన్య భారతంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడండి నీటిపై తెలియాడేటువంటి అనేక రకాలైనటువంటి వృక్షాలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే గనక ఇక్కడ ఏకైక జాతీయ ఉద్యానవనమైనటువంటి కీబిల్ లాంజాబా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అంతరించిపోతున్నటువంటి సంకై అంటే నాట్యం చేసే జింక యొక్క చివరి సహజ ఆవాసం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎన్నో వృక్షజాలాలు జంతుజాలాలు ఈ సరస్సులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూడాల్సినటువంటి వండర్ఫుల్ ప్లేసెస్ ఏంటి అంటే మన ఈశాన్య భారతదేశంలో తప్పనిసరిగా చూసి రావాల్సినటువంటి ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైనటువంటి సరస్సు లోక్తక్ సరస్సు అన్నమాట. మరి పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. సో తదుపరి ప్రశ్న ఏంటి అంటే కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? మనందరికీ తెలుసు కదా కర్ణాటక సంగీతంలో మనకి త్రిమూర్తులుగా పిలుస్తూ ఉంటారు త్యాగరాజు గారు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితుల వారిని. మరి అలాగే మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు? ముగ్గురు ఆడవాళ్ళని పిలుస్తారు. వారెవరు, వారి పేర్లు కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా. ఇది ఈనాటి యువలైలో నేను అడుగుతున్నా నెక్స్ట్ క్వశ్చన్. మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేసేస్తున్నాను, పాట వినండి. తర్వాత ఏ మూవీలో అది ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటాను.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

రుద్రవీణ చిత్రం నుంచి కేజే ఇస్తా చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం విని ఎంజాయ్ చేసేసారు కదా. సో మరి ఇవలైలో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, నేను మహిళా త్రిమూర్తులు కదా అడిగింది కర్ణాటక సంగీతంలో. నేను ఆల్రెడీ త్యాగరాజ స్వామి, ముక్తస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు సంగీత త్రయం అంటారని కూడా చెప్పేశాను. సో సరి తీసుకుని చెప్తారని అనుకుంటూ ఉన్నాను. ఇంతకి మీరు ఎవరు? హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజసాబ్ కరీముల్లా, తయ్యబ్. వెంటనే ఇంకోళ్ళు ఫ్రెండ్స్ సరైన సమాధానాన్ని పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్, ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుజాత నగర్ ఒంగోలు నుంచి భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్. సూపర్ అండి. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఒకరి పేరు పంపించారు శేషాద్రి నెల్లూరు గారు. ముగ్గురు పేర్లు పంపించాలండోయ్. నెక్స్ట్, ప్రశాంత్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు అన్నాథపురం నుంచి సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత వరకంటి బద్రి విశాల నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భవన తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం మనకు వచ్చేసేసింది. ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

మన్సూదు నెట్టి గారు పాపని పాడారు నుంచి సరస్వతి లక్ష్మి పార్వతి కరెక్టేనండి. వారు త్రిశక్తులు కదా, నేను అడిగింది కర్ణాటక సంగీత త్రయం కదా, వారి గురించి సరైన సమాధానం పంపించేసేయండి. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించారు, ఎస్ కరెక్ట్ అండి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. పనిరాస్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వాలి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీలా రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు గారు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. నెక్స్ట్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి ఎవరు, లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి. సరైన సమాధానం అండి. సరైన సమాధానం పంపించిన వారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆ తర్వాత ఆర్ఎస్పీ నరసింహరాజు చిన్సినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ మనకి పండాలలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదాం, జానకిరాజు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సమీనా నెల్లూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోపూర్ నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ ఒక్కళ్ళ పేరే పంపించారు వీరొకరు, మిగతా వాళ్ళు సరైన సమాధానం పంపించేశారు. ఇంకా మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి సుబ్బ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జస్విత రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మేడి నుండి మమ్మ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు గారు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే పాలెం పోలయ్య, ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి, అహోబిల వెంకటేశ్వర లక్ష్మి గారు, రామకృష్ణ గారు, నరేందర్రెడ్డి గారు, మస్తాన్ భాష బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఊరుగుండ్ల నుంచి ముంతా పెద్దన, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్ట నుంచి సాల్మన్రాజు గారు, డోకుపతి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ మీరు అనుకుంటున్నామన్నారు కదా, మీరు అనుకోవడం ఏంటండి, అదే రైట్ ఆన్సర్. ఇంతకీ మీరెవరు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, సియోన నాగర్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. తర్వాత తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం అండి. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశలు, కృష్ణవేణి, దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనుమడుగు నుండి సోదామణి, వసుంధర, తుమ్మ పద్మావతి సరైన సమాధానం పంపించేసేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి ఒక ఆన్సర్ పంపించారనమాట. నేను త్రిమూర్తులు అడిగాను కదా, మహిళా త్రిమూర్తులు కర్ణాటక సంగీతంలో వారు, వారెవరు అని అడిగాను. తర్వాత చిరుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ నుంచి సరైన సమాధానం పంపించేశారు. నెక్స్ట్ మనకి మస్తానయ్య ఎక్కడి నుంచి అంటే నెల్లూరు నుంచి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత గుంటూరు నుంచి షేక్ మెహబూబ్, సుభాని గారు రైట్ ఆన్సర్ పంపించేశారు వీరందరూ. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే మళ్ళీ అదే సమాధానం పంపించేశారండి. ఏమండో ఒక్కసారి గాంధీ మార్కెట్ ఇంకొల్లు వారు సరిచూసుకోండి, మీరు పంపించిన ఆన్సర్ మటుకు రాంగ్ ఆన్సర్. కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ పేర్లు మటుకు నాకు కావాలి. సరేనా, నెక్స్ట్ మనకి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఒకరి పేరుని మనకు పంపించారు. ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు, వారి పేరు కూడా పంపిస్తారని అనుకుంటూ ఉన్నాను. కరీంనగర్ నుండి సులోచన సరైన సమాధానం. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ సరైన సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి. ఆ తర్వాత మస్తానయ్య నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ఖ్యాతి వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ, గద్వాల్ జిల్లా నుంచి అనమాట. అదండి మనకి ఆన్సర్లు అయితే అలా వచ్చేసాయి. కొంతమంది ఒక పేరు పెట్టారు, కొంతమంది మనం ఇందాక అనుకున్నాం కదా, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత త్రయం అంటారు, వీరి పేర్లు పంపించారనమాట. సో నేను అడిగింది కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా అంటే అద్భుతమైనటువంటి

మహిళలు కూడా కర్ణాటక సంగీతంలో ఏలారు, వారు అనేక మంది ఉన్నారు. వీళ్ళను మటుకు మహిళా త్రిమూర్తులు అని అంటారు. వారి పేర్లు కదా నేను అడిగింది. సో మరి నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే శివగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత సరైన సమాధానం పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజ్ గారు వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో మరి ఇంకా ఇప్పుడే మనకి మెసేజ్ పంపించారు ఎవరు అంటే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆ శృతి కందికాయపల్లి గ్రామం నుంచి ఒకరి పేరే మెసేజ్ పంపించారు మనకి. ముగ్గురు పేర్లు కదా నేను అడిగింది. సరే మరి నేను ఆ ముగ్గురు పేర్లు చెప్పేసేస్తాను. ఎవరు అంటే కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. ఎంఎస్ సుబ్బులక్ష్మి, డికే పట్టమ్మాళ్, ఎంఎల్ వసంత కుమారి గారు ఈ ముగ్గురిని కర్ణాటక సంగీత ప్రపంచంలో మహిళా త్రిమూర్తులు అని పిలుస్తారనమాట. సో మరి చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇది ఈనాటి యువలయ. ఫుల్ ఎంజాయ్ చేసేసారు కదా, ఎన్నెన్నో క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చేసాయి కదా, ఎన్నెన్నో సమాధానాలు కూడా నేను చూసేసాను. సో మరొకసారి రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ యువలయ రేపటి యువలయలో ఎన్నెన్నో క్వశ్చన్స్ ఇలానే జరిగే క్వశ్చన్స్ మీ అందరి కోసం మీ ముందుకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే కనుక మీకోసం వచ్చేస్తోంది బాద్షా ఈ చిత్రం నుంచి రంజిత్ రాహుల్ రంపియార్ పాడినటువంటి కృష్ణ చైతన్య సాహిత్యం వినండి.

మిర్చి చిత్రం నుంచి విజయప్రకాష్, అనిత పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇదింతవరకు విన్నారు. యువలయ ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా మస్కా ఈ చిత్రానికి, కందికొండ సాహిత్యానికి జుబిన్ గర్గ్ కౌశల్య పాడిన గీతం.

వింటున్న ఆ గీతం కింగ్ చిత్రానికి నవీన్ మహదేవ్, ప్రియా హిమేష్ పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన యువవాణి ప్రోగ్రాంలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? జూలై 1st వీక్ రాగానే మనందరికీ గుర్తొచ్చేది వన మహోత్సవ్ వీక్. అవును, ప్రకృతి మనకిచ్చిన పచ్చటి వారాన్ని సెలబ్రేట్ చేసుకునే వారం ఇది. అయితే ఒక చిన్న క్వశ్చన్, మనకు బోర్ కొడితే ఫోన్ చూస్తాం.

విసుగు వస్తే రీల్స్ స్క్రోల్ చేస్తాం, కానీ అసలు లైఫే బోర్ కొట్టకుండా మనకి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి రీఛార్జ్ చేసేది ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న చెట్లు, పచ్చదనం. నిజం చెప్పాలంటే కాంక్రీట్ గోడల మధ్య బతికేస్తున్న మనకి ఈ వన్ మహోత్సవ్ వీక్ ఒక అలారం లాంటిది. 1950లో కేఎం మున్షీ గారు ఈ అద్భుతమైన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా జూలై 1st వీక్లో మనం కోట్లాది మొక్కలు నాటుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడడం కూడా అంతే ముఖ్యం. నిజం చెప్పండి, ఈ మధ్య ఎండలు ఎలా మండిపోతున్నాయో చూస్తున్నాం కదా. సమ్మర్ అయిపోయినా సరే ఉక్కపోతతో చచ్చిపోతున్నాం. వర్షాలు పడాల్సిన టైంలో పడవు, పడితే వరదలు వచ్చేస్తాయి. గాలి పీల్చుకుందాం అంటే పొల్యూషన్. ఎందుకు ఇలా జరుగుతుంది? సింపుల్, మన లగ్జరీ కోసం, రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం మన చుట్టూ ఉన్న చెట్లను నరికేసుకుంటూ వెళ్ళిపోయాం. మనం ఏసీ రూమ్లో కూర్చొని గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు. చెట్టు అనేది మనకి ఓన్లీ నీడను మాత్రమే ఇవ్వదు, అది మన భూమికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. ప్రకృతి మనకు ఫ్రీగా ఇస్తున్న ఆక్సిజన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. చాలా

సింపుల్, మన లగ్జరీ కోసం, రోడ్ల కోసం, బిల్డింగ్ల కోసం మన చుట్టూ ఉన్న చెట్లను నరికేసుకుంటూ వెళ్ళిపోయాం. మన ఏసీ రూమ్లో కూర్చొని గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు. చెట్టు అనేది మనకి ఓన్లీ నీడను మాత్రమే ఇవ్వదు, అది మన భూమికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. ప్రకృతి మనకు ఫ్రీగా ఇస్తున్న ఆక్సిజన్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం. చాలామంది అనుకుంటారు, నేనొక్కడనే మొక్క నాటితే ఏం మారిపోతుందిలే అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పెద్ద చెట్టు కూడా ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. ఈరోజు మనం నాటే ఒక్క మొక్క రేపు మనం పిల్లలకి స్వచ్ఛమైన గాలిని, నీడని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అసలు ఎందుకు జూలై 1st వీక్లోనే ఈ వన్మహోత్సవ్ వీక్ని జరుపుకుంటున్నామని. భారతదేశంలో జూలై 1st వీక్ సాధారణంగా నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా యాక్టివ్ అయ్యే టైం. ఈ టైంలో వర్షాలు పడడం వల్ల మనం నాటే మొక్కలు త్వరగా వేర్లు నొక్కి బతికే ఛాన్స్ 90% పైగా ఉంటుంది. అందుకే ఈ వారాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక పెద్ద చెట్టు ఇచ్చే చల్లదనం, మన ఇంట్లో ఉండే 10 రూమ్ల ఏసీలు ఒకేసారి 20 గంటల పాటు రన్ అయితే ఎంత చల్లదనం వస్తుందో దానికి సమానం. చెట్లు ఉంటేనే వర్షపు నీరు భూమిలోకి వెళ్తుంది. ఒక అడవి లేదా ఎక్కువ చెట్లు ఉన్న ఏరియా ఒక భారీ న్యాచురల్ డ్యామ్ లాగా పనిచేసి నీటిని స్టోర్ చేస్తుంది. చెట్టు లేకపోతే వర్షం పడినా వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి, బోర్లలో నీళ్లు ఎండిపోతాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చెట్లు ఓన్లీ గాలినే కాదు సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గిస్తాయి. రోడ్ల పక్కన దట్టంగా ఉండే చెట్లు, వెహికల్స్ నుంచి వచ్చే హార్న్ సౌండ్, ఇంకా ట్రాఫిక్ సౌండ్ని దాదాపు 10 డెసిబెల్స్ వరకు పీల్చేసుకుంటాయి. దీన్నే అర్బన్ గ్రీన్ బఫర్స్ అంటారు. మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే సరైన పద్ధతిలో నాటడం ఇంకొక ఎత్తు. స్థానిక మొక్కలు అంటే నేటివ్ స్పీసీస్, వేప, రావి, మర్రి, చింత, సీతాఫలం లాంటి మన ఊరి నేలకు అలవాటైన మొక్కలు నాటాలి. విదేశీ మొక్కలు అంటే యూకలిప్టస్, కోనోకార్పస్ లాంటి మొక్కలు నాటకూడదు. ఇవి భూమిలోని నీటిని మొత్తం పీల్చేసి వేరే మొక్కల్ని బతకనివ్వవు. ఈ వన్మహోత్సవ్ వీక్ సందర్భంగా మనం ఒక మాట అనుకుందాం, ఈ వారంలో ఇంట్లో ఎవరిదైనా బర్త్డేనో లేక ఏదైనా స్పెషల్ డే కనుక ఉంటే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఆ రోజు చివరిలో లేదా ఆ రోజులో ఏదో ఒక టైంలో మొక్కని నాటండి. ఇలా మనం ప్రతి స్పెషల్ అకేషన్కి మనకి ఖాళీ దొరికినప్పుడు మొక్కల్ని నాటితే ఈ గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలు తగ్గి ప్రపంచం అంతా పచ్చదనంతో నిండుతుంది. గుర్తుపెట్టుకోండి, పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే, నాటిన మొక్కలు ప్రశాంతంగా పెరగడానికి, అవి హ్యాపీగా శ్వాస తీసుకోవడానికి మనం చేయాల్సిన ఇంకో పెద్ద పని కూడా ఉంది. అదేంటో తెలుసా? మన లైఫ్లో నుంచి ప్లాస్టిక్ని తరిమేయడం. ఎస్, కరెక్ట్గా ఇదే రోజున ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కూడా. భలే కోయిన్సిడెన్స్ కదా. ఒకవైపు చెట్లను పెంచడం, ఇంకోవైపు భూమిని పాడు చేసే ప్లాస్టిక్ని తగ్గించడం, రెండు టాపిక్స్ ఒకే వారంలో రావడం నిజంగా మనల్ని ఆలోచింపజేయాల్సిన విషయం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నా ఒక కవర్ ఇవ్వా అని ఎంత ఈజీగా అడిగేస్తామో కదా. కానీ మనం వాడి పారేసే ఆ ఒక్క సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్ వందల ఏళ్ళైనా భూమిలో కరిగిపోదు. మనం నాటే మొక్కల వేళ్ళు భూమిలోకి వెళ్లకుండా అడ్డుపడేదే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ కవర్ల వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవ్వడం, మూగజీవాలు వాటిని తిని చనిపోవడం, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్, మన తాతల కాలం నాటి పాత పద్ధతిని మళ్ళీ పాటించడమే. బయటికి వెళ్ళేటప్పుడు మన బైక్ డిక్కీలోనో కారులోనో ఒక కాటన్ బ్యాగ్ని లేకపోతే జూట్ బ్యాగ్ని పర్మనెంట్గా పెట్టేసుకుందాం. షాపుకు వెళ్ళినప్పుడు నా దగ్గర బ్యాగ్ ఉంది కవర్ వద్దు అని చెప్దాం. మనం మార్కెట్లో కొనే ఒక ప్లాస్టిక్ కవర్ సగటున 12 నుంచి 15 నిమిషాలు మాత్రమే వాడతాం. కానీ అది భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి 100 నుండి 500 ఏళ్ళు పడుతుంది. ప్లాస్టిక్ కవర్లు కాలక్రమేణా చిన్న చిన్న ముక్కలుగా, అంటే మైక్రో ప్లాస్టిక్స్గా మారి మట్టిలో నీటిలో కలిసిపోతాయి. చివరికి మనం తినే ఆహారం, తాగే నీళ్లు ద్వారా మన శరీరంలో కూడా వెళ్ళిపోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్ మన మనవాళ్ళు మనవరాళ్ల కాలం వరకు కూడా భూమి మీద అలాగే కుళ్ళిపోకుండా పడి ఉంటుంది. అంత భయంకరమైన లెగసీ మనకు అవసరమా? సో ఫ్రెండ్స్, ఒక పక్క మొక్కలు నాటుదాం, ఇంకో పక్క ప్లాస్టిక్ బ్యాగులకి గుడ్ బై చెప్దాం, పచ్చదనాన్ని పెంచుదాం, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు నుంచి మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ని వాడకండి, తగ్గించేద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్లాస్టిక్ వల్ల భూమి పాడు కావడం ఒక ఎత్తు అయితే, ఆ భూమిలో పండే కూరగాయలు పండ్లలోకి కెమికల్స్ కలపడం ఇంకో పెద్ద ఘోరం. అవును, ఈరోజు మనం తినే ఆహారం ఎంతవరకు సేఫ్ ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్కి వెళ్తే టమాటాలు నిగనిగలాడిపోతూ ఉంటాయి, అరటిపండ్లు పచ్చగా మెరిసిపోతూ ఉంటాయి, మామిడిపళ్ళు భలే కలర్ఫుల్గా కనిపిస్తాయి, కానీ ఆ మెరుపు వెనక ఉన్న చీకటి నిజం ఏంటో తెలుసా? కెమికల్స్. న్యాచురల్గా చెట్టు మీద పండాల్సిన పళ్ళను కార్బైడ్ ఎథిలెన్ లాంటి డేంజరస్ కెమికల్స్ వేసి రాత్రికి రాత్రే మగ్గబెట్టేస్తూ ఉంటారు. కూరగాయలు గ్రీన్ కలర్లో ఫ్రెష్గా కనిపించడానికి కెమికల్స్లో ముంచుతూ ఉంటారు. లాభాల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు. మనం బతకడానికి తింటున్నామా లేక కెమికల్స్ తిని రోగాల బారిన పడుతున్నామా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివి చిన్న వయసులోనే ఎందుకు వస్తాయో తెలుసా? మనం రోజు తింటున్న ఈ కల్తీ ఆహారం వల్ల. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, అంత పెద్ద మార్కెట్ని మనం ఒక్కరోజులో మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోగలం. వీలైనంత వరకు మన ఇంటి టెర్రస్ పైన, బాల్కనీలోనో, చిన్న చిన్న కుండీల్లో మనకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి లాంటి కిచెన్ గార్డెన్స్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో పెంచుకుందాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు మరీ అంత నిగనిగలాడే పండ్ల కంటే కాస్త సహజంగా ఉండే వాటిని ఎంచుకుందాం. ఈ పండ్లు కూరగాయల్లో వాడే ప్రమాదకరమైన కెమికల్స్ ఏంటంటే కాల్షియం కార్బైడ్. మామిడి పండ్లు, అరటి పండ్లు రాత్రికి రాత్రే పండించడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. దీని నుంచి వచ్చే

ఎసిలిటెన్ గ్యాస్ వల్ల పళ్ళు ఫాస్ట్గా పండిపోతాయి. కానీ ఇందులో ఉండే ఆర్సెనిక్ ఫాస్ఫరస్ అనే కెమికల్ వల్ల క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి చూపు మందగించడం లాంటి ప్రమాదాలు వస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. ఇండియాలో దీన్ని వాడడం చట్టరీత్యా నేరం. అలాగే ఆక్సిటోసిన్, కూరగాయల్లో ముఖ్యంగా సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ రాత్రికి రాత్రే పెద్ద సైజులో పెరగడానికి ఈ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది చిన్నపిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కారణమవుతుంది. ఎలాంటివంటే ముఖ్యంగా ఆడపిల్లలకి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ప్రజెంట్ డేస్లో చాలామంది తల్లిదండ్రులని వేధిస్తున్న ప్రాబ్లం పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సాధారణంగా 11 నుండి 14 ఏళ్ల మధ్యలో రావాల్సిన శారీరక మార్పులు ఇప్పుడు ఈ కెమికల్స్ ఇంకా మారుతున్న డైలీ లైఫ్ స్టైల్ వల్ల 8 నుండి 10 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. దీనివల్ల మనసుపై తీవ్రమైన స్ట్రెస్ పడుతుంది. బాడీలో ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరగడం, అలాగే మొహం మీద, గడ్డం కింద వెంట్రుకలు రావడం, మొటిమలు విపరీతంగా రావడం వంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు. అలాగే హార్మోన్స్ అనేవి మనసుని, ఆలోచనని కూడా కంట్రోల్ చేస్తాయి. ఇవి బ్యాలెన్స్ తప్పినప్పుడు చిన్నపిల్లల్లో తీవ్రమైన కోపం, చిరాకు, డిప్రెషన్, ఏడవడం వంటి మూడ్ స్వింగ్స్ కూడా కనిపిస్తాయి. ఆడపిల్లలలాగే కూరగాయలకు వాడే ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇంకా కెమికల్స్ ఉన్న ఆహారం తినడం వల్ల బాయ్స్కి కూడా, అంటే మగపిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటివంటే ఉదాహరణకి సాధారణంగా మగపిల్లలు వయసుకు వచ్చే కొద్ది వారిలో గొంతు బొంగురుపోవడం, మీసాలు, గడ్డాలు రావడం వంటి మార్పులకి కారణం టెస్టోస్టిరాన్ హార్మోన్. కానీ ఈ కల్తీ ఫుడ్ వల్ల ఈ హార్మోన్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. దీనివల్ల కొంతమందిలో వయసు పెరిగినా గొంతు పీలగా ఉండడం, మీసాలు రాకపోవడం, అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం వల్ల మగపిల్లల్లో జీర్ణక్రియ వేగం మందగించి విపరీతంగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా కొవ్వు అనేది మగవారిలాగా కాకుండా ఆడవాళ్లలాగా నడుము చుట్టూ తొడల మధ్య భాగంలో ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే ఫర్టిలిటీ ఇష్యూస్, ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం లాంటివి చూస్తారు. లేదా అగ్రెషన్, యాంగ్జైటీ, మొండితనం, అతిగా భయపడడం, డిప్రెషన్కి లోనవడం వంటి మానసిక సమస్యలు కూడా చూడొచ్చు. ఈరోజు నుంచి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కల్తీ ఆహారానికి దూరంగా ఉందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మన ప్రోగ్రామ్ని ముగిద్దాం. అయితే ఇవాళ మన ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైన గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొద్దున్నే మనం కాఫీ తాగుతుంటే వచ్చి కప్పు అంచు మీద వాలుతుంది, పేపర్ చదువుతుంటే సరిగ్గా కళ్ళద్దాల మీద కూర్చుంటుంది, ఎంత తోలినా నేను పోను అంటూ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇంతకీ ఎవరబ్బా అనుకుంటున్నారా? ఎస్, మీరు గెస్ట్ చేసిందే మనందరినీ రోజువారీ విసిగించే ఈగ. ఏంటి, యువవాణిలో మాట్లాడడానికి ఇంకేం దొరకలేదా? ఈగ గురించి మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మనం ఇలా లైట్గా తీసుకునే ఈ ఈగ వెనక పెద్ద సైన్స్, ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. సాధారణంగా మన ఇంట్లో ఈగను కొట్టడానికి ఏదైనా ఒక పేపరో లేదా చేత్తోనే కొట్టడానికి ట్రై చేస్తాం, కానీ 90 సార్లు అది ఈజీగా తప్పించుకుంటుంది. అవునా కాదా? ఎందుకో తెలుసా? ఈగకి ఒక రకమైన టైం ట్రావెల్ సూపర్ పవర్ లాంటిది ఉంటుంది. దాని కళ్ళలో దాదాపు 4 లెన్సులు ఉంటాయి. మనం చేసే ప్రతి మూమెంట్ని అది స్లో మోషన్లో చూస్తుంది. అంటే సినిమాలో బుల్లెట్స్ తప్పించుకున్నట్టు మనం కొట్టే దెబ్బ దానికి స్లో మోషన్లో కనిపిస్తుంది. అందుకే అంత స్పీడ్గా ఎస్కేప్ అయిపోతుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈగలో మనలాగా నోటితో రుచి చూడవు, వాటి కాళ్లతో రుచి చూస్తాయి. అవును, ఇవి ఏదైనా వస్తువు మీద వాలగానే కాళ్లకు ఉన్న సెన్సార్స్తో అది తినేదా కాదా అని కనిపెట్టేస్తాయి. అందుకే అవి ఎప్పుడూ కాళ్ళను రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి, వాటి టేస్ట్ బడ్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలని. సినిమాలో చూపించేదాగా ఈగకు ఇంత సీన్ ఉందని మనం ఎవరం అనుకోలేదు కదా. సరే, సినిమా పక్కన పెడితే రియల్ లైఫ్లో ఈగలు లేకపోతే ఏమవుతుంది? హమ్మయ్యా, హ్యాపీగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. ప్రకృతిలో దేని పాత్ర దానికి ఉంటుంది? మన చుట్టుపక్కల ఉండే వేస్ట్, కుళ్ళిపోయిన పదార్థాలని ఈగలు బ్రేక్డౌన్ చేసి మట్టిలో కలిసిపోయేలాగా చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి ప్రకృతిలో రీసైక్లింగ్ టీం అన్నమాట. కాకపోతే మన ఫుడ్ మీద వాలినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి బ్యాక్టీరియాను కూడా మోసుకొస్తాయి కాబట్టి. మన చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్లు పారేసి చెత్తను సరిగ్గా క్లీన్ చేయకపోతే అక్కడ ఫాస్ట్గా తయారయ్యేది ఈ ఈగలే. ఎక్కడ పడితే అక్కడ మురికి కాలువల్లో కుళ్ళిపోయిన చెత్త మీద వాలుతాయి. ఆ తర్వాత నేరుగా వచ్చి మన ఇంట్లో ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారం ఏదో కూరగాయల మీద, బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ మీద వాలుతాయి. అప్పుడు మురికి కాలువలోని బ్యాక్టీరియాని మోసుకొచ్చి డైరెక్ట్గా మన కంచంలోకి వడ్డిచ్చేస్తూ ఉంటాయి. టైఫాయిడ్, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ ఒకటా రెండా, దాదాపు 65 రకాల రోగాల్ని ఈగలు మోసుకొస్తాయి. ఆల్రెడీ కెమికల్స్ తిని మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, దానికి తోడు ఈ ఈగలు వాలిన ఫుడ్ తింటే ఇంకేమైనా ఉందా? హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మన ఇంట్లో వండుకున్న ఏ ఆహార పదార్థాలైనా సరే అసలు ఓపెన్గా

కూడదు, ఎప్పుడూ మూతలు పెట్టాలి. రెండవది, బయట రోడ్ల పక్కన ఓపెన్గా ఉంచి అమ్మే ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలి. మూడవది, మన చుట్టూ మురికి లేకుండా చెత్త పేరుకుపోకుండా క్లీన్గా ఉంచుకోవాలి. మన ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటే ఈగలు రావు, ఈగలు రాకపోతే రోగాలు రావు. సో విన్నారు కదా మన ఈగ కదా, సైజులో చిన్నదైనా దాని లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్. రేపటి నుంచి ఇంట్లో ఈగ కనుక కనిపిస్తే జస్ట్ నువ్వు గ్రేట్ అమ్మ అని చెప్పి దండం పెట్టి వదిలేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ రేపటి యువవాణిలో కలుద్దాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ ప్రాంతంలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలోని జిందాల్ పారిశ్రామిక పార్కును కూడా వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ స్టీల్ ప్లాంట్ కోసం 1,100 ఎకరాల భూమిని ఇచ్చామని, సుమారు 16,000 కోట్ల రూపాయలతో మొదటి 2 విడతల ఉక్కు కర్మాగార పనులకు నాంది పలికామని చెప్పారు.

0: సోలార్ ఎనర్జీకి 23,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని, రెండు విడతల్లో కలిపి మొత్తం 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా వచ్చే 15 ఆగస్టులోగా 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రపంచంలోనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ తయారవుతుంది. దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపి 40,000 కోట్ల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. ఇంకొక పక్కన స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, కడవన డిఫెన్స్ కావాల్సిన 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఈ రాయలసీమ నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తా ఉంది.
0: రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తోందని విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. రైతులనుద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట సమగ్ర అభివృద్దికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులు తమ భూములను త్యాగం చేయడం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని, వారికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి దశలో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రాకతో ఎస్కోట నియోజకవర్గం పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి సిద్దంగా ఉందని, పరిశ్రమల రాకతో పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 15.33 కోట్ల రూపాయలతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల పథకం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంది. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో 1023 లిఫ్ట్ స్కీములు ఉంటే వాటిలో కేవలం 166 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. దెబ్బతిన్న లిఫ్ట్ స్కీముల మరమ్మతులతో పాటు 10 ఏళ్ల నిర్వహణ పనులు చేసేలా 4,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి 100,000 మంది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఇరిగేషన్ కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ తో సహా ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రైతుకి 1 రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. మెయింటెనెన్స్ కి ఈ 2 సంవత్సరాల్లోనే 1216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల బలోపేతం, సకాలంలో పోర్టు ఆధారిత అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. మూలపేట పోర్టు అభివృద్దిలో విశాఖపట్నం పోర్టు అథారిటీ భాగస్వామ్యం, రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూముల కేటాయింపులో కేంద్రం సహకారం అందించాలని కోరారు. సాగర్ మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పోర్టుకు అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్మాల 2.0 కింద ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, దుగ్గరాజపట్నం మెగాషిప్ బిల్డింగ్ క్లస్టర్కు సహకారం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో మారిటైమ్ మౌలిక సదుపాయాల కల్పనతో తూర్పు తీరంలో ప్రధాన పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్

0: కృతిక శుక్లా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ మ్యాపింగ్ శాతం పెంచాలని బీఎల్ఓలను ఆదేశించారు. బీఎల్ఓలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఆర్ఓలు ఏఈఆర్ఓలు పరిష్కరించాలన్నారు. 2025 ఓటరు జాబితా తప్పనిసరిగా బీఎల్ఓల దగ్గర పెట్టుకోవాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50%. కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫార్మ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2002 లిస్ట్ లో ఉన్న ఓటర్స్ ని వాళ్ళ 2002 లిస్ట్ లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్ లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు.
0: 3 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడిపల్లె మండలం పొగురుపల్లె గ్రామానికి ఈ సాయంత్రం చేరుకున్నారు. అక్కడ 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ పరిశ్రమను ప్రారంభించారు. యూనిట్ పనితీరును కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 30.75 ఎకరాల్లో అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఏబీఐఎస్ పరిశ్రమ ద్వారా 1,400 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కల్పించనున్నారు. ప్రారంభ దశలోనే 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక కోళ్ల పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. హజ్ యాత్ర 2026కు సంబంధించి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంపై హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు త్వరలో శంకుస్థాపన చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని లిఫ్ట్ స్కీములకు మరమ్మతులు చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి ఉప్పు భూములు కేటాయించడంలో సహకారం అందించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః. స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞ దృఢీకృత. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్త మంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2,000+ జాతా. సహస్రశః జనాః సంప్రతి అపి అజ్ఞాతాః సంతి. భారతేన తత్ర ఆపరేషన్ అమిస్తాద్ ఇత్యస్య అభియానస్య అంతర్గతం మానవీయ సహాయతా కార్యాణి తీవ్రీకృతాని. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః యావత్ గుజరాత్ గోవా మధ్య మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశస్య చ కతిపయ క్షేత్రేషు అతివృష్టేః సంచేతన ప్రఖ్యాపిత. అపి చ క్రీడా వార్తాసు ఫీఫా విశ్వకప్ క్రీడా మాలికాయాం కెనడా దేశస్య వెంకూవర్ నగరి స్విట్జర్లాండ్ దేశేన అల్జీరియా దేశః 2-0 ఇత్యంకాంతరాలేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 16 చక్రే ప్రవేశః సంప్రాప్తః. అథ వార్త

0: राष्ट्रपतिः डेल्सी रोड्रिगेस् इत्येषा सप्तदिवसीयस्य राष्ट्रियशोकस्य घोषणां कृतवती। अनेन भीषणभूकम्पेन मृतानां संख्या 95+500 संजाता। पश्चिमबंगाल विधानसभाया नवनिर्वाचितानां सदस्यानां कृते आयोजितस्य द्विदिवसीय अभिविन्यास कार्यक्रमस्य अद्य कोलकातायाः न्यू टाउन कन्वेंशन केन्द्रे लोकसभाध्यक्षेन ओम बिड़ला इत्यनेन विधिवत् उद्घाटनं विहितम्। उद्घाटन समारोहात् प्रागेव लोकसभाध्यक्षाय ओम बिड़ला वर्याय गार्ड ऑफ ऑनर इति राष्ट्रीय सम्मान प्रणामः समर्पितः। उद्घाटन सत्रं संबोधयन् लोकसभाध्यक्षः ओम बिड़ला प्रावोचत् यत् विधायकानां कृते विधि निर्माण प्रक्रियायाः तंत्रस्य च गभीर ज्ञानस्य आवश्यकता वर्तते। भारतीय ऋतु विज्ञान विभागेन गुजरात कोंकण गोवा मध्य महाराष्ट्र ओडिशा पश्चिम मध्य प्रदेशेषु श्वः यावत् अतिवृष्टेः रक्त संचेतना प्रसारिता। अनेनैव सह छत्तीसगढ़ पूर्व मध्य प्रदेश उत्तर प्रदेश विदर्भ क्षेत्रेषु झंझावातस्य विद्युत प्रपातस्य चापि संभावना प्रकटीकृता। विभागानुसारं श्वः यावत् उत्तर प्रदेश बिहार आंध्र प्रदेश पश्चिम बंगाल कर्नाटक जम्मू कश्मीर लद्दाख तमिलनाडु पुदुचेरी करैकल तेलंगाना पूर्वोत्तर राज्येषु अपि अत्यधिक वृष्टिः भवितुं शक्या। फीफा विश्व चषके कनाडा देशस्य वैंकूवर नगरे स्विट्जरलैंड देशेन अल्जीरिया देशः 2-0 इत्यंकांतरालेन पराजित्य राउंड ऑफ 16 चक्रे प्रवेशः संप्राप्तः। इतिहासे चतुर्वारं प्रागुपान्त्य चरणे गन्तुं स्विट्जरलैंड दलं आगामी मंगलवासरे अस्मिन्नेव स्थाने कोलंबिया अथवा घाना देशेन सह स्पर्धिष्यति। अन्यस्मिन् द्वन्द्वे स्पेन देशेन कैलिफोर्नियायाः लॉन्स एलेंजेस क्रीडांगणे राउंड ऑफ 32 चक्रे ऑस्ट्रेलिया दलं 3-0 इत्यनेन पराभूय राउंड ऑफ 16 चक्रे स्वस्थानं सुरक्षितम्। अपरत्र कनाडा देशस्य टोरेंटो नगरे प्रवृत्ते द्वन्द्वे पुर्तगाल देशः अपि क्रोएशिया दलं 2-0 इत्यंकांतरालेन पराजित्य राउंड ऑफ 16 चक्रे प्राप्तवान्। मंगलवासरे डलास नगरे राउंड ऑफ 16 चक्रे पुर्तगाल दलं स्पेन देशं सम्मुखी करिष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం వింటారు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతువుల్లో మసూచి వ్యాధి కారణాలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారితో పరిచయం. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవటం ఎలా ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో 8:40 చిత్రమందిరంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 పాటకు వేళాయిరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో భాగంగా రాసినేని వెంకటేశ్వర్లు బృందం వారు పాడిన కులుకు భజ

గీతాలు వింటారు. రాత్రి 10:30 ఆపాత మధురాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6 గంటల 5 నిమిషాలకు అలానే 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6 గంటల 5 నిమిషాలకు అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం వింటారు, గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 6:30 సూక్తిముక్తావళి కార్యక్రమంలో చింతనామృతం గురించి శ్రీ ఆర్ కామేశ్వరరావు గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఖరీఫ్ కందిలో సమగ్ర యాజమాన్యం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వివరాలు. అనంతరం తొలి సంఘ సంస్కర్త బ్రహ్మ సమాజ స్థాపకుడు శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి శ్రీ డి బాలకశిరెడ్డి గారి ప్రసంగం. అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం. రేపు శనివారం కనుక మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునే కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో జ్ఞాపకాల పల్లకి కథానిక వింటారు, రచనా పఠనం శ్రీమతి పి సత్యవతి. అనంతరం కొన్ని లలిత గీతాలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ సాయంత్రం రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో భాగంగా మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్ హక్ గారితో పరిచయం వింటారు. పరిచయం వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
0: ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ఈ అంశం గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్ హక్ గారితో పరిచయం.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ తాజుద్దీన్ ఉల్ హక్ గారు విచ్చేశారు. వారి ద్వారా ఆయుర్వేద వైద్యం అంటే ఏమిటి, మరి ఈ ఆయుర్వేద వైద్యంలో ఎటువంటి రోగాలు నయమవుతాయి, అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో చెప్పాలి అంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా, యువకులు కావచ్చు, తర్వాత స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఈ మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో వైద్య చికిత్స ఉందా, అలాగే ఆయుర్వేద వైద్యంపై ఉన్న అపోహలు, ఈ విషయాలని కూడా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్.

0: నమస్తే అండి.
1: ముఖ్యంగా మనము ఆయుర్వేదం గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా చాలా పురాతనమైందంటారు. అసలు ఈ ఆయుర్వేద వైద్యం అంటే ఏంటి, చికిత్స విధానం ఎలా ఉంటుంది, మా శ్రోతలకు వివరిస్తారా?
0: నమస్తే అండి. ఆయుర్వేదిక్ అంటే అండి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ 5000 సంవత్సరాలకు సంబంధించిందండి. ఫస్ట్లో వచ్చి ఏన్షియంట్ రూట్లో ఉన్నప్పుడు 3000 సంవత్సరాలు బీసీఈ నుండి 5000 BCE వరకు వేదిక్ పీరియడ్ చరక సంహిత, సుశ్రుత సంహిత, ఆ టైంలో మిడిల్ ఏజ్లో 500 BCE నుంచి 1500 BCE వరకు ఆయుర్వేద గురుకుల పాఠశాల నుంచి డెవలప్ అయిన తర్వాత, దాంతోపాటు అప్పుడు కొన్ని గురుకుల పాఠశాలల నుంచి డెవలప్ అయిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా డెవలప్ అయిన సైన్స్ లాగా బీఎంఎస్, ఎండి ఆయుర్వేద, దాంతోపాటు పిహెచ్డి రీసెర్చ్ లాగా డెవలప్ అయిందండి. రీసెంట్ మనం చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947 తర్వాత రీవిటేషన్ అంటే ఒకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ అంటే ఫారినర్స్ గ్లోబల్గా రికగ్నిషన్ అయింది, దాంతోపాటు WHO గ్లోబల్ రికగ్నిషన్ అలా అయింది. ఆయుర్వేద హిస్టరీ చూస్తే చరక, సుశ్రుత, వాగ్భట, మాధవ అంటే చరక వచ్చి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండి, సుశ్రుత వచ్చి ఫాదర్ ఆఫ్ సర్జరీ అండి, వాగ్భట వచ్చి అంటే కంప్లైన్షన్ ఆఫ్ ఆయుర్వేదిక్ టెస్ట్ అంటే డిఫరెంట్ కాంటెక్స్ట్తో ఉన్నదండి. మాధవ అనేది అకార్డింగ్ టు ట్రీట్మెంట్ ప్రకారము ఎలా డయాగ్నైజ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాంతోపాటు ఫ్యాక్టర్స్ ఏందని చెప్పడాని కోసము ఆ టైంలో ఆయుర్వేద హిస్టరీలో ఉన్నదండి. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ మనం చెప్పాలంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మెయిన్లీ ఫస్ట్ 3 దోషాస్ అంటాం, వాత, పిత్త, కఫం. ఇట్ మీన్ దట్ వాతంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, పిత్తంలో ఒక కండిషన్స్ ఉంటాయి, కఫంలో ఒక కండిషన్స్ ఉంటాయి. దాంతోపాటు 5 ఎలిమెంట్స్ అంటాం, పంచమహాభూత అంటాం, పృథ్వీ, ఆపు, వాయు, జల, అగ్ని. దాంతోపాటు 7 ధాతుస్, 3 మలాస్. దీంతోపాటు ఇచ్చిన మెడిసిన్ అనేది డైట్ న్యూట్రిషన్స్ ఎలా ఉంటుంది, హెర్బల్ మెడిసిన్స్ ఎలా ఉంటుంది, దాంతోపాటు పంచకర్మ ఇదివ కాలంలో చాలామంది పంచకర్మ అనేవి ఉంటారు. పంచకర్మలో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి, అంటే వమన ఓ రకంగా ఉంటుంది, విరేచన, బస్తి, నస్య అండ్ రక్తమోషణ. దీంతోపాటు యోగా అండ్ మెడిటేషన్ ద్వారా కూడా కొంచెం బేసిక్ ఐ మీన్ దట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆయుర్వేద హోలిస్టిక్లో ఎలా ఉంటుందంటే న్యాచురల్, ప్రివెంటివ్, సేమ్ యాజ్ సబ్జెక్టివ్ ట్రీట్మెంట్లో అనేది యూజ్ అనేది ఉంటుందండి.
1: ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా అంటే చాలామంది ప్రజల్లో కానీ సొసైటీలో కానీ ఒక అపోహ ఉంది, ఎలా అంటే ఆయుర్వేద మెడిసిన్ మనం వాడినట్లయితే ఒంట్లో బాగా వేడి చేస్తుంది, అలాగే నిదానంగా తగ్గుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం?
0: ఆయుర్వేదిక్ దాంట్లో అది అపోహ మాత్రమే అండి, వేడి చేసేది అలా ఏమి ఉండదు. ఇచ్చిన మెడిసిన్ అనేది ఎంత క్వాంటిటీ ఇస్తున్నాము, ఎంత పిహెచ్లో ఇస్తున్నాము, సేమ్ యాజ్ బాడీ తనకు రియాక్ట్ అవుతుందో లేదో, తన అగ్ని, ఇట్ మీన్ దట్ దాంతోపాటు బల, పేషెంట్ దాన్ని బట్టే ఉంటుందండి. మెయిన్లీ వేడి చేస్తుంది అదంతా అపోహ మాత్రమే. దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది స్లోగా హీలింగ్ అలా అని కాదండి. దాంతోపాటు మెడిసిన్ ఔషధి ఇచ్చే టైంలోనే దాంతోపాటు మెడిసిన్ ఎంత తీసుకోవాలి అంత తీసుకొని పర్ఫెక్షన్ తీసుకొని ఎంత మనము ప్యారలల్గా ఎంత వాడితే అంత రిజల్ట్ అనేది ఉంటుందండి.
1: ఓకే డాక్టర్ గారు, ఈ ఆయుర్వేద మెడిసిన్ను ఎలా తయారు చేస్తారు? అంటే ఇప్పుడు మామూలుగా హోమియోలో మందును ఈ చెట్ల నుంచి బెర్రెల నుంచి తయారు చేస్తుంటారు కదా, అలాగే ఆయుర్వేదంలో వాడే మందులను దేంతో తయారు చేస్తారు?
0: అంటే అండి ఆయుర్వేద మెడిసిన్స్ అనేది మ్యాక్సిమం తీసుకుండేదాన్ని అన్ని చెట్ల ద్వారా, రూట్స్ ద్వారా దాని తర్వాత తీసుకుంటామండి. దాన్ని కషాయ ఫామ్లో ఉంటాయి, భస్మాస్ ఫామ్లో ఉంటాయి, వటి ఫామ్స్లో ఉంటాయి. ఇప్పుడైతే ఈ ప్రజెంట్ ఎర్రర్లో ఏంటంటే అన్నీ డైరెక్ట్ హ్యూమన్ ఎర్రర్ లేకుండా డైరెక్ట్ కంపెనీస్ ద్వారా సర్టెన్ మెడిసిన్స్ ఉంటాయి, అవి పర్చేజ్ చేసి దానికి ఒక ఐ మీన్ ఒక ప్రొఫార్మమ్ లాగా ఉందండి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంతేగాని నాటు వైద్యం లాగా మొత్తం అప్పటికప్పుడు చేసినట్టు అలా అయితే లేదండి.
1: ఓకే, ఇప్పుడు మనము ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఆర్థరైటిస్ అంటే చాలామంది కూడా ఈ కీళ్ళవాతం కానీ మోకాళ్ళ నొప్పులతో కానీ బాధపడుతుంటారు. ఎలా అంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా అంటే మారుతున్న కాలానుగుణంగా వస్తున్న ఆహార పదార్థాలు కానివ్వండి, జీవనశైలి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి?
0: ఆ మోకాళ్ళ నొప్పులు అనేది కూడా అండి మనం తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వాటర్ హ్యాబిట్స్ వల్ల, సేమ్ యాజ్ మనం ఉండే లొకేషన్ దాన్ని బట్టి దానివల్ల ఒక కాజ్ అవుతుంది. అంతేగాని మన డైలీ ఐ మీన్ యాక్టివిటీస్ బట్టి ఉంటుంది, దాంతోపాటు ఓవర్ ఒబేసిటీలో ఉన్న అవుతుంది, దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా తీసుకోకపోయినా అవుతుంది, ఓవర్ ఎక్సెస్ ఆఫ్ వ్యాయామం, యోగా అలాంటివి కూడా ఏం లేకుండా ఎప్పుడున్నప్పుడైనా కానీ మోకాళ్ళ నొప్పులు అనేది వస్తుందండి.
1: ఓకే, అంటే ఇక్కడ ఇంకొక డౌట్ అండి,
0: చెప్పండి.
1: గతంలో 50 సంవత్సరాలు ఆ పైబడిన వారికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, మనం చూస్తుంటాం స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ ఇటీవల కాలం చూస్తుంటాం

0: ఇటు ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గర కానివ్వండి, మీలాగా ఆయుర్వేద డాక్టర్స్ దగ్గర కానివ్వండి, 30 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నాము, రాత్రిపూట అరికాల మంటలు వస్తున్నాయి అంటారు, వాటికి ఒక ప్రత్యేకమైన రీజన్ అంటే ఏమైనా ఉందా, మీరు ఏమైనా కనుక్కున్నారా?
1: రీజన్ అంటే ఏం లేదండి. యాక్చువల్గా ఏ డిసీజ్ అయినా కానీ మెయిన్లీ ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా కానీ దాన్ని కనుక్కోవడానికి ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న దాంట్లో హౌస్ హోల్డర్స్లో ఎక్కువైనా కానీ ఉమెన్ అయినా, దాంతోపాటు లాంగ్ సిట్టింగ్ కూర్చుండే వాళ్ళ దాంట్లో అయినా కానీ ఫ్యాక్టర్ ఏంటంటే మెయిన్లీ అఫెక్టింగ్ ప్రాబ్లం. ఇట్ మీన్ దట్ డైలీ 9 to 9 వర్క్ కూర్చుంటారు, అలానే కూర్చుంటారు విత్ ఇన్స్టెబిలిటీ లేకుండా, అలానే కూర్చొని ఏమవుతుందంటే లోపల ఐ మీన్ దట్ ప్యారలల్గా ఇమ్యునైజన్ యాక్టివిటీస్ జరగవు. యాక్టివిటీస్ ఎప్పుడు జరగవు అప్పుడు అది కాజ్ అవుతుంది.
0: అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది, మరి దీనికి మీరేమంటారు మీరు?
1: అవును అది కరెక్టే అండి, కానీ దానికి ఐ మీన్ కరెక్ట్ చెప్పలేను. మనం వాళ్ళు తీసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్, దాని తర్వాత వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, సేమ్ యాజ్ వాళ్ళు బాడీ యాక్టివిటీ ఎంత అవుతుందో దాన్ని బట్టి అనేది ఉంటుంది. డిసీజ్ ప్రోగ్రెషన్ ఎప్పుడైతుందంటే డే బై డే అనేది ఆ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవటం వల్ల అవుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ అనేది 9 to 9 ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది డే షిఫ్ట్ ఉంది, కొంతమంది నైట్ షిఫ్ట్ ఉంది, కంప్లీట్గా తన బాడీ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఒకరోజు నైట్ మీల్ 8 o'clock చేస్తాడు, ఇంకో రోజు చూసుకుంటే మనం 9 గంటలకు అలా చేస్తారు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బాడీ మెకానిజం కూడా చేంజ్ అవుతుంది. అన్నప్పుడు మెకానిజం ఎప్పుడు చేంజ్ అవుతుందో ఇట్ లీడ్స్ టు అనదర్ కాంప్లికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పర్టికులర్ టైంలో పర్టికులర్ హెల్తీ లాగా ఉంటేనే ఏమవుతుందంటే వ్యాధులు అనేది రావు, తన సురక్షితంగా హెల్తీగా ఉంటాడు.
0: ఓకే, ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అన్నీ మోకాళ్ళ నొప్పులు అందరికి జనరల్గా వస్తుంటాయి, అవన్నీ కూడా ఆర్థరైటిస్ అని భావించవచ్చా మనము?
1: అంటే ఆర్థరైటిస్ అని చెప్పి చెప్పలేముడండి, కానీ కొన్ని కండిషన్స్లో ఎక్కువ క్రోనిసిటీ ఉండి ఆ ఫ్యాక్టర్ అయితే ఆర్థరైటిస్ అని చెప్పగలం. కొంతమంది ఏంటంటే వర్క్ చేసుకుంటే కింద పడతావచ్చు, వర్క్ చేసుకున్నప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్, ఆ సిమ్టమ్స్ వేరే రకంగా ఉంటాయి. కొంతమంది ఏమవుతుందంటే కొంచెం ఏజ్ ఎక్కువ, ఐ మీన్ దట్ 65-70 ఇయర్స్ ఇలా ఉన్నప్పుడు ఒక రకం కండిషన్స్ ఉంటాయి. కొంతమంది ఏమిందంటే సెకండరీ కాంప్లికేషన్, మీన్ దట్ ఏదైనా ఇంజురీస్ అయిన తర్వాత అదొక ఫ్యాక్టర్ కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
0: ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చిన వారికి అంటే దీన్ని తెలుగులో కీళ్ళవాతం అంటారు అంతే కదా, లక్షణాలు ఎలా ఉంటాయి?
1: లక్షణాలు ఏంటి అండి, మనం ఒకటి వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా మూమెంట్ చేసుకున్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది, ఇంకోటి వచ్చి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు టెండర్నెస్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఏదైనా పని చేసుకుంటున్నా ఏది చేసుకున్నా కానీ కాళ్ళు కొంచెం ఉండడం వాయటం అదంతా ఉంటుంది. ఇంకోటి వచ్చి మీరు నోటీస్ చేస్తుంటే మోకాళ్ళు కొంచెం ఎవరైనా మెట్లు ఎక్కుతున్నప్పటికంటే క్రాకింగ్ పిప్పింగ్ అని చెప్పిన సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి, అది కూడా మనం ఒక ఫ్యాక్టర్ లాగా సింటమ్ లాగా
0: చెప్పవచ్చు.
1: అవునండి. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే చూస్తున్న ఎప్పుడు చూసినా కానీ మోకాలు వాసినట్టు స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
0: సో ఇలాంటి లక్షణాలు ఉంటే మనము ఆర్థరైటిస్ వచ్చినట్టుగా
1: భావించవచ్చు.
0: సో మరి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి?
1: రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అండి, ఒకటి వయసు ఎక్కువ వాళ్ళకు ఎక్కువ కనిపిస్తుంది. వెన్ కంపేర్డ్ టు మేల్ అండ్ ఫిమేల్ చూసుకుంటే ఫిమేల్కి ఎక్కువ ఈ కండిషన్ కనిపిస్తుంది, ఎందుకంటే పర్ డే డైలీ నించుని తన వర్క్ యాక్టివిటీస్ అయినా ఓవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఫిమేల్స్లో కనిపించవచ్చు. లావ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ తన బాడీ బిఎంఐ, ఇట్ మీన్ దట్ ఓవర్ వెయిట్ ఉన్న క్యాండిడేట్స్లో ఏమవుతుందంటే అది కండిషన్ చూడవచ్చు. దాంతోపాటు కొంతమంది యాక్సిడెంట్స్ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ లాగా ఇలాంటి సింప్టమ్స్ చూపించవచ్చు. ఇంకోటి వచ్చి జెంటికల్గా చూసుకుంటే ఎనీ బోన్ డిఫార్మిటీ ఉన్న కండిషన్స్లో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ డిజార్డర్స్లో ఉన్నప్పుడు హీమోక్రోమాటిసిస్ అంటాం, అంటే డయాబెటీస్ అంటే ఐరన్ ఒక ఇన్స్టెంట్ లెవెల్ అయినప్పుడు ఆ కండిషన్లో కూడా మనము ఆస్టియోఆర్థరైటిస్ అనేది చూసే కారణం ఉంటుంది.
0: ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు మోకాళ్ళ నొప్పులు మనం అనుకున్నట్టుగా ఆర్థరైటిస్ వస్తే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుంటారు, దాంట్లో మనకు తెలిసి పెయిన్ కిల్లర్స్ వాడటము లేదా సర్జరీ. అయితే ఈ సర్జరీకి పోకుండా ఆయుర్వేదంలో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా?
1: అవునండి, అడిగిన క్వశ్చన్ బాగా అడిగారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం అంతా మోడర్న్ ఆయుర్వేదిక్ ఇలా కాదండి, ఏ బ్రాంచెస్కి ఆ బ్రాంచెస్కి ఆ రోల్ ఉంది, దాని ఉపయోగం ఉంది. అకార్డింగ్ టు మా అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా ఆయుర్వేదికి సంబంధించిన మేమేం చేస్తామంటే స్నేహనాస్ అంటాం. స్నేహనాస్ అంటే సర్టెన్ ఆయిల్స్, డెకరేషన్స్ కొన్ని లిక్విడ్ ఫామ్లో ఓవర్లీ వేయటం, కొన్ని డైల్యూట్ ఫామ్లో వేయటం, దానివల్ల రిజల్ట్ ఉంటుంది. కొన్ని ఎలా ఉంటుందంటే సర్టెన్ టైమ్స్ ఆఫ్ ఎనిమా 5 types of preparation చేసి ఇచ్చినప్పుడు కూడా రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు

0: మోకాలు నొప్పులైనా స్పైనల్ ఏరియా అయినా కొన్ని కండిషన్స్లో ఉన్నప్పుడు బస్తీ అని చెప్పి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాను బస్తీ అంటాం. ఆ జాను బస్తీ అనేది ఒక పొట్టిలాగా ప్రిపేర్ చేసి సర్టెన్ టెంపరేచర్లో హీట్ మనం ఆయిల్ ఇచ్చినప్పుడు ఇట్ గివ్స్ ఫ్రమ్ ఫ్రీనెస్ పెయిన్ ఫ్రీనెస్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా తగ్గుతుంది, దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ ఏదైనా ఉన్నా ఉంటుంది. ఇంకోటి వచ్చి ప్రదేహ ఉపనహ రక్తమోషణ అంటాం. ప్రదేహ అంటే అండి కొన్ని తైల సేమ్ యాజ్ కొన్ని లిక్విడ్ ఐటమ్స్తో దాంతోపాటు లీవ్స్ అన్ని చేస్తే ఒక పేస్టీ లాగా వస్తుంది. ఆ పేస్టీ అనేది అప్లై చేసే ప్రదేహ అంటామండి. దాంతోపాటు ప్యారలల్గా కొంచెం స్వేదన పంచకర్మాలు ఏం చేస్తున్నాం అంటే అభ్యంగతతో పాటే పీపీఎస్ ఎస్టీఎస్ అని చెప్పి చేస్తాం. పీపీఎస్ అంటే పత్రపిండ స్వేద, అంటే కొన్ని పత్రాలు పొట్టలిలాగా చేసి హీట్ ఇచ్చేదండి. శస్త్రక్రియశాలి అంటే రైస్తో కొంచెం స్వేదన చేసే ఒక ట్రీట్మెంట్ అండి.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఆర్థరైటిస్ రావడానికి లైఫ్ స్టైల్ అని. సో అది రాకుండా ఉండాలంటే మరి ఫుడ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండాలి అంటారు? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కువగా జింక్ ఫుడ్స్ అందరు తింటున్నారు, చైనీస్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి. సో వాటి వల్ల వాటిలో వాడే వివిధ రకాల కెమికల్స్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి కూడా మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఇందాక మీరు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డైలీ మనం నిజ జీవితంలో?
0: నిత్య జీవితం లాంటి తీసుకుండే ఫుడ్ నార్మల్గా తీసుకోవచ్చు, అలాగే కానీ జంక్ ఫుడ్స్, దాంతో ఆయిల్ ఫుడ్స్, సబ్స్టాన్సెస్ ఇవి ఎక్కువ వాడకుండా నార్మల్ గ్రెయిన్స్ అలా వెజిటేబుల్స్ అలా తీసుకుంటూ లైట్ ఫుడ్ తీసుకుంటూ, దాంతోపాటు ఓన్లీ ఫుడ్ ఒకటి సప్లిమెంట్ మన బాడీకి కరెక్ట్ కాదండి. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్తో పాటే మన బాడీ అనేది యాక్టివిటీస్ అనేది ఉండాలి. దాంతోపాటు కొంచెం యోగా అనేది కూడా చేసుకుంటే కొంచెం మంచిది.
1: సో రోజుకు ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది అంటారు?
0: యోగానా?
1: యోగా కానీ
0: అంటే యోగా అనేది పర్టికులర్గా టైం అనేది ఏమి ఉండదండి. మీరు ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు, కొంచెం ఫ్రీనెస్ ఉన్నప్పుడు మార్నింగ్ ఒక 15 మినిట్స్, నైట్ ఐ మీన్ ఈవినింగ్ టైంలో ఒక 15 మినిట్స్ అలా చేస్తే ఇబ్బంది లేదు. కొంతమంది ఏం చేస్తారంటే తిన్నంబట్టే పడుకుంటారు, అలా లేకుండా ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ కొంచెం నడిచి కొంచెం కూల్గా ఉండి దాని తర్వాత నిద్రపోతే ఇంకా మంచిది.
1: ఓకే
0: అదండి.
1: సో ఇలాంటి మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తే మన లైఫ్ స్టైల్ను ఫుడ్ స్టైల్ మార్చుకుంటుంది,
0: ఫుడ్ స్టైల్ మారుతుంది, దాంతోపాటు మనం జీవన విధానం కూడా మారుతుంది. ఎప్పుడు మనము ఫుడ్ తిన్న బౌలర్స్ కూడా కొంచెము తిరిగినప్పుడు అలా ఉన్నప్పుడు కొంచెం మరగడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఎమ్మటే పడుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల స్టోరేజ్ అయిన వల్ల దాని మెకానిజం అనేది అది కాదు.
1: వెరీ గుడ్
0: అదండి.
1: ఓకే డాక్టర్ గారు, మరి ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, రాకుండా మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో చికిత్స ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్కే తాజుద్దీన్ ఉల్హక్ గారితో పరిచయం విన్నారు.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమాలు ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా జులై చిత్రం కోసం ఆద్నం సమీ పాడిన పాట వింటారు.

0: మీరు విన్న ఈ పాట సిక్స్టీన్స్. ఈ చిత్రం కోసం కుమార్ సాను పాడినది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో చివరిగా యువసేన ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో, అదేవిధంగా 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో, 10:30 మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొన్ని క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని

0: ఐటి సెమీ ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీకండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష్ కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सके, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ధి పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్ధిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఏడాది నిర్దేశించుకున్న $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంథాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
2: Our aim is not small. Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow.

0: to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
1: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతువుల్లో మశూచి వ్యాధి కారణాలు చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జంతువుల్లో మశూచి వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉప సంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారితో పరిచయం.
3: పశువులకు అంటే కోళ్ళకైతేనేమి, మేకలకైతేనేమి, గొర్రెలకైతేనేమి,

0: మంచి గేదెలకైతేనేమి ఆవులకైతేనేమి అనేక రకాల సీజనల్ వ్యాధులు అనేవి వస్తుంటాయి. ఈ సీజనల్ వ్యాధులతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం లేకపోలేదు. మశూసి వ్యాధి అనేది చాలా వరకు కూడా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది, వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి టీకాలు తీసుకోవాలి, అదేవిధంగా వ్యాధి ఒకవేళ వస్తే ఎట్లాంటి వైద్యం చేయించుకోవాలి, ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రథమంగా ఏం చేస్తే ఈ వ్యాధి రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ ప్రయోగశాల పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. వారి ద్వారా మరి ఈ మశూసి వ్యాధి గురించి సమగ్రంగా పశు పోషకులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా రకాల వ్యాధులు ఈ పశు పోషకులను వేధిస్తున్నాయి, అంటే వాళ్ళు పెంచేటువంటి పశు సంతతి ఈ వ్యాధుల బారిన పడి చనిపోవడం జరుగుతూ ఉంది, దీనివల్ల నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ మశూచి వ్యాధి అనేది చాలా వరకు కూడా ప్రాణాంతకంగా ఉంటుంది, సకాలంలో వైద్యం చేయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ మశూచి వ్యాధి ఏ రకాల జంతువులకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తే దీని లక్షణాలు ఏంటి, వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టీకాలు వేసుకోవాలి, ముఖ్యంగా వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయించుకోవాలి, పశు మరణ బారిన పడకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశు పోషకులు నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు
1: అండి? ఈ మశూచి వ్యాధి అంటే దీన్ని పాక్స్ అని అంటారండి. ఈ మశూచి వ్యాధి అనేది ఈ పశువుల్లో సూక్ష్మాతి సూక్ష్మ జీవులు అంటే వైరస్ వలన ఎక్కువగా ఈ పశువుల్లో వస్తుంటుంది. పశువుల్లో ముఖ్యంగా మొదటిసారి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆవు గేదెల్లో ఈ మశూచి వ్యాధి ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది గురించి మనం తెలుసుకుందామండి. ఎక్కువగా ఈ ఆవుల్లో గేదెల్లో ఈ మశూచి వ్యాధి అనేది ఎక్కువగా ఆవుల్లోనే ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది, దీన్ని గేదెల్లో తక్కువగా ఉంటుంది. ఇది వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందంటే వైరస్ సూక్ష్మజీవులు పశువు చర్మం ద్వారా పశువులోకి ప్రవేశించి వ్యాధి వ్యాప్తి చేయడానికి జరుగుతుందన్నమాట. అట్లాగే పాలు పితికే మనుషుల ద్వారా కూడా పశువులకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలు పితికే మనుషుల ద్వారా పశువులకు వ్యాప్తి చెందుతూ అంటే ఉదాహరణకు ఒక పాలు తీసే వ్యక్తికి మరి ఏదైనా పాక్స్ లెజండ్స్ చికెన్ పాక్స్ అట్లాంటి చేతుల మీద కానీ శరీరం మీద కానీ ఉండి అటువంటి వ్యక్తి ఈ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పితికినట్లయితే వారి ఈ శరీరం మీద చేతులలో ఉన్న ఈ పాక్స్ లీజన్స్ ఈ మశూచి అనేది ఆ పొదుగుకి వ్యాప్తి చెందటానికి కూడా పశువు పొదుగుకి వ్యాప్తి చెందడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందు శరీరం మీద సన్నని పొక్కులుగా వస్తాయి, తర్వాత అవి పెద్దగా అవుతాయి, తర్వాత ఈ పొదుగు పైన బొబ్బలు గుండ్రంగా తయారవుతాయి, అట్లాగే చనుకట్ల పైన పొడుగ్గా గుండ్రంగా అర్ధచంద్రాకారం కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మరి అటువంటి ఈ టైంలో వీటికి పాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉంటుంది ఈ పాలిచ్చే గేదెలకు కానీ ఆవులకు కానీ. అట్లాగే మగ పశువుల్లో వచ్చేటప్పటికి బీర్జాలపై తొడ లోపల భాగాన ఈ పొక్కులు ఏర్పడతాయి, అది 15-20 రోజుల వరకు ఉండి తర్వాత మరి మాడిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ సాధారణంగా ఈ పశువుకి వచ్చేటప్పటికి జ్వరం 102-104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఇటువంటి పశువులకి వ్యాధి చికిత్స నిమిత్తం మనం చేసుకోవాల్సినవంటే పొక్కులు కనపడిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. సంప్రదించి దానితో పాటుగా దానికి యాంటీబయాటిక్ మందులు 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కంపల్సరిగా యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. ఈ ఎప్పుడైతే ఈ పొక్కులు ఎక్కువగా ఉన్నాయో దాని పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో కడిగి మరి బోరిక్ ఆయింట్మెంట్ కానీ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కానీ దానికి పూసినట్లయితే అది తొందరగా తగ్గటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అట్లాగే వ్యాధి నివారణకు వచ్చేటప్పటికి దాదాపు చికిత్స చేస్తే వ్యాధి అదుపులో ఉంటుంది, 15-20 రోజుల్లో ఈ పుండ్లు పూర్తిగా మానిపోతాయి అన్నమాట. గేదెల్లోనే బఫలో పాక్స్ అంటారు, ఆవుల్లో కౌపాక్స్ అని అంటారు. వీటికి ఈ నివారణకు సంబంధించి టీకాలు అయితే ఇంతవరకు లేవండి. ఒక చిన్న ఉదాహరణ నేను గతంలో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను. ఒక పల్నాడు ఏరియా, గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో గురజాల మండలం దైద అనే గ్రామంలో 20-25 సంవత్సరాల క్రితం ఒక పాలు పితికే రైతు భార్య రోజు సాధారణంగా వాళ్ళ ఇంట్లో గేదెలన్నిటికీ పాలు పితుకుతూ ఉంటుంది అన్నమాట. చేతి నిండా బొబ్బలు వచ్చినాయి. ఏంది చేతి నిండా బొబ్బలు వచ్చినాయి అని అడిగితే మా గేదెకి ఆల్రెడీ పొదుగు నిండా బొబ్బలు వచ్చినాయండి, మశూచిలాగా వచ్చింది, నేనే పాలు తీస్తుంటాను, మా ఇంట్లో దాదాపు 8 గేదెలు ఉన్నాయి, నేనే పాలు

0: ప్రార్థిస్తుంటాను. మరి ఆ పొదుగు మీద ఉన్న ఆ మసూచి బొబ్బలు నా చేతిలో కూడా వచ్చింది అని చెప్పి ఆమె హాస్పిటల్కి వచ్చి ఆ గేదెను తీసుకొచ్చి మాకు చూపించింది. అప్పుడు తీరా చూస్తే ఆ గేదెల్లో బెఫలోపాక్స్ అంటే మసూచి వ్యాధి అనేది ప్రస్ఫుటంగా కనిపించిందండి. ఆ పొదుగుపోయిన బొబ్బలు గుండ్రంగా అర్ధచంద్రాకారంగా ఈ చనుకట్ల మీద కూడా మాకు ఈ మసూచి వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వెంటనే ఆ పాలిచ్చే గేదకి వెంటనే యాంటీబయాటిక్ మందులు అట్లాగే పొటాషియం పర్మాంగనేట్ లోషన్తో ఆ పొదుగుపై ఉన్న మచ్చలు పొక్కులు మొత్తం శుభ్రంగా కడిగేసి దానికి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కూడా పూసామండి. దాదాపు 15-20 రోజులు తర్వాత అది పూర్తిగా నయమైంది. అలాగే ఆ పాలు పితికిన రైతు కూడా మరి వైద్యం చేయించుకున్నారు, యాంటీబయాటిక్ అట్లాగే యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లు వాడారు. దాంతో ఆమె కూడా శుభ్రంగా ఆ చేతుల నిండా ఉన్న మసూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందండి. ఇది దాదాపు 25 సంవత్సరాలు క్రితం మరి నేను పనిచేసిన గ్రామంలో జరిగిన సంఘటన అండి. ఇప్పటివరకు ఆవుల్లో గేదెల్లో తెలుసుకున్నామండి.
1: సార్ మరి ఇది ఆవుల్లో గేదెల్లో మాత్రమే వస్తుందంటారా, ఈ మసూచి వ్యాధి గొర్రెల మేకల్లో కూడా సంభవించడానికి అవకాశం ఉందంటారా?
0: మంచి ప్రశ్న అండి. ఈ మసూచి వ్యాధి ఈ పాక్స్ అనేది మరి ఆవుల్లో గేదెల్లో కంటే గొర్రెల్లో ఎక్కువగా మేకల్లో కొంచెం తక్కువలో ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన గ్రామాల్లో అంటే మన తెలంగాణలో కానీ లేకపోతే రాయలసీమ కోస్తల ఏరియా కానీ అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఈ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఈ మసూచి వ్యాధిని పిలిచే విధానం రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మరి గొర్రెల్లో వచ్చేప్పటికి షీప్ పాక్స్ అంటాము, మేకల్లో వచ్చేప్పటికి గోట్ పాక్స్ అంటాము. ఈ సాధారణంగా వ్యవహరించే పేర్లు ఏంటంటే బొబ్బ, తల్లవ్వ, అమ్మతల్లి, బొబ్బల జాడ్యం, అమ్మోరు అనే పేరుల్లో సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు. సామాన్యంగా ఈ జీవాల్లో వ్యాధి సోకే కాలం సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చండి ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ. ఈ మేకల కంటే గొర్రెలకే ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి జరగటుంది. వ్యాధి కూడా తీవ్రంగా ఈ గొర్రెల్లోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మనకి వేసవకాలంలో లేదా చలికాలంలోనే ఎక్కువ సోకడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే ఇందాక చెప్పుకున్నట్టు వైరస్ క్రిముల ద్వారానే ఇది ఎక్కువగా సోకుతుందన్నమాట. మనకి ఈ సోకడానికి కారణాలు ఏంటంటే సామాన్యంగా అనారోగ్యకరమైన జీవాలు ఆరోగ్యకరమైన జీవాల్లో కలిసినప్పుడు మరి ఆ వైరస్ అనేది ఈ కలుషితమైన గాలి ద్వారా రావచ్చు, మేత ద్వారా కానీ, ఆ తాగే నీరు ద్వారా కానీ, స్పర్శ ఒకటి దగ్గరలో స్పర్శ ద్వారా రావచ్చు, వాటి శ్వాస ద్వారా అయినా రావచ్చు, మరి వాటికి సంబంధించిన వాడి పనిముట్ల ద్వారా కూడా ఇది సోకటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఎప్పుడైతే మనకి జీవాలు వేరే ప్రాంతాల నుండి అంటే తెలంగాణ నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి వేరే సుదూర ప్రాంతాల నుంచి వలస జీవాలు వస్తూ ఉంటే ఆ జీవాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మరి రైతు సోదరుల మీద కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అవి చూసుకొని దాని ప్రకారం ఆ అనారోగ్య జీవాలకు దూరంగా ఉంచుకున్నట్లయితే ఈ జీవాలకి ఈ మసూచి వ్యాధి సోకకుండా మనం నివారణ చేసుకోవచ్చు.
1: ఈ వ్యాధి సంక్రమించింది అంటే దాని లక్షణాలు ఏ విధంగా మనం గుర్తుపడటానికి అవకాశం ఉందంటారు సార్?
0: ఈ వ్యాధి లక్షణాలను సామాన్యంగా మందలోకి వ్యాధి ప్రవేశించిన తర్వాత దాదాపు 2-3 వారాల్లో దాదాపు 80% మంద మొత్తం ఈ మసూచి అనేది విస్తరిస్తుందండి. అందులో 50% గొర్రెలు మరణించే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా గొర్రె పిల్లలు ఎక్కువగా మరణం సంభవించేటట్టుగా ఉంటుందండి. ఈ అంత తీవ్రంగా ఉంటుంది ఈ వ్యాధి. అట్లాగే గొర్రె పిల్లలు మొదటిసారిగా ఈ జబ్బు వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొన్ని గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా దాదాపు మందలో 50% మరణిస్తూ ఉంటాయి. ఏంది కారణం అని మనం పూర్తిగా తనిఖీ చేసుకున్నట్టయితే వాటిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. అంటే జ్వరం దాదాపు 106 డిగ్రీల నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉంటుంది. అట్లాగే వెంట్రుకలు లేని ప్రాంతాల్లో అంటే తొడ క్రింద భాగం కానీ తోక కింద కానీ పెదవుల్లో ముక్కు రంధ్రాలు జననేంద్రియాల దగ్గర పొదుగుపై ఎర్రని దద్దుర్లు పొక్కులు ఏర్పడతాయి. అవి చీము కడుతూ ఉంటాయి, తర్వాత నల్లబడిపోతాయి అన్నమాట. కొంత జననేంద్రియాల దగ్గర కానీ లేకపోతే తోక క్రింద కానీ తొడ దగ్గర కానీ ఈ పొదుగుపోయి కానీ ఈ దద్దుర్లు పొక్కులు ఎక్కువగా ఉండటం దానివల్ల దురద రావటం వల్ల కూడా మరి గోడలకు శరీరాన్ని ఈ జీవాలు రుద్దుకుంటూ ఉంటాయి అన్నమాట. అదొక లక్షణం అండి. ఇంకొక లక్షణం ఏంటంటే ముఖ్యంగా కళ్ళ నుండి నీరు వస్తుంది, అట్లాగే నోటి నుంచి చొంగ, ముక్కు నుండి చిక్కటి

0: ఇమిడి కూడా ఈ కారుతుందండి. అది ముఖ్య లక్షణం అండి. దాంతోపాటుగా ఈ లక్షణాలతో పాటుగా ఎప్పుడైతే ఈ మశూచి వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ఆశించినట్లయితే అప్పుడు నిమోనియా లక్షణాలు బయటపడతాయండి. అప్పుడు శ్వాస తీసుకోవటం కూడా కష్టమయ్యి కొన్ని గొర్రెపిల్లలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే జీర్ణకోశ వ్యవస్థని మరి ఈ మశూచి వ్యాధి ఆశించినట్లయితే రక్త విరోచనాలు కూడా సంభవించడానికి కారణమవుతాయండి. అట్లాగే మరి చూడుగొర్రె విషయంలో చూసుకుంటే చూడుగొర్రెలు ఈసుకుపోయే ప్రమాదం కూడా ఉందండి. అట్లాగే ఆడగొర్రెల్లో ఈ పొదుగు వాపు కూడా సంభవిస్తుంది ఈ మశూచి వ్యాధి వలన. మరి అటువంటి లక్షణాలన్నీ బహిర్గతంగా కనపడతాయి. మరి దీనికి సంబంధించి చికిత్స చేసుకోవాలని దానికి వ్యాధి సోకిన ఈ గొర్రెలకు కానీ మేకలకు కానీ విటమిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. అట్లాగే మరి ఎప్పుడైనా ఈ మశూచి వ్యాధి గొంతులో కానీ కడుపులో కానీ పోస్తూ ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ, అటువంటి వాటికి మరి రాగిజావ అంబలి మజ్జిగతో కలిపి తాగించినట్లయితే కడుపులో ఎత్తుండి కొంచెం ఆరోగ్యంగా తయారవడానికి మనం చేసిన మందులు కూడా ఒంటికి పడటానికి ఉపయోగపడతాయండి. అట్లాగే మరి ఇంకా చికిత్సలో ఇతర వ్యాధులు రాకుండా మనం యాంటీబయాటిక్ మందులు నీళ్ళలో కానీ మేతలో కానీ కనీసం 3 నుంచి 5 రోజులు ఇవ్వగలిగితే అప్పుడు ఆ గొర్రెలను జీవాలను కూడా మనం ఆ మశూచి వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. దాంతోపాటుగా నివారణకు వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసంలో టీకాలు ఈ మశూచి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. టీకాలను సాధారణంగా చర్మం క్రింద వేయించాలి. ఎక్కువగా చెవులకి వేయిస్తూ ఉంటారు. మనం టీకా వేసిన తర్వాత 15 రోజులకల్లా చెవుల మీద మచ్చల్లాగా తయారై అది టీకా వేసినట్టుగా మనం గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే గొర్రెలకు ఈ మశూచి టీకాలు వేయిస్తూ అట్లాగే మేకలకు మశూచి టీకాలు అంటే గోట్ పాక్స్ వ్యాక్సిన్ అంటాం మేకల్లో. గతం 15-20 సంవత్సరాల క్రితం ఈ మేకలకి గోట్ పాక్స్ వ్యాక్సిన్ అది అందుబాటులో లేదు. అప్పట్లో గొర్రెలకు మేకలకు కలిపి ఒకే వ్యాక్సిన్ షీపాక్స్ వ్యాక్సిన్ వేస్తూ ఉండేవాను. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మేకలకు కూడా మరి గోట్ పాక్స్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది కాబట్టి మేకలకు సపరేట్గా గోట్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు పశువుచి రాకుండా. అట్లాగే వ్యాధి సోకిన మందుల్లో టీకాలు ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు. ఎప్పుడైనా మశూచి వ్యాధి ఆ మందులో ప్రబలిందంటే దానికి వ్యాధి నిరోధక టీకాలు ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు. అట్లా వేయించినట్టయితే వ్యాధి తీవ్రతమై మరి రైతులకి నష్టం బాగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒకసారి వ్యాధి సోకిన మంద దాదాపు 1 సంవత్సరం వరకు మశూచి వ్యాధి రాకుండా దానికి అదుపులో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం మశూచి నివారణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు.
1: సార్, మరి ప్రతి ఇంట్లో కూడా పల్లెల్లో మనం చూస్తే కోళ్ళు అనేది పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది, పెరటి కోళ్ళలాగా. ఈ కోళ్ళకు కూడా ఈ మశూచి వ్యాధి రావడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీ పశు వైద్యులు చెప్తూ ఉన్నారు. కోళ్ళలో కూడా మశూచి సంబంధించిన టీకా కూడా వేయించడం జరుగుతుంది. ఈ కోళ్ళకు వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు, మరణాల బారి నుంచి వీటిని రక్షించాలి అంటే?
0: సామాన్యంగా కోళ్ళల్లో మశూచి వ్యాధిని ఫౌల్ పాక్స్ అంటారు. ఇది కోళ్ళల్లో ఫారం కోళ్ళల్లో రావచ్చు, నాటుకోళ్ళలో రావచ్చు, రెండింటిలోనూ వస్తుంది. ఈ వ్యాధిని కోళ్ళ మశూచి అంటారు. ఈ వ్యాధి కూడా వైరస్ అంటే సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన జరుగుతుంది. ఇది ఒక అంటువ్యాధి అన్నమాట. అన్ని వయసుల కోళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చర్మం పైన, నోటి లోపల, మరి కంటి రెప్పల మీద ఇది సాధారణంగా కోళ్ళల్లో ఈ మశూచి అంటే రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ వ్యాధి వ్యాప్తి అనేది దాదాపు ఈ సామాన్యంగా సాధారణంగా కోడికి ఏదైనా గాయం తగిలితే వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తర్వాత దోమకాటు వలన రావచ్చు, అట్లాగే టీకాలు వేసినప్పుడు అయిన గాయాల వలన రావచ్చు. అట్లాగే డీబీకింగ్, డీబీకింగ్ అంటే మరి ఈ ఫారం కోళ్ళల్లో 2వ వారం వయసులో కానీ 2-3 వారాల వయసులో అట్లాగే 10, 15 వారాలు, 18 వారాల వయసులో డీబీకింగ్ అని చేస్తాం. డీబీకింగ్ అంటే ముక్కులు కత్తిరిస్తాం అన్నమాట. అటువంటిప్పుడు గాయాలు అవటం వలన ఆ గాయాలు ద్వారా రావచ్చు. అట్లాగే గాలి ద్వారా ఒక కోడి నుంచి మరొక కోడికి కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. అట్లాగే ఒక ఫారం నుండి మరొక ఫారం కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వ్యాధి లక్షణాలు చూసుకున్నట్టయితే వ్యాధి సోకిన 5 నుండి 10 రోజుల లోపల లక్షణాలు బహిర్గతంగా కనపడతాయి. వ్యాధికి గురయ్యే అవయవాలను బట్టి కూడా మనం 3 విధాలుగా ఈ వ్యాధిని చెప్పుకోవచ్చు. 1, చర్మంపై మశూచి. ఇది ఎక్కువగా తలపై, జుత్తు మీద, ముఖం మీద, వాటిల్స్ మీద, చెవి తంబెల మీద మరియు ఈకలు లేని శరీర భాగాల మీద తెల్లని చీమపొక్కులు, బొబ్బలు ఏర్పడతాయి. ఈ కోళ్ళలో సామాన్యంగా 1 నుంచి 2 వారాలలో ఈ పొక్కులు ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. రాలిపోయిన

తర్వాత తెల్లని మచ్చలుగా ఏర్పడతాయి. అది చర్మంపై ఉండే మశూచి విధానంలో ఈ కోళ్ళకి. ఈ ఇంకొకటి, ఈ కోళ్ళల్లో నోటిలో మశూచి కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. నోటిలో మొదట తెల్లని చిన్న పొక్కులు లేచి అవి పెరిగి ప్రక్కన ఉన్న పొక్కులతో కలిసి పసుపు పచ్చని పొరలుగా తయారవుతాయి. అప్పుడు వీటికి నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దాదాపు 40% కోడిపిల్లలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అదే పెద్ద కోళ్ళు అయితే గుడ్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది అన్నమాట. మూడవ అవయవాన్ని బట్టి కోళ్ళల్లో మశూచి వ్యాధి. మూడో రకం కండ్లు మరియు ముక్కులో

0: పైన ఈ మసూచి వ్యాధి వచ్చినచో కనురెప్పలు ఉబ్బి జిగుర్లాంటి పుసలతో అతుక్కొని కళ్ళు కనపడకుండా పోతాయి. ఈ మూడు అవయవాలకు సంబంధించి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వ్యాధి నిర్ధారణకు వచ్చేటప్పటికి దాదాపు మనం చర్మంపై ఉన్న పొక్కులు బహిర్గతం అవుతాయి కాబట్టి దాన్ని బట్టి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏదైనా చనిపోయిన కోడిపిల్లని కోసి చూసినట్లయితే నోట్లోను ముక్కు గొట్టంలోను జిగురు లాంటి పదార్థంతో పొరలుగా కనపడతాయి అన్నమాట. ఇక చికిత్స విషయానికి వచ్చేటప్పటికి వ్యాధి సోకిన కోళ్ళకి దాదాపు విటమిన్లు ఎక్కువ మోతాదులో మనం నీళ్ళల్లో కానీ మేతలో కానీ ఇవ్వాలి. అట్లాగే ఇతర వ్యాధులు రాకుండా యాంటీబయాటిక్ మందులు నీళ్ళలో కానీ మేతలో కానీ ఇచ్చినట్లయితే కొంచెం అరికట్టవచ్చు అన్నమాట. ఇంకా వ్యాధి నివారణ వచ్చేటప్పటికి వ్యాధి రాకుండా ముందుగా టీకాలు కోళ్ళకి 2వ వారంలో ఒకసారి వేయాలి. అట్లాగే 9వ వారం వయసులో కూడా మనం వ్యాధి నిరోధక టీకాలు వేసినట్టయితే ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు. అట్లాగే వ్యాధి నుండి కోలు కొనిన కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఏర్పడుద్ది, వాటికి టీకాలతో అవసరం లేదు. మసూచి వ్యాధి కోళ్ళలో ఈ వైరస్ అనుకూల వాతావరణంలో కోళ్ళ షెడ్ లోపల దాదాపు 1 సంవత్సరం పొడుగునా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం కొత్త కోళ్ళు తెచ్చుకున్నట్టయితే ఆ షెడ్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫ్యూమికేషన్ చేసుకొని అప్పుడు కొత్త కోళ్ళని ఆ షెడ్లో పెట్టినట్టయితే మనం వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అన్నమాట.
1: గేదెలు ఆవుల్లో అదేవిధంగా గొర్రెలు మేకల్లో ముఖ్యంగా కోళ్ళలో కూడా మసూసి వ్యాధి అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ మసూసి వ్యాధి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత చికిత్సా విధానాన్ని ఏ విధంగా చేయించుకోవాలి ఇత్యాది అంశాల గురించి పశుపోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు జంతువుల్లో మసూచి వ్యాధి కారణాలు, చికిత్స, నివారణ చర్యలు ఈ అంశం గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: परम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు ఘనక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కల గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
2: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ దక్కని షిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోను దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022లో ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అన్నమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ నేమ్ పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనకటిలో ఏం చేద్దంటే దుంపట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఆ ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా యూజ్ చేసుకోవడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణ ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగిందనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మేల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ బేస్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అవేర్నెస్ ఫార్మర్స్లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనకటి రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసమని దీన్ని ప్రిఫర్ చేసేవారనమాట. సో వెనకటి రోజుల్లో, కానీ ఇప్పుడు పోతూ దాని ఆ మాంసం దొరకపోవడం దాన్ని కూడా క్రమపరిచిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా, అంటే ఇప్పటి నుంచి ఉన్నది, కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉన్ని దానికి ప్రాముఖ్యత లేదు, ఓన్లీ హెయిరే వస్తుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూస్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి, దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ని ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
2: లేదండి, యాక్చువల్గా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు

0: ఆవులు ఇదేమైనా ఇవన్నీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, దాంట్లో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా, అక్కడ 50% ఏమో మార్జిన్ మళ్ళీ పెంచుకొని ఆల్మోస్ట్ ఒక ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% 50 లక్షలు వచ్చేసి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయండి, ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి పశు వైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒక అప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది, నెంబర్ ఆఫ్ అక్కడ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతుంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యం కానీ సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
1: లైఫ్ స్టాక్ మిషన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంతవరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతా కూడా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకే ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకే ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ఉన్నటువంటి ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకి మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25కి ఒక 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి అవుతుంది అన్నమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా ఇది ఎనిమల్స్ను దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తికర రైతులు కనుక దక్కనిగా అది పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్లో అదే కాకుండా ప్యూర్ బ్రీడ్ ఉత్పత్తి చేయడము, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని వచ్చి ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడము, ఆ పుట్టిన పిల్లల్ని ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమన్నా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఎనిమల్ దగ్గర నుంచి ఎనిమల్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
1: ఈ మిషన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: ఇది యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 25 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ని మనం రైతు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తుంది. ఇది కంటిన్యూస్ క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది స్టాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి. లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్కు సీనియర్ ప్రొఫెసర్గా మరియు యూనివర్సిటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా తెలియజేయండి.
2: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళీ జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాంలో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ ఎన్ఎల్ఎం ప్రాజెక్టు ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. మొత్తం డెక్కనీ జాతి గొర్రెల నుంచి వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికీ తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం, కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో ఎనిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాం.

0: విత్తాము. మా దగ్గర ఇంకా డెక్కన జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కన జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కన జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే, మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కన జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసంని ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మా ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కన జాతి గొర్రెలను పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరీ డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము ఇదివరకు. ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్ళు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంస ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్క్షైర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్నాయి మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ఎలా, ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలు చూద్దాం. ఈ విద్యా సమాచార ప్రకటన ఏపీ టెట్ జూన్ 2026కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్ని ఏపీ టెట్ జూన్ 2026 నిర్వహణకు నోటిఫికేషన్ని విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఈ పరీక్ష తప్పనిసరి. ఇది ఏపీ టెట్ జూన్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్. మరి దీనికి విద్యా అర్హత విషయానికి వస్తే, అభ్యర్థులు కనీసం 40 నుండి 50% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, డిఎల్ఈడి, బీఈడి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చును. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో పేపర్ 1A, 1B, 2A, 2P అనేటువంటి పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు, అనగా పేపర్ 1A, 1B, 2A, 2Bలకు విడివిడిగా 1000 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టీచర్ రిక్రూట్మెంట్లో టెట్ స్కోర్కు 20% వెయిటేజీ ఉంటుంది. మరి పరీక్షా విధానాన్ని చూసినట్లయితే పరీక్ష మొత్తం 150 మార్క్స్కు ఉంటుంది. పేపర్ 1A, 1B అదేవిధంగా పేపర్ 2A, 2Bలకు సంబంధించి స్ట్రక్చర్, కంటెంట్ వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వివరంగా ఉంటాయి, చూసుకోవచ్చు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలను కనుక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అవసరమైతే పొరుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలను కేటాయించవచ్చు. మరి పరీక్షా తేదీలను కనుక చూసినట్లయితే 5 ఆగస్టు

0: 2026 నుండి ఆగస్టు 21 2026 వరకు ఈ యొక్క పరీక్షలు జరుగుతాయి. మరి వీటి సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 5 జూలై 2026. చివరి తేదీ మరొకసారి 5 జూలై. పూర్తి వివరాల కొరకు csc.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనను విన్నారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీలకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునడానికి అర్హులు. 3 దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 1 జూలై. మరి దీనికి సంబంధించిన వివరాలను కనుక చూసినట్లయితే ఈ యొక్క IBPS దీనికి సంబంధించిన వివరాలను చూసినట్లయితే మరి ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనేటువంటి బ్యాంకులు అనేవి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంకులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొంటాయి. మరి మొత్తం ఖాళీలు 745. ఇందులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190 పోస్టులు ఉన్నాయి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ 60 పోస్టులు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ 301 పోస్టు ఉన్నాయి. లా ఆఫీసర్ 105 పోస్టులు. రాజ్భాషా అధికారి 89 పోస్టులు. మొత్తం ఖాళీల సంఖ్య 745. మరి అర్హత విషయానికి వస్తే పోస్టును అనుసరించి ఆ యొక్క అర్హతలు ఉంటాయి. ఇందులో ఐటీ ఆఫీసర్కు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ అర్హత కలిగి ఉండాలి. బీటెక్లో బ్రాంచెస్ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా పీజీ కలిగి ఉండాలి. పీజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇవి ఐటీ ఆఫీసర్ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి విద్యార్హతలు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకున్నటకు డిగ్రీలో అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, యానిమలీ

0: హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషనరీ సైన్స్, పిసికల్చర్, అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్టీ, ఫారెస్టీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్. మరి ఈ అర్హత అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకోవడానికి కలిగి ఉండాలి. అదేవిధంగా లా ఆఫీసర్ పోస్టుకు సంబంధించి, లా ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా, వీటిల్లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. అదేవిధంగా హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకున్నట్టుకు గ్రాడ్యుయేషన్తో పాటు హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ లా, సోషల్ వర్క్ తదితరాల్లో 2 ఏళ్ల పీజీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది. రాజ్భాష ఆఫీసర్కు హిందీలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ చదివి ఉండాలి, లేదా సంస్కృతంలో పీజీ చేసి గ్రాడ్యుయేషన్లో హిందీ ఇంగ్లీష్ చదివి ఉన్నవాళ్ళు రాజ్భాష ఆఫీసర్ పోస్టుకు అప్లై చేసుకున్నట్టుకు అర్హులు. మరి వయోపరిమితి విషయానికి వస్తే 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సరళింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అనేది ప్రిలిమరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి పరీక్షా విధానాన్ని చూసినట్లయితే ప్రిలిమరీ ఎగ్జామ్ అనేది ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టుల్లో ఒక్కో దానిలో 25 ప్రశ్నలు 25 మార్కులకు, మొత్తంగా 125 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా లా ఆఫీసర్, రాజ్భాషా అధికారి పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బ్యాంకింగ్కు సంబంధించిన జనరల్ అవేర్నెస్, ప్రొఫెషనల్ సబ్జెక్టుల్లో ఒక్కొక్క దానిలో 25 ప్రశ్నలు 25 మార్కులకి, మొత్తం 125 మార్కులకి ఈ యొక్క ప్రిలిమరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక దరఖాస్తు రుసుము విషయానికి వస్తే దరఖాస్తు రుసుము 850 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 175 రూపాయలు దరఖాస్తు రుసుముగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకి, అదేవిధంగా ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూలై 21. మరి అడ్మిట్ కార్డు ఆగస్టులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమరీ ఎగ్జామ్ కూడా ఆగస్టులోనే ఉంటుంది. ఈ ప్రిలిమరీ ఎగ్జామ్ ఫలితాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో వెలువడతాయి. మెయిన్ పరీక్ష నవంబర్ 2026 జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహిస్తారు. ప్రొవిజనల్ ఫలితాలను జనవరి 2027 వెల్లడిస్తారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 21. మరి ఈ ఐబీపీఎస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు ibps.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.
1: కమ్యూనికేషన్ స్కిల్స్ సింపుల్గా డిఫైన్ చేయాలంటే, మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి అర్థమవ్వాలి, ఎదుటివారు మాట్లాడే మాటలు మనకు అర్థమవ్వాలి, ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్. పర్ఫెక్ట్గా చెప్పడం నా బాధ్యతనే,

కరెక్ట్గా అర్థం చేసుకోవడం నా బాధ్యతనే. యాక్చువల్గా ఇంతే కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామందిలో అపోహ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అని. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు. కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ లాంటిది. ఇంగ్లీష్ అనేది ఒక భాష, లైక్ తెలుగు, హిందీ, తమిళ్ లెక్క. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక కళ, సింగింగ్, డాన్సింగ్ లాంటిది. సింగింగ్ ఎలా నేర్చుకుంటాం? విని నేర్చుకుంటామా? ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం. డాన్సింగ్ అనేది చూసి నేర్చుకుంటామా? ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. కానీ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల ముందుకు వెళ్ళలేం ఎప్పుడూ కూడా. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే 3 Vs ఆఫ్ కమ్యూనికేషన్: వెర్బల్ కమ్యూనికేషన్స్, ఓకల్ కమ్యూనికేషన్స్, విజువల్ కమ్యూనికేషన్స్. ముందుగా వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్. మనం మాట్లాడే మాటలు, పదాలు, సాహిత్యం, ఓరల్గా చెప్పేవి వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. 2, ఓకల్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీన్నే వాయిస్ మాడ్యులేషన్ అని కూడా అంటారు. ఈ వాయిస్ మాడ్యులేషన్, 10 మంది ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, లేకపోతే 100 మంది ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇవ్వవలసిన చోట కామాలు, పాజులు, ఫుల్ స్టాప్ ఇస్తున్నామా లేదా, ఇట్లాంటివన్నీ వాయిస్ మాడ్యులేషన్ కిందకి వస్తాయి. 3, విజువల్ కమ్యూనికేషన్స్. దీన్నే బాడీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు దిక్కులు చూడకుండా ఎదుటివారి ఐ కాంటాక్ట్ అవ్వడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. జెస్చర్స్, శరీర కదలికలు, అంటే మనం అవసరాన్ని బట్టి హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం, దీన్ని జెస్చర్ అంటారు. పోస్చర్ అంటే మనం నిలబడిన తీరు, లేకపోతే కూర్చున్న తీరు, లేకపోతే ఎదుటివారు నిలబడ్డ తీరు, లేకపోతే వాళ్ళు కూర్చున్న స్టైల్ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ని మనం అంచనా వేయవచ్చు. ఈ బాడీ లాంగ్వేజ్లో ఇంకోటండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేస్లో మనం మాట్లాడేటప్పుడు హావభావాలు కరెక్ట్గా పలికిస్తున్నామా లేదా అనేదే ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్లు కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఒక కళ, ఇంగ్లీష్ అనేది ఒక భాష. ఫస్ట్ మాతృభాషలో మనం పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతే ఎప్పుడు కూడా అద్భుతంగా మాట్లాడలేము. 3 Vs ఆఫ్ కమ్యూనికేషన్స్, వెర్బల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఎదుటివారికి 7% రీచ్ అవుతుంది. అదే ఓకల్ ఆర్ వాయిస్ మాడ్యులేషన్ ద్వారా 38% రీచ్ అవుతుంది. విజువల్ లేదా బాడీ లాంగ్వేజ్ ద్వారా 55% మనం చెప్పే విషయం రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం వేటి మీద దృష్టి పెట్టాలి? ముఖ్యంగా కమ్యూనికేషన్స్ అంటే అందరూ ఏదో పుస్తకాలు కొనుక్కోవడం, డిక్షనరీ కొనుక్కోవడం, కమ్యూనికేషన్స్ బాగా పెంచుకోవాలనుకుంటారు. కానీ అది కాదు. అక్కడ వెర్బల్ నీకు 7% మాత్రమే ఎదుటివారికి రీచ్ అవుతుంది. ముందుగా మనం బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకోవాలి, వీటి తర్వాత సాహిత్యం మీద దృష్టి పెట్టాలి. గొప్ప గొప్ప పదాలు మన దగ్గర ఉన్నా అవి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వృధా. అంత పెద్ద పాండిత్యం మన దగ్గర ఉంచుకొని కూడా సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేం. సో ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలంటే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ మీద ముందుగా దృష్టి పెట్టాలి. దీని తర్వాత మంచి సాహిత్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఓ కళ, ఇంగ్లీష్ అనేది భాష, తెలుగు అనేది ఒక భాష. కళలు ఇంప్రూవ్ చేయాలంటే ఓన్లీ ప్రాక్టీస్తో మాత్రమే సాధ్యం. కానీ ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ ఓన్లీ వినుకుంటా ఇంట్లో కూర్చుంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది పర్ఫెక్ట్ అవ్వనే అవ్వదు. నీవు అట్లా చేద్దామని 100 ఏళ్ళు కష్టపడ్డా చెయ్యనే చేయలేవు. అందుకని బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా రావాలంటే మాత్రం ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మిర్రర్ ముందు ప్రతి వారం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది మిర్రర్ ముందు. బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ ప్రాక్టీస్, మీ వాయిస్ను మీ మొబైల్లో రికార్డ్ చేసుకుని వినాలి. థర్డ్, మీ మొబైల్లోనే మీ వీడియో రికార్డ్ చేసుకోండి మీరు మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, లేక ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు అనేది. ఒకసారి ఎంత మామూలుగా మాట్లాడినా టెన్షన్ పడకండి, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఈ సూక్తి అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే

0: మీరు పైకి రాగలరు, మీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోగలరు.
1: మీరు ఇంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ఎలా ఈ అంశం గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. యువాణి కార్యక్రమంలో తరువాత తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో జరిగేటువంటి విషయాలు, మార్పులు, జీవులు మొదలైన వాటిని పరిశీలన, ప్రయోగాలు, పరిశోధనల ద్వారా తెలుసుకునేటువంటి శాస్త్రాన్ని సైన్స్ అంటారు. సైన్స్ ద్వారా రూపొందించిన జ్ఞానాన్ని ఉపయోగించి మనుషుల అవసరాలకు అనుగుణంగా పరికరాలు, యంత్రాలు, సాఫ్ట్వేర్, సాంకేతిక పద్ధతులను రూపొందించి ఉపయోగించడాన్ని టెక్నాలజీ అంటారు. అనగా శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి మానవ జీవితాన్ని సులభతరం చేసేటువంటి పరికరాలు, యంత్రాలు, విధానాలను అభివృద్ధి చేయటమే సైన్స్ అండ్ టెక్నాలజీ. అనగా దేశ అభివృద్ధికి సహజ వనరులు, మానవ వనరులతో పాటు శాస్త్ర సాంకేతికలు కూడా ఎంతో అవసరం. వ్యవసాయం నుండి రక్షణ, అంతరిక్షం వరకు టెక్నాలజీలో ముందున్న దేశాలే అన్ని రంగాల్లో శక్తివంతంగా నిలుస్తున్నాయి. స్వాతంత్రానంతరం నుంటే భారతదేశం శాస్త్ర సాంకేతికలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో ప్రయోగశాలలను, పరిశోధన, విద్య, సాంకేతిక సంస్థలను స్థాపించి గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. అందుకు దోహదపడేలా క్రమానుగతంగా రూపొందించిన శాస్త్ర సాంకేతిక విధానాలు, టెక్నాలజీ మిషన్లు దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినాయి. మనిషి ప్రాథమిక అవసరాల్లో నేడు సాంకేతికత కూడా ఒక అంశంగా మారిపోయింది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచి, కావలసిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి, రోజువారీ జీవితం మెరుగ్గా సాగేందుకు కావలసిన సౌకర్యాలను శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కల్పిస్తుంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, రక్షణ లాంటి అనేక రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. దేశ గమనం కూడా ఈ దిశగా రూపాంతరం చెందడంలో శాస్త్ర సాంకేతిక విధానాలు కీలక పాత్ర పోషించాయి. ఏదైనా ఒక రంగంలో అభివృద్ధికి, ఉన్నత స్థాయికి చేరటానికి ఒక విధానం, ఒక నిర్దిష్ట ప్రణాళిక అవసరం. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించటానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు భారతదేశం శాస్త్ర సాంకేతిక అనగా సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలను రూపొందించి వాటిని అవలంబించింది. వీటి వల్ల దేశం అనేక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది. స్వాతంత్రానంతరం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం 5 శాస్త్ర సాంకేతిక విధానాలను రూపొందించింది. అవి 1 సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్, దీన్నే SPR అంటారు. ఇది 1958 సంవత్సరంలో. 2 టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ TPS 1983 సంవత్సరంలో. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ STP 2003 సంవత్సరంలో. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ STIP 2013. సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ STIP 2020. మరి వీటి యొక్క

ఉపయోగాలను కనుక చూసినట్లయితే ప్రపంచ దేశాలలో భారత్ వాటితోటి పోటీ పడేందుకు ఉపయోగపడతాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నూతన ఆవిష్కరణలు అధికమవుతాయి, సమాజంలోని అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, దేశ స్థానిక అవసరాలను తీర్చడానికి వీలవుతుంది, పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, సమాచార సాంకేతిక రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది, మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అధికమవుతుంది, జాతీయ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయటానికి వీలవుతుంది. మరి భారతదేశంలో వివిధ రంగాల అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రత్యేక పాలసీలను రూపొందించారు. ఇవి ప్రత్యేక విభాగానికి సంబంధించినవి. వీటి వల్ల ఆయా రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి పరిశోధనలు జరిగాయి. అవి నేషనల్ జూ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, నేషనల్ పాలసీ ఆన్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ హోమియోపతి. మరి ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 5 శాస్త్ర సాంకేతిక విధానాలను రూపొందించారని, వాటిలో మొదటిది సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ SPR. ఇది 1958 రూపొందించారు. ఇది భారతదేశ మొదట శాస్త్ర సాంకేతిక విధానం. 1958 అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశంలో పరిశోధనా రంగం అభివృద్ధికి, సైన్స్ అనువర్తన రంగాల్లో ప్రాథమిక పరిశోధనలకు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి, విధాన లక్షణాలకు ఉన్నత విద్య అందించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అవసరమని భావించారు. దీనివలన పరిశోధనలు చేయడానికి కావలసిన శాస్త్రవేత్తలు మన దేశంలో లభ్యమవుతారు. ఈ విధానం వల్ల అభివృద్ధి చెందిన దేశాలకు మన దేశానికి మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతరం తగ్గుతుందని ఆయన భావించారు. ఈ విధానం ఫలితంగా భారతదేశంలో 1958 తర్వాత అనేక వైజ్ఞానిక సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలు ఏర్పడ్డాయి. ఉన్నత విద్య పరిశోధన రంగాలకు గట్టి పునాది పడింది. ఆ తర్వాత టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ TPS 1983 ఏర్పాటు చేశారు. ఆ విధానాన్ని అవలంబించారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ STP 2003, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ STIP 2013, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020 రూపొందించి వాటిని విధి విధానాలను అవలంబించారు. ఈ విధంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలకు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన సంస్థగా వ్యవహరిస్తుంది. దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి బాధ్యత, దీని ముఖ్య ఉద్దేశం కూడా. ఈ విధంగా వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం మరియు వైద్య రంగాల్లో టెక్నాలజీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. దేశంలో అనేక పరిశోధనా సంస్థలు అనగా CSIR, DRDO, ఇస్రో, అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మన నిత్య జీవితంలో, అదేవిధంగా దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడించారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ఆ పర్యటన వివరాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, 6 నుంచి 8 వరకు ప్రధానమంత్రి ఇండోనేషియాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన యోగ్యకర్త నగరాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభమైన ద్వైపాక్షిక సహకార చర్చలకు ఈ పర్యటన కొనసాగింపుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మలక్కా జలసంధి సముద్ర ప్రాంత భద్రత, స్థిరత్వ పరిరక్షణలో ఇండోనేషియా ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సముద్ర మార్గం భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటని, భారతదేశానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా మలక్కా జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని వివరించారు. ఇక పర్యటనలో 2వ దశగా 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారని వెల్లడించారు. 3 దేశాల పర్యటనలో చివరిగా 10-11 తేదీల్లో నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో పర్యటించనున్నారని టాండన్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతు నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని చెప్పారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బంగ్లాదేశ్లోని తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టు గురించి వివరణ ఇస్తూ, బంగ్లాదేశ్లో భారత్ చేపడుతున్న అభివృద్ధి సహాయ కార్యక్రమాలు పరస్పర అంగీకారంతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా అమలవుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తీస్తా నది ప్రాజెక్టుపై భారత అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని జైస్వాల్ స్పష్టం చేస్తూ,
1: India's development assistance for projects in Bangladesh is based on a mutually agreed roadmap which is regularly reviewed. Our views on the Teesta River project have been previously conveyed to the Bangladesh side. We will factor all related developments in our overall approach to the Teesta issue.
0: దేశీయ ఎగుమతులను ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో

0: భారత్ వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్యంలో భాగంగా వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే నమోదైనట్లు ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, వస్తు ఎగుమతులను సుమారు 440 బిలియన్ డాలర్ల నుంచి 530 బిలియన్ డాలర్లకు, సేవల ఎగుమతులను సుమారు 421 బిలియన్ డాలర్ల నుంచి 470 బిలియన్ డాలర్లకు పెంచాల్సిన అవసరముందని చెప్పారు. తొలి త్రైమాసికంలో వస్తు ఎగుమతులు సుమారు 15%, సేవల ఎగుమతులు 10 నుంచి 11% వరకు వృద్ధి చెందాయని పేర్కొన్నారు. భారత ఎగుమతి వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్రమంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals.

0: కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి రంగాన్ని సమాన ప్రాధాన్యంతో పరిగణిస్తూ ఎగుమతుల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నామని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: For those of you and your businesses who want to export, particularly micro and small, for any approvals you require internationally, you know, pharma requires approvals, agri products require approvals, SPS, TBT clearances, any testing cost that you have to bear or to meet the EU regulations or to meet regulations of these developed countries, Export Promotion Mission will finance most of your expenditure for getting approvals internationally for quality of Indian goods.
0: Akashvani, Jatiya Vartalu Vintunnaru. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై చర్చించేందుకు రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన, జవాబుదారీతనం కలిగిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. అమర్నాథ్ వార్షిక పవిత్ర యాత్ర అధికారికంగా ఈ ఉదయం ప్రారంభమైంది. నున్వాన్, పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్రికులు సజావుగా పవిత్ర గుహ ఆలయం వైపు పయనమయ్యారు. తెల్లవారుజామునే బేస్ క్యాంపుల నుంచి బయలుదేరిన వేలాది మంది భక్తులు ఎత్తైన పర్వతాలు, ఇరుకైన మార్గాలను దాటుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు పవిత్ర అమర్నాథ్ గుహ ఆలయానికి చేరుకుంటున్నారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. యాత్రికుల సౌకర్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాల్లోనూ తాగునీరు, ఆహారం, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ఉదయం అధికారులు యాత్రికులకు పలు కీలక సూచనలు చేశారు. నమోదు చేసుకున్న తేదీల్లోనే యాత్రకు రావాలని కోరుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు అనుమతించే యాత్రికుల సంఖ్యకు పరిమితి విధించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున జమ్మూ నుండి బయలుదేరిన 2వ విడత యాత్రికులు కాశ్మీరుకు చేరుకోగా, వారు రేపు ఉదయం పవిత్ర గుహ ఆలయం వైపు ప్రయాణం ప్రారంభించనున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రేపటి వరకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడాక్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయని పేర్కొంది. ఇక నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించాయని IMD శాస్త్రవేత్త ఏ ధర్మరాజు వెల్లడిస్తూ,
2: The southwest monsoon has further advanced into some more parts of the Gujarat and remaining parts of Madhya Pradesh and some more parts of Rajasthan, Haryana. 3rd of July 2026, a low pressure area has laid over northwest Bay of Bengal. Under its influence, monsoon is likely to continue in active phase over central parts of the country for coming 4 to 5 days. An isolated extremely heavy rainfall likely to occur over Konkan and Madhya Maharashtra and South Gujarat during 3rd of July to 6th July.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపు పర్యటించనున్నారు. ముందుగా రాజస్థాన్లో పర్యటించి జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోధ్పూర్లో సవరించిన ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 6,00,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు

కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుండి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. దేశీయ ఎగుమతులను $1 ట్రిలియన్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జర్నీ ఈ చిత్రం కోసం సత్య హరిణి పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు చిత్రమంజర్ల సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై కార్యక్రమం తర్వాత స్వప్నలోకం ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజర్ల తరువాత ఘర్షణ ఈ చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమందిర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమందిర్లో వచ్చేవరిగా జ్వాల ఈ చిత్రం కోసం ఎస్ జానకి పడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 పాటకు వేళాయిరా కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. అదేవిధంగా ఈ రాత్రి 10:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: such in-depth analysis in Spotlight, and thank you for joining us for the program tonight.
1: Thank you very much.
2: You were listening to a discussion on India-Japan Special Strategic Partnership and the road ahead. The participants were Gyaneshwar Mule, former ambassador, and Deeksha Saxena, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేళాయిరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా హాయ్ అండి, పి సుశీలమ్మ గారు పాడిన అనురాగ దేవత సినిమా నుండి చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా ఈ పాట మాకు కావాలి అంటూ కోరుతున్న శ్రోతలు. మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలిత, వైష్ణవి, నాగలక్ష్మి వీరందరూ కూడా భగీరథీపురం హిరమండలం పోస్ట్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు అనురాగ దేవత చిత్రం నుండి పి సుశీలమ్మ గారు గానం చేసిన ఈ పాట విందాము.

పాఠక వేళాయిరా కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నా వారు సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు అనే పాటను మా కోసం వినిపించగలరు అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రు

పాఠక వేళాయిరా కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ద్వారా కోరుతున్నా వారు సుస్వాగతం చిత్రం నుండి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు అనే పాటను మా కోసం వినిపించగలరు అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు సుస్వాగతం చిత్రం నుండి మనో, జయచంద్రన్, మరికిరణ్ బృందం పాడిన ఈ పాట విందాము.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
0: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నెంబర్కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
1: మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 83 32 90 50 37.
0: ఫోన్ నెంబర్ మరోసారి 8332 90 50 37.
1: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.

వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. చింతగుంట గ్రామం నంద్యాల జిల్లా నుండి అరికే వెంకట సుబ్బయ్య వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పాటకు వేలాయరా కార్యక్రమంలో మిస్టర్ బచ్చన్ చిత్రం నుండి రవితేజ నటించిన పాటను ప్రసారం చేయగలరు అంటూ క్షమించగలరు వెంకట సుబ్బయ్య గారు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ చిత్రం అందుబాటులో లేదు, కనుక రవితేజ నటించిన ధమాకా ఈ చిత్రం నుండి మీకోసం భీమ్స్ మంగ్లీ పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు పాటకు వేళాయిరా. శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. పాటకు వేళాయిరా కార్యక్రమం తర్వాత ఆత్మకూరు కర్నూలు డిస్టిక్ నుండి శివారెడ్డి లక్ష్మీదేవి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుతున్నారు. పాటకు వేళాయిరా కార్యక్రమంలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అనే చిత్రం నుండి వల్లభ ప్రియ వల్లభ అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ వీరందరి కోరిక మేరకు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రం నుండి ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత అద్దంకి కామేశ్వరి, స్త్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి కోరుతున్నారు. మా కోసం మంచి కుటుంబం చిత్రం నుండి నీలో ఏముందో అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటూ, వీరి కోరిక మేరకు మంచి కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

పాఠక వేళాయిర కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరా ఈ యొక్క వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి ఎన్టీఆర్ నగర కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రిష్వంత్ బాబు, భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా జూలై 3వ తారీఖు అనగా ఈరోజు ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ బాంధవ్యాలు చిత్రంలో ఒక పాటను మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు బాంధవ్యాలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

మీరింతవరకు పాటకు వేలాయరా శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో రాసినేని వెంకటేశ్వర్లు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో భాగంగా శ్రీ రాసినేని వెంకటేశ్వర్లు బృందం వారు పాడిన కులుకు భజన గీతాలు విన్నారు.

0: యువజనులకై ఉత్తుంగ తరంగం,
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై. కార్యక్రమాల తరువాత గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

మీరింతవరకు ఆపాత మధురాలు మధురమైన పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.